శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 54 సెకండ్లు. శుభోదయం

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రగతి గురించి శ్రీమతి కె శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం వింటారు.
3: ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గం వేరు, సామాన్యంగా జీవించడం వేరు. ఈ రెండింటినీ సమన్వయపరుచుకొని జీవితాన్ని మలుచుకోవడం గొప్ప నేర్పు. ఆధ్యాత్మిక మార్గాన్ని కొండనెక్కడం లాంటిది. చాలామంది సామాన్యులు భూమి మీదనే నడుస్తూ ఇదే చాలా గొప్ప అనుకుంటారు. ఈ ప్రపంచంలో జీవనోపాధికి ఏదో ఒక వృత్తి మార్గాన్ని ఎత్తుక్కోవడం అందరికీ తెలుసు. అదే ఆధ్యాత్మిక మార్గం వలన సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కనిపించదు. వారికి పూజ, పునస్కారాలు, ప్రార్థన

0: వ్యర్థమని కూడా అనిపిస్తుంది. మనం భక్తుల జీవితాలు పరిశీలిస్తే వారి మీద ఆధారపడిన వాళ్ళు ప్రాపంచికంగా వృత్తి సంపాదనలలో నిమగ్నమయ్యేటట్లు, వాళ్ళు ప్రయాసపడేటట్లు, తాపత్రయపడేటట్లు ప్రయత్నిస్తారు. సహజంగా భక్తులలో కష్టాలతో కూడుకున్న బాధలు కనిపిస్తాయి. భక్తుడు దరిద్రం వలన కలిగే అవమానాలను సంతోషంగా స్వీకరిస్తాడు, అల్ప సంతోషిగా తృప్తిగా జీవిస్తాడు. సిరి సంపదలతో తులతూగుతూ భక్తుడిగా మారడం చాలా అరుదు. సుఖదుఖాలకు విరక్తుడు కాకపోతే భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు కలుగవు. సంపన్నుడు జ్ఞాని కావచ్చు కానీ భక్తుడు కావడం చాలా అరుదు. దీనికి ఉదాహరణగా జనక మహారాజు రాజర్షిగా రాణించాడు, జ్ఞానిగా బాగా పేరు పొందాడు, కానీ భక్తుడు కాలేకపోయాడు. జ్ఞాని భగవంతుని గురించి తెలుసుకుంటాడు, భక్తుడు భగవంతుని సాన్నిధ్యాన్ని పొందగలుగుతాడు. ఇదే వారిద్దరికీ ఉన్న తేడా. మనకి యోగ్యత కలిగించేదే యోగం. నిష్కల్మషమైన ఏ ఆధ్యాత్మిక మార్గమైన యోగమేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. దైవానుగ్రహాన్ని పొందటమే యోగానికి ప్రధాన లక్ష్యం. భక్తులు భగవంతుని సేవించడంలో తరించవచ్చునని అదే తాను కర్తవ్యంగా భావిస్తారు. ప్రపంచంలోని ఏ ఫలితాలకు ఆశపడకుండా, నిరాశ చెందకుండా నిస్వార్థ బుద్ధితో ఉంటారు. సాధకులు అట్లా కాదు, ఒక్కొక్క స్థాయిలో తమ సాధన ఉన్నతంగా ఉందా లేదా అని తమ పురోభివృద్ధిని కొలమానం వేసుకుంటూ ఉంటారు. దత్తాత్రేయుల వారు ప్రకృతిలో ఉండే 24 రకాల జీవులను గురువులుగా భావించాడు. వీటిలో ముఖ్యంగా ఇంద్రియాలన్నిటిలోకి జింహ కానరాని దొంగ. మునీశ్వరులు నిరాహారంగా ఘోర తపస్సు చేసి సర్వేంద్రియాలను లొంగదీయలేరు. జింహను గెలిస్తే గాని జితేంద్రియత్వం సిద్ధించదు. చేప జింహ చాపల్యంచే గాలానికి చిక్కుకుంటుంది. చెట్లు ఎప్పుడు ఆకాశం వైపే చూస్తూ ఉంటాయి, అంటే ఆకాశంలో ఉండే పరంధాముని వైపే మన దృష్టి ఉండే సాధన వృద్ధి చెందుతుందని చెట్లను చూసి తెలుసుకోవాలి. మనలోని కామ క్రోధ దుర్లక్షణాలను వదిలించుకుంటేనే మనస్సు ఉత్తేజితమవుతుంది. మలిన వస్త్రాన్ని శుభ్రం చేస్తే మెరిసిపోయినట్లు మనలో ఆధ్యాత్మిక తేజస్సు వికసితమవుతుంది. అప్పుడు మనిషి అందరిలాగా ప్రవర్తించడు. వారి మాటలలో, పనులలో ప్రసన్నత, ఆత్మీయత, ప్రేమ కనిపిస్తాయి. ఎవరు ఎట్లా ప్రవర్తించినా, వారిని అవమానించినా కోపగించుకోరు. ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం అనే భావన కలిగి స్థిరచిత్తంతో ప్రసన్నంగా ఉంటారు. ఇదే ఆధ్యాత్మిక ప్రగతిగా మనం చెప్పుకోవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రైతుకు సందేశం. ఈనాటి రైతుకు సందేశం కార్యక్రమంలో మల్బరీ పట్టు పరిశ్రమ అభివృద్ది కొరకు జరుగుతున్న నా పట్టు నా అభిమానం 2.0 గురించి కేంద్ర పట్టు పరిశోధన మరియు శిక్షణ సంస్థ కేంద్ర పట్టు మండలి మైసూరు శాస్త్రవేత్త జయశ్రీ రాణి దాసరి గారితో పరిచయం వింటారు.

0: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కార్యక్రమంలో కేంద్ర పట్టు పరిశోధన మరియు శిక్షణా సంస్థ కేంద్ర పట్టు మండలి మైసూర్ నుండి డాక్టర్ జయశ్రీ రాణి దాసరి విజ్ఞాన్ డి మేడం గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం మేడం.
1: నమస్కారం సార్.
0: మేడం గారు, ముఖ్యంగా ఈ పట్టు పరిశ్రమ అనేది రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాగు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన ఉమ్మడి ప్రకాశం జిల్లా అయితేనేమి, మార్కాపురం జిల్లా అయితేనేమి, ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మన డివిజన్ లో ఉన్నటువంటి మండలాలు కూడా రైతులు పట్టు సాగు చేస్తున్నారు.
1: అవును సార్.

0: మంచి దిగుబడి కూడా తీస్తున్నారు.
1: అవును సార్.
0: చిన్న చిన్న ఒడిదుడుకులు అలాంటి సహజంగా ఉంటాయి. మరి మీలాంటి శాస్త్రవేత్తలు వాళ్లకు తగిన సూచనలు సలహాలు ఎప్పటికప్పటికీ మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి దిగుబడి తీస్తున్నారు.
1: అవును సార్.
0: అయితే ఈ మధ్య కొంచెం కొత్త రంగంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అంటే ఎట్లా అంటే ఈ మల్బరీ పట్టు పరిశ్రమ అభివృద్ధి కొరకు జరుగుతున్న నా పట్టు నా అభిమానం 2.0 అనేది మనం వింటున్నాం. మరి ఈ కార్యక్రమం గురించి ముందుగా ఈ పట్టు రైతులకు సవివరంగా వివరించండి మేడం.
1: సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మనం భారతదేశంలో చూసుకుంటే మనకి పట్టుతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మన సంస్కృతిలో కానీ మన ఆచారాల్లో కానీ పట్టుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే మనం ప్రపంచంలో చూసుకుంటే పట్టు ఉత్పాదనలో లేదా పట్టు పరిశ్రమలో చైనా మొదటి స్థానంలో ఉంది, మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే మనం కర్ణాటకతో పోటీగా రాష్ట్రంలో పట్టు ఉత్పత్తిని పెంచడానికి మన కేంద్ర పట్టు మండలి నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమ శాఖ వారు కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నమాట. అయితే దీంట్లో లాస్ట్ ఇయర్ 2025లో నా పట్టు నా అభిమానం, మేరా రేషం మేరా అభిమాన్ అని ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మన కేంద్ర జౌళి మంత్రి శాఖ మంత్రివర్యులు శ్రీ గిరిరాజ్ సింగ్ గారు ప్రారంభించారు సార్. అది ఒక 100 రోజుల కార్యక్రమంగా జరిగి మనం 129 జిల్లాల్లో 26 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని జరిపించాం. అయితే ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. దగ్గర దగ్గర 75,000 మంది పట్టు రైతులకు చేరువైంది. అంటే ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలని మన శాస్త్రవేత్తలు మరియు ఆ రాష్ట్ర శాఖ సిబ్బంది వారు కలిసి చేపట్టడం జరిగింది. దగ్గర దగ్గర 100,000 మంది రైతులకు ఈ కార్యక్రమం ద్వారా అనుకూలత ఏర్పడింది సార్. అయితే దానిని ప్రోత్సాహంగా తీసుకుని 2026లో కూడా ఈ 100 రోజుల కార్యక్రమాన్ని తిరిగి జూన్లో మన కేంద్ర పట్టు మండలి వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 జిల్లాలను ఎంచుకున్నారు సార్. 15 జిల్లాలలో మన మార్కాపురం జిల్లా, ఒంగోలు జిల్లా కూడా ఉన్నాయి. వీటిలో ఏంటంటే ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక శాస్త్రవేత్తను నియమించారు. వారితో పాటు మన రాష్ట్ర సిబ్బంది ఉంటారు కదా, వారిని నోడల్ ఆఫీసర్స్గా ప్రతి జిల్లాకు నియమించారు. వీరిరువురూ కలిసి మేమిద్దరం కలిసి సంయుక్తంగా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మన మార్కాపురం జిల్లాలో ఉన్న రైతులకు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయడం, ఎలాంటి మెళకువలు తీసుకోవాలి మల్బరీ తోటల యాజమాన్యంలో, అలాగే పట్టుపురుగుల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారి కోసం ప్రభుత్వం వారు అందిస్తున్న సబ్సిడీ సహకారాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి చేయూత వాళ్ళకి దొరుకుతుంది, ఇంకా మల్బరీ పట్టు పరిశ్రమ చేపట్టడం వల్ల ఎలాంటి లాభాలు జరుగుతాయి, ఇలాంటి అనేక అంశాల గురించి మన మార్కాపురం జిల్లాలో ఇప్పటిదాకా వచ్చి మొత్తం 8 కార్యక్రమాలు మనం జరిగించాం సార్. మనకున్న అన్ని సబ్ డివిజన్లో ఎక్కడెక్కడైతే పట్టు రైతులు ఉన్నారో వారికి అనుకూలంగా ఉండేలాగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం సార్.
0: ఓకే మేడం, చాలా మంచి విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయము పట్టు రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది.
1: ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ పట్టు రైతులకి వారి పట్టు ఉత్పాదకత పెరగాలి, తద్వారా వారి ఆదాయం పెరగాలి, వారి జీవనోపాధి మెరుగవ్వాలి, వారి జీవన శైలి గాని వారి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా మెరుగుపడాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
0: చేపట్టడం జరిగింది. ఓకే, బాగుంది మేడం. అంటే ముఖ్యంగా మనము ఒక్కొక్క జిల్లాకు మిమ్మల్ని ఒక్కొక్కరు సైంటిస్టులను శాస్త్రవేత్తలను నియమించారు కాబట్టి మీరు అన్ని మండలాలు కూడా కవర్ చేస్తున్నారు.
1: అవును సార్.
0: ఈ కార్యక్రమం ఎప్పటి వరకు జరుగుద్ది?
1: ఇది మనకి మీరు కరెక్ట్ గా అడిగారు సార్, ఇది 100 రోజుల క్యాంపెయిన్ అని చెప్పాను కదా. సెప్టెంబర్ 20వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం మనం జరుగుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరుగుతున్న నా పట్టు నా అభిమానం 2.0 కార్యక్రమంలో విశేషంగా మనం ఈ కార్యక్రమాలతో పాటు మనకి సక్సెస్ స్టోరీస్ అంటాం, అంటే ఎవరైతే రైతులు పట్టు పరిశ్రమను చేపట్టి దాంట్లో మంచి ఫలితాలను చూశారో వారు వేరే రైతులు కూడా ఆదర్శంగా ఉంటారో అలాంటి రైతుల్ని కూడా మేము గుర్తించడం జరుగుతుంది. అలాగే మనం రాబోయే 5 సంవత్సరాలలో ప్రణాళిక కూడా మనం గ్రామ స్థాయి వరకు కూడా ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతుంది సార్.
0: చాలా బాగుంది మేడం.
1: మనకి ఇప్పుడు మార్కాపురం డివిజన్కి వచ్చి నేను కేంద్ర పట్టు మండలి నుంచి నేను శాస్త్రవేత్తగా ఉంటే నాతో పాటు డాక్టర్ పి సుజయ్

0: కుమార్ గారు, డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్ సారు, మన మార్కాపురం మరియు ఒంగోలు జిల్లాల్లో నోడల్ ఆఫీసర్ గా మాకు అన్ని సహాయ సహకారాలు
1: అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా.
0: అవును సార్.
1: ఓకే, చాలా బాగుంది మేడం. నా పట్టు నా అభిమానం 2.0 గురించి, ఈ కార్యక్రమం గురించి చాలా చక్కగా వివరించారు. ఇందులోనే మరి మల్బరీ పట్టు పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించండి మేడం.
0: సార్, ఇప్పుడు మీరు ముందుగానే చెప్పారు ఏమని, మన మార్కాపురం జిల్లాలో కూడా రైతులు మంచిగా చేస్తున్నారు, మంచి లాభాలు పొందుతున్నారని. ముఖ్యంగా మనం మల్బరీ పట్టు పరిశ్రమ ఎందుకు చేపట్టాలి అని రైతుల్ని మన కార్యక్రమాల్లో అడిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పే పాయింట్ అధిక లాభాలను పొందొచ్చు అని. ఎందుకంటే సార్, ఇప్పుడు మనం ఇతర ఇది వ్యవసాయ అనుబంధ రంగంలో ఇది కూడా ఒకటి ఒక భాగం. మనకి ఇతర వ్యవసాయ పంటలే గాని హార్టికల్చర్ పంటలే గాని పోల్చుకున్నప్పుడు మనకి ఏంటంటే సంవత్సరం పొడుగునా మనం వేచి ఉండాల్సి వస్తుంది. కానీ మల్బరీ పట్టు పరిశ్రమలో ఎలాగంటే, ఇప్పుడు మల్బరీ తోటలు ఒకసారి నాటిన తర్వాత ఆ మొక్కని మనం 15 సంవత్సరాల వరకు కూడా మంచి దిగుబడి పొందొచ్చు. అంటే 15 సంవత్సరాల వరకు కూడా మనం పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు. దీనికి పట్టు పురుగుల పెంపకం చేపడుతూ ఏంటంటే, మనం శాస్త్రీయపరంగా రైతులకు తెలియచేసే ఏంటంటే, ఒక ఎకరం మల్బరీ తోటలో ఒక పంటకొచ్చి 200 గుడ్లు పెంచవచ్చు. ఒక సంవత్సరానికి మనకి 5 పంటలు తీయడచ్చు సార్. ఎలాగంటే ఒక పంటకొచ్చి మనకి 45 నుంచి తోట కట్ చేసిన 45 నుంచి 45 రోజులకి మనకి ఆకు అందుతుంది అనమాట. అక్కడి నుంచి 60వ రోజు వరకు మనం ఆకు తీసుకుని పురుగులను పెంచుకుంటాము, తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసుకుంటాము. ఇట్లా ఈ షెడ్యూల్తో మనం ఒక సంవత్సరానికి 5 పంటలు తీసుకుంటాం.
1: మల్బరీ పట్టు పరిశ్రమ అభివృద్ధి కొరకు జరుగుతున్న నా పట్టు నా అభిమానం 2.0 కార్యక్రమం భాగంగా మరి రైతు సోదరులకు చాలా చక్కటి సమాచారం అందించారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కన్నుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

0: అంచనా ఉంది. మరి లక్ష మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్, మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తుంది.
1: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు 2 వేర్వేరు లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, రాష్ట్రంలో కొత్తగా 1,525 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: మన తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతుల యొక్క ఆర్థిక భవిష్యత్తుకు మరింత బలోపేతం వేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక దిక్సూచిలాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్ కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
1: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ,
4: మెడికల్ టూరిజం ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలనేటువంటి మాట వారికి తెలియజెప్పాం.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35 లక్షల రూపాయలతో చేపట్టనున్న రహదారు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్దికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతంలో దిగువట రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి తందర దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు ఆహారం ఆరోగ్యం కార్యక్రమం వింటారు. 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో శ్రీ తోట శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు, అనంతరం ప్రజల మనిషి ప్రకాశం డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ. 8:35 మనసు పలికే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. అంశం అతివల అందానికి చిట్కాలు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాలి. ఇక 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక సాయంత్రం ప్రసారంలో 4:50 పాటల పరవళ్లు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇంకా ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల విశేషాలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 స్వరమై పలికే భక్తి కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు వింటారు. 7:00 ఆహారం ఆరోగ్యం. 7:15 వ్యవసాయ పాఠశాల. ఎల్నినో పరిస్థితుల్లో మెట్ట పంటల సాగులో మెలకుల గురించి అనంతపురం ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సి రాధాకుమారి గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:15 మైమరచేల సూపర్ హిట్ మెలోడీస్ వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఈ రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీతం. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ముందుగా మనం అంటే ఇంట్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: మన ఇంటి మూడు చుట్ల ఉండే స్థలాన్ని బాగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సార్. ఆహారము మనమే ఇంట్లో ఉండి తినేటట్టు చూడాలి. బయట ఫుడ్ కు అలవాటు పడకూడదు, చేయకూడదు. అలా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు గానీ సమ పాళ్లలో బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, న్యూట్రియన్స్, ఆకుకూరలు, పండ్లు, అన్ని ఏ సీజన్ కా సీజన్ దొరికినవి తీసుకుంటూ రావాలి. ఇప్పుడు షుగర్ కూడా రాకుండా మనము మెయింటైన్ చేయొచ్చు. ఆ విధంగా ఈ షుగర్ అనేది ఎప్పుడో కొంతమందికి ఏదో రేర్ సార్, వంశ పారంపర్య అంతర్వన వచ్చేది. మనం పుట్టినప్పుడు అట్లా అంటే ఉండి ఉండొచ్చు, లేకుండా పోవచ్చు, వంశ పారంపర్య అది మనం అంటే డాక్టర్స్ చెప్తారు, ఇంకా నీట్ గా చెప్తారు. నాకు తెలిసి నేను పేషెంట్స్ తో పలకరిస్తుంటే ఇట్లా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లతోనే స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల ఇట్లా ఎక్కువ మందిలో వస్తా ఉంది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల, డైలీ స్వీట్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి వాళ్ళలోనే ఎక్కువ వస్తా ఉంది. మేము ఇలా చెప్తున్నారు వాళ్ళు, మేడం మేము ఇంత తీసుకుంటున్నాం, ఇలా తీసుకునే ఒక అబ్బాయి వచ్చాడు, ప్రతిరోజు మాంసాహారం లేకుండా తినడంట 33 ఏండ్ల అబ్బాయికి, పొట్ట ఇంత వికారంగా వచ్చేసింది, అప్పుడు కడుపులో వికారమైన మంటలు పుడుతున్నాయి. అప్పుడు అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమోనేసి చూడండి ఎట్లా ఉందో. అదే మనం ఇంట్లో అన్ని రకాలు ఎప్పటికప్పుడు చేసుకుని కారం తగ్గించాలి, పులుపు తగ్గించాలి. దేనికైనా ఒక మితమైన అదే ఉంటది సార్. ఇప్పుడు మనకి తక్కిడు ఉంది, పరిమితనే ఉంటది, తక్కిడు ఉంది కదా, బ్యాలెన్స్డ్, రెండు పక్కల ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ గా ఉంటది. ఇప్పుడు ఆ ఈక్వల్ తప్పిందనుకోండి, దాంట్లో తక్కిడిలోనే ప్రాబ్లం ఉన్నట్టుంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ ఇంత తీసుకోవాలని ఒక బుక్ లో రాసిన డాక్టర్స్ చెప్తారు, కారం ఇంత తీసుకోవాలని చెప్తారు.

0: స్వీట్ రోజుకి ఇంత తీసుకోవాలని చెప్తారు. అసలు స్వీట్స్ రోజు తినకూడదు, ఉప్పు అయితే మనం రోజు తింటున్నాం ఆహారంలో తీసుకోవాలి. అలాంటిది ఎంతవరకు అనేది ఒక పరిమితి అని ఉంటుంది. ఆ పరిమితి దాటి తీసుకుంటే, ఆ పరిమితి తప్పిందంటే మళ్ళా వన్స్ కిడ్నీ ప్రాబ్లం అని వస్తే వెనక్కి వచ్చేది ఉండదు. చూడండి ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం మనం. ఆ డయాలసిస్ కని వెళితే హాస్పిటల్ మనం వదిలేసిన హాస్పిటల్ మనవలను వదలదు. తిరిగి తిరిగి తిరిగి లాస్ట్ చివరి దశకి చేరుకుంటే వాళ్ళకు రోజు డయాలసిస్ చేసుకునే వాళ్ళు, మూడు రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. అలా డయాలసిస్ అంటేనే ఒక పెద్ద ప్రమాదమైన దీనికి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతవరకు వస్తుందంటే వాళ్ళకి అవగాహన లేదు. అట్లా వామిటింగ్స్ మోషన్స్ అయినప్పుడు గానీ ఇట్లా వాళ్ళని ఇంజక్షన్స్ వేరే నొప్పి అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, పోతారు. నొప్పి తగ్గేదానికి ఇంజక్షన్ తెచ్చి వేసుకునేస్తారు, టాబ్లెట్స్ తెచ్చి వేసుకునేస్తారు. అట్లా ఒక కూడా విధంగా ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా
1: ఏవో చాక్లెట్స్ పెప్పర్మెంట్ కొనుక్కున్నట్టు షాపులకు వెళ్ళిపోయి
0: వెళ్ళిపోయేసి టాబ్లెట్స్ కొనుక్కొని వేసేసుకుంటున్నారు. కానీ అప్పుడే తెలియట్లేదు. వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, నేను ఒక పేషెంట్ చూడండి, మేము అడిగాను సార్, మాట్లాడాను, ఏమయ్యా మీకు ఏమైనా అలవాటు ఉన్నా, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఎందుకు అంటే చెప్పారు మేడం, మా భార్య చెప్పింది, మా వాళ్ళు చెప్పారు, వినలేదు. ఎవరైనా కానీ నువ్వు చచ్చిపోతావు ఇలా తీసుకుంటే అని చెప్పుంటే, నువ్వు బీడీ తాగితే చచ్చిపోతావు, నీకు క్యాన్సర్ వస్తుంది, మానే మానే అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారని నేను మానలేదు, నాకు తెలియకుండానే ఇలా తాగేశాను, చచ్చిపోతానా, నాకేమైంది అలా అడుగుతున్నారు. చాలా మంది తెలియకుండా అవగాహన లేకుండా. నేను ఇప్పుడు ముఖ్యంగా అలాంటి వాళ్ళని చూస్తే కడుపు అలానే తరుక్కుపోతుంది సార్. అట్లా నేను సోషల్ సర్వీస్ చేస్తూ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో కొంతమంది అయినా మంచిగా సమాజానికి అంత ఇంత సేవ చేయాలనే నేను ఈ డెసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావడం కూడా జరిగింది.
1: చాలా సంతోషం అండి మీనాక్షి గారు. అయితే కొంచెం ఈ ఆరోగ్య పరిరక్షణలో ఏదైనా కొంచెం ఇబ్బందిగా అవుతుంది అనే సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందుగా మనం ఇంట్లోనే ప్రథమ చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ కదా.
0: సరే ఇప్పుడు వామిటింగ్స్ అయిందనుకోండి, తాగడం ఆపకూడదు, ఏదైనా తినడం ఆపకూడదు. మోషన్స్ అయిననుకోండి, తాగడము తినడం ఆపకూడదు. ఎందుకంటే బావిలో నీళ్లు ఉన్నాయి కదా, ఉన్నంటే మోటార్ పోతా అంటే అయం అవ్వదు. బావిలో నీళ్లు లేకపోతే మోటార్ వదిలితే ఏమైతే కాలిపోతుంది. ఆ విధంగా మన బాడీలో కిడ్నీలకు సరిపోయేంత నీళ్లు బాడీలో ఉంటే ఏం అవ్వదు. ఒక పక్క వామిటింగ్స్ అయిపోయినా ఒక పక్క రీప్లేస్మెంట్ ఉంటుంది, దానికి సిస్టమ్ దెబ్బతిందు. అదే ఇప్పుడు బాడీలో నీళ్లు లేదనుకోండి, ఇప్పుడు బావిలో నీళ్లు లేకపోతే మోటార్ ఏ విధంగా కాలిపోతుందో, మనకు బాడీలో నీళ్ళు లేకపోతే అప్పుడే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యకుడు గై ఫార్మాలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును కూడా గై ఫార్మాలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యకుడిగా ఫార్మాలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది రెండో పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా 7 అక్టోబర్ జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య

0: పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్దతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్టపతి ఎక్స్వేదిగ్గా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్పూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిత్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లు నమోదు కాగా, కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్ కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్ కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబిల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్ గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ ను తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణ

0: దీనితో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మైభారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరువులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు, 1 రజతం సాధించిన భారత షూటర్ నీరు ఢండా భారత పతాకదారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్-17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వి పత్రి ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్ D1లో పెరు, అల్జీరియాలతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహతి జరిగిన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విస్ అధ్యకుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ముఖాన్ మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడువుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో శ్రీ తోట శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు, అనంతరం ప్రజల మనిషి ప్రకాశం ఈ అంశం గురించి డాక్టర్ డి వెంకటేశ్వరరెడ్డి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ తోట శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు వింటారు.

శీర్షిక ఉత్సాహ కెరటాలు. ఏదో రాయాలని కలాన్ని విదిలిస్తే ఎంతకీ రాలవు అక్షరాలు. గడ్డకట్టుకుపోతుంది నిశ్శబ్దం, మనసు మౌన మంచుతెరలా మారిపోతుంది. వెన్నెల ముద్దలా మెరిసిపోయే మేఘాలు నన్ను పలుకరించినప్పుడు, కొమ్మల దాగిన కోయిల గొంతుక నా చెవులను మీటినప్పుడు, పచ్చగా నిల్చున్న చెట్టు పూలనీడ రారమ్మని కన్ను గీటినప్పుడు, మెల్లగా ఒక పవనం నా తడి గుండెను తాకి ముందుకు సాగినప్పుడు రసజ్వాల రగులుకుంటుంది, భావలహరులు ఎగసిపడతాయి. అప్పుడు గాయకుని గలంలో తీపి నింపుకున్న పాటలా, నర్తకి తనువులో ఒలికిన సమ్మోహక నాట్య భంగిమలా నా కలంలోని అక్షరాలు జలజలమని కాగితంపై రాలిపడతాయి. పదపదమూ పద్యమై రుచులకు మధ్యమై పాఠకుని చేరుకోవాలని తపించిపోతుంది. శీర్షిక శ్రీకారం. దేశాలు ఎన్ని తిరిగినా, లోకాన్ని ఎంత చదివినా ఆమెను మాత్రం అర్థం చేసుకోలేము. నరనరాల్లో పాతుకుపోయిన మగ అహంకారం మనల్ని అపోహల పీఠంపై కూర్చోబెడుతుంది. తనలోని మేధస్సును గుర్తించి ఆమెను మనకన్నా మిన్నగా భావించుటకు మనలోనూ కాస్తంత మంచితనం ఉండాలిగా. తనలోని మేధస్సును గుర్తించి ఆమెను మనకన్నా మిన్నగా భావించుటకు మనలోనూ కాస్తంత మంచితనం ఉండాలిగా. మనకన్నా ఆమె ఎక్కువే ఊహిస్తుంది, కొంతలో కొంతైనా ఎక్కువే ఆలోచిస్తుంది. కాని మన కళ్ళు మన నోళ్ళు ఆ ఆలోచనల్ని మింగివేస్తాయి. మనం కనలేము, తను లేకుండా మనలేము. మనం కనలేము, తను లేకుండా మనలేము. ఈ నిజం తెలిసికూడా తనను ప్రేమ పీఠంపై కూర్చోబెట్టలేము. ఈ నిజం తెలిసికూడా తనను ప్రేమ పీఠంపై కూర్చోబెట్టలేము. మనం ఆమెకు ప్రేమ సింహాసనాన్ని చేయిస్తే ఆమె మనకు ప్రేమ దేశాన్నే రాసివ్వగలదు. అయినా ఆమె ప్రేమనగర్ను తాజ్మహల్ను ఆశించదులే. మనం మాత్రం పిడికిడంత ప్రేమనైనా ఇవ్వలేని పిసినారులుగా మిగిలిపోకుంటే చాలు. మనం మాత్రం పిడికడంత ప్రేమనైనా ఇవ్వలేని పిసినారులుగా మిగిలిపోకుంటే చాలు. శీర్షిక అందాలకు బందీలు. దినకరుడు బంగారాన్ని వెండిని పిండిగా చేసి నదులపై సముద్రాలపై ఆ ధూళిని చల్లుతున్నాడు. వాయుదేవుడు పైరగాలి తలలను తాకుతూ చెట్ల కొమ్మల్ని ఊపుతూ అలికిడిలేని వీధుల్లో దారుల్లో విహారం సరుపుతున్నాడు. ఆకుపచ్చని శాఖల్లో, బాటప్రక్కని మొక్కల్లో, తోటలోపలి చెట్లల్లో, అనంతమైన అరణ్యాల్లో వనదేవత వయ్యారాల్ని వలకబోస్తోంది. విస్తరించిన మైదానాల్లో, కనువిందు చేసే గిరిశిఖరాల్లో, పరుచుకున్న ఇసుక తిన్నెల్లో, లోయల్లో, అగాధాల్లో భూమాత తన అందాలతో కనువిందు చేస్తోంది. పరికించిన నా అక్షులు సంధ్యావర్ణాల పక్షులతో కలిసి సుమధుర నాదాలు వెలయిస్తాయి. పరవశించిన నా హృది మేఘమై తేలిపోతుంది. మురిసిన నా మది హరివిల్లై వెల్లివిరుస్తుంది. శీర్షిక సౌమనస్యం. కాలమంటేనే చలనశీలకం, పరిణామం దాని ప్రథమ లక్షణం. ఏ మార్పు లేని స్థిరత్వం అనాశక్తికరం మరియు సృష్టి విరుద్ధం. మార్పులకు కలవరపడక మేలును స్వీకరించి కీడును పరిహరించుకుంటే ప్రతి మలుపు మనిషికి గెలుపే. ఆలోచనే మనిషికున్న ప్రత్యేక లక్షణం. మన రూపాల్లో భిన్నత్వం ఎలానో మన ఆలోచనల్లోనూ అంతే. వివాదం విభేదం సమాజంలో సహజ ప్రక్రియలే. వివాదం విభేదం సమాజంలో సహజ ప్రక్రియలే. గ్రహించి మసులుకోవటమే వివేకుల లక్షణం. పరిణామం విభిన్నత సృష్టిలో సహజమని ఎరిగి మతమని కులమని ప్రాంతమని భాషాని కొట్టుకోక తిట్టుకోక సమిష్టి హితమే ఉమ్మడి లక్ష్యమనుకుంటే విధ్వంసాలు కనుమరుగవుతాయి కదా. ఆనందాలు

0: పిల్లలు వెళ్లి విరుస్తాయి కదా. శీర్షిక పెళ్ళాం ఊరెళితే. పెళ్ళాం ఊరెళితే తల్లితో పాటే పిల్లలు తరలిపోతారు కోడిపెట్ట చుట్టూ తిరిగే కోడిపిల్లల్లా. కొంచెంసేపు ఉత్సాహం లేని టీవీ వాగి వాగి ఆగిపోతుంది. వాన వెలిసిన సాయంత్రంలా ఇంటిలో నిశ్శబ్దం తాండవిస్తుంది. కాళ్ల క్రింది దుమ్ము చిరపరలాడుతుంది. ఎక్కడి వస్తువులక్కడే వెక్కిరిస్తూ పడి ఉంటాయి. వంటపాత్రలు మౌనపాత్ర వహిస్తాయి. చెపల చిత్తపు కాళ్ళు చెప్పుల్లో దూరి వీధుల్ని సర్వే చేస్తాయి. రికామి గాలిలా దేహం అటూ ఇటూ తిరిగాక తిరిగి ఇంట్లోకొచ్చి పడుతుంది. శశిలేని నిశిలా ఆ గృహం కాంతిని కోల్పోతుంది. చేతులు చదివేసిన పేపర్ని అటూ ఇటూ తిప్పి విసిరి కొడతాయి. నోరు అన్నో ఇన్నో హోటల్ మెతుకుల్ని గతికాక మేను మంచంపైకి చేరుకుంటుంది. నిద్రాముద్ర కుదరని దేహం కుడివైపుకు ఎడమవైపుకు బొర్లాడుతుంది. అప్పుడప్పుడు ఆమె ఊహల్లో కనిపించి తెరమీది బొమ్మలా మాయమైపోతుంది. ఒంటరితనాన్ని నాకు భద్రంగా అప్పజెప్పి. శీర్షిక ప్రేమ రూపాలు. కట్నమివ్వాలని కడుపున పుట్టిన శిశువుల్ని కాటికి పంపే మనుషుల్ని తరిమికొట్టాలా లేక తగులబెట్టాలా? ఆడపిల్ల అని భయపడితే, ఆదిశక్తి అని గ్రహించకపోతే, పేగుబంధం మరచిపోతే, ప్రేమబంధం విస్మరిస్తే ఇక జగతిగతి అధోగతే కదా. కన్నులైనా తెరువని శిశువుల్ని, మనోకవాటాలు తెరుచుకోని చిన్ని బొమ్మల్ని, కాళ్ళు చేతులు ఆడించే చిట్టిదేహాల్ని ముళ్లపైకి రాళ్లపైకి చెత్తవేసే కుండీల్లోకి కర్కశంగా విసిరివేసే రాక్షస హస్తాలను విరిచివెయ్యాలా లేక నరికివెయ్యాలా? మదర్ తెరిస్సా ఎవరు? కిరణ్ బేడీ ఎవరు? శారదాంబ ఎవరు? వెంగమాంబ ఎవరు? ప్రేమ అమూర్తమెట్లా అవుతుంది? శీర్షిక జీవితమే సారస్వతం. కవితలు మనోవనంలో పూచే పుష్పాలు. కథలు సమాజం చుట్టూ కనిపించే సజీవ చిత్రాలు. నవలలు సుదీర్ఘంగా సాగిపోయే జీవన ప్రవాహాలు. నాటకాలు కళ్లముందు కదలాడే భావోద్వేగాలు. సాహిత్యమంటే కల్పన కావచ్చు కాని అభూత కల్పన కాదు. ఇసుక నిండిన ఎడారి నిరాశ పయనంలో ఎదురయ్యే ఒయాసిస్సులే సాహితీ ప్రక్రియలు. జీవితం లేని సాహిత్యం ఉంటుందా? సాహిత్యం లేని జీవితం పరిపూర్ణమవుతుందా? సారస్వతమే జీవితమనే పక్షికి ఎగిరే రెక్కలు. ఆ రెక్కల పయనం పరిధి అష్టదిక్కులు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ప్రజల మనిషి ప్రకాశం. ఈ అంశం గురించి డాక్టర్ డి వెంకటేశ్వర రెడ్డి గారి ప్రసంగం వింటారు.
3: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. పదవి కోసం జీవించలేదు, విలువల కోసం జీవించారు. ఒక దీపం వెలిగితే ఒక ఇంటికి వెలుగు, ఒక మహానుభావుడు వెలిగితే ఒక తరానికి వెలుగు, ఒక ధైర్యవంతుడు నిలబడితే ఒక జాతికి ధైర్యం, ఒక నిజాయితీ గల మనిషి జీవిస్తే తరతరాలకు మార్గదర్శనం చేసే మహాదీపం. తెలుగు నేల మీద అలాంటి ఒక మహాదీపం వెలిగింది. ఆ దీపం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన పేరు మాత్రమే ప్రకాశం కాదు, ఆయన జీవితం మొత్తం విలువల ప్రకాశమే. కానీ ఆ ప్రకాశం విద్యుత్ దీపం నుంచి రాలేదు, పేదరికాన్ని జయించిన పట్టుదల నుంచి వచ్చింది. ఆ ప్రకాశం పదవి నుంచి రాలేదు, ప్రజల కోసం నిలబడిన ధైర్యం నుంచి వచ్చింది. ఆ ప్రకాశం అధికారంతో రాలేదు, నిజాయితీతో వచ్చింది. అందుకే

ఆయనను ప్రజలు కేవలం ప్రకాశం పంతులు అని పిలువలేదు, ఆంధ్రకేసరిగా అక్కున చేర్చుకున్నారు. ప్రకాశం పంతులు గారి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆయన ముఖ్యమంత్రి అయిన కాలం దగ్గర నుంచి ప్రారంభించకూడదు, ఆయన బాల్యంలోకి వెళ్ళాలి. 1872 ఆగస్టు 23న వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు గారు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. కుటుంబ బాధ్యత తల్లి మీద పడింది. జీవనోపాధి కోసం ఆమె ఆనాటికి అవమానంగా భావించే పూటకోల ఇల్లు నడపాల్సి వచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉండడంతో చిన్న ప్రకాశం కూడా ధనికుల ఇళ్లలో వారాలు చేసుకుంటూ చదువుకున్నారు. ఇక్కడ మనం ఒక జీవిత పాఠాన్ని గమనించాలి. పేదరికం ఆయనను బలహీనుడిని చేయలేదు, పేదరికం ఆయనను పోరాట యోధునిగా తయారు చేసింది. జీవితంలో సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆయన వెనక్కి తగ్గలేదు. అవకాశాలు తలుపు తట్టకపోతే తానే తలుపులు చేర్చారు. తన భవిష్యత్తుకు తానే చదువుతో గొప్ప వారధి నిర్మించుకున్నారు. చదువులో కూడా ఆయన ప్రయాణం సూటిగా సాగలేదు. ఒక దశలో మెట్రికులేషన్ పరీక్షలో విఫలమయ్యారు. కానీ ఆ వైఫల్యం ఆయన జీవితానికి ఫుల్ స్టాప్ కాలేదు. తర్వాత న్యాయవాద విద్యను అభ్యసించి మద్రాసులో విజయవంతమైన న్యాయవాదిగా ఎదిగారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి సందేశం. ఒక పరీక్షలో ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడినట్లు కాదు. ప్రకాశం పంతులు గారికి చిన్నప్పటి నుంచే న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో మద్రాసు హైకోర్టులో విజయవంతమైన న్యాయవాదిగా ఎదగడం సాధారణ విషయం కాదు. ఆయన సంపాదన కూడా అలాగే ఉండేది. అంటే ప్రకాశం పంతులు గారికి ధనం సంపాదించే అవకాశం ఉంది, ఆయన దగ్గర వృత్తి ఉంది, ప్రతిభ ఉంది, సంపద ఉంది, పేరు కూడా ఉంది. ఆయన అలాగే డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తే దేశంలోని ప్రముఖ ధనవంతులలో ఒకరయ్యేవారు. కానీ ఒకరోజు ఆయన తనను తాను ప్రశ్నించుకున్నారు, నేను నా కోసం మాత్రమే జీవించాలా లేక నా దేశం కోసం జీవించాలా అని. ఆ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానమే భారత స్వాతంత్ర ఉద్యమంలో కొత్త జన్మ. 1921లో గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరినప్పుడు ప్రకాశం పంతులు గారు తన అత్యంత లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలివేసేశారు. ఒక పేదవాడు తన దగ్గర ఉన్నదాన్ని దేశానికి ఇవ్వడం ఒక విషయం, కానీ లక్షల రూపాయలు సంపాదించగల స్థితిలో ఉండి ఆ సంపదను పక్కన పెట్టి స్వాతంత్ర పోరాటంలోకి దిగడం, అది తన సిద్ధాంతాలకు తాను నమ్మిన విలువలకు ఇచ్చిన ప్రాధాన్యత. అక్కడే మనకు ఆయనలోని కమిట్మెంట్ కనిపిస్తుంది. దేశభక్తి ఆయనకు ఒక వ్యాపకం కాదు, దేశభక్తి ఆయన జీవన విధానం. అందుకే ఆయన స్వరాజ్య అనే పత్రికను ప్రారంభించి స్వరాజ్య భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంటే ఆయన పోరాటం కేవలం వీధిలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఆయన జ్ఞానం కలం నుండి అక్షరంగా మారి పోరాడింది. ఆయన వృత్తి ధర్మం కోసం పోరాడింది. ఆయన పత్రిక స్వదేశీయుల వికాసం కోసం పోరాడింది. ఇప్పుడు ప్రకాశం పంతులు గారిని ఆంధ్రకేసరిగా మార్చిన ఆ చారిత్రక ఘట్టానికి వస్తాను. అది 1928 సైమన్ కమిషన్ మద్రాసుకు వచ్చిన రోజు. భారతీయుల భవిష్యత్తును నిర్ణయించడానికి వచ్చిన కమిషన్లో ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేడు. తెల్ల కమిషన్గా పిలువబడి దేశమంతా నిరసన బయలుదేరింది. మద్రాసులో ఆందోళన, బ్రిటిష్ పోలీసులు తుపాకులతో సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో పంతులు గారు ముందుకు వచ్చారు. తుపాకులు తన వైపు గురిపెట్టినా వెనక్కి తగ్గలేదు. తన ఛాతీని చూపించి కాల్చమని సవాలు చేశారు. ఆ క్షణంలో ఒక వ్యక్తిని మాత్రమే నిలబడలేదు, ఒక జాతి ఆత్మగౌరవం నిలబడింది. ఆ ధైర్యానికి ముగ్ధులైన సత్యాగ్రహులు ఆయనకు ఇచ్చిన బిరుదే ఆంధ్రకేసరి, అంటే ఆంధ్రుల సింహం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ధైర్యం అంటే ప్రమాదం తెలియకపోవడం కాదు. ప్రమాదం తెలుసు, తుపాకీ తెలుసు, అందులో ఉన్న తోటా తెలుసు, మరణం కూడా తెలుసు, అయినా వెనక్కి తగ్గకపోవడం, అదే ధైర్యం. నిజాయితీ అంటే ఎవరూ చూడనప్పుడు కూడా మనం మనల్ని మోసం చేసుకోకపోవడం అనేది ఆయన గొప్ప లక్షణం. ప్రకాశం పంతులు గారు రాజకీయాలను సంపాదన మార్గంగా చూడలేదు. అధికారం వచ్చింది

ప్రజల కోసం ఉపయోగించారు. పదవి పోయింది, తన సిద్ధాంతాన్ని మాత్రం వదల్లేదు. స్నేహితులు దూరమయ్యారు, తన నమ్మకాలను వదల్లేదు. అధికారంలో ఉన్నవారితో విభేషించాల్సి వచ్చినా అది రాజాజీ అయినా, జవహర్లాల్ నెహ్రూ అయినా, చివరికి గాంధీజీ అయినా ప్రజాక్షేమం కోసం విభేదించారు. ఎందుకంటే ఆయనకు ఒక విషయం స్పష్టంగా తెలుసు, పదవి తాత్కాలికం, ప్రజాప్రయోజనం శాశ్వతం. తెలుగు అనేది ఆయనకు కేవలం భాష కాదు, ఒక జాతి ప్రజల ఆత్మగౌరవం. ఆంధ్ర అనేది ఆయనకు కేవలం భౌగోళిక సరిహద్దు కాదు, ఆంధ్ర అంటే ప్రజలు, ఆంధ్ర అంటే భాష, ఆంధ్ర అంటే సంస్కృతి, ఆంధ్ర అంటే ఆత్మగౌరవం. 1953 అక్టోబర్ 1, తెలుగు ప్రజల దీర్ఘకాల ఆకాంక్షల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు. ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు బాధ్యతలు స్వీకరించారు. ఒక్కసారి ఆలోచించండి, పేదరికంలో ప్రారంభమైన జీవితం, వారాలు చేసుకుంటూ చదువుకున్న బాలుడు, మెట్రికులేషన్లో విఫలమైన విద్యార్థి, మద్రాసులో బ్యారిస్టర్గా ఎదిగిన యువకుడు, సంపదను వదిలిన జాతీయవాది, తుపాకీకి ఎదురు నిలిచిన ఆంధ్రకేసరి, చివరకు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. ఇది కేవలం ఒక వ్యక్తి విజయగాథ కాదు, ఇది పట్టుదల అనే పదానికి జీవంతమైన నిర్వచనం. ప్రకాశం పంతులు గారి జీవితంలో అత్యంత కదిలించే అధ్యాయం ఆయన చివరి దశ. ఒకప్పుడు మద్రాసులో ప్రముఖ బారిస్టర్, అద్భుతమైన సంపాదన, గౌరవం, సామాజిక స్థానం, ఆస్తి అన్నీ ఆయనకు ఉన్నాయి. కానీ స్వతంత్రోద్యమంలోకి వచ్చిన తరువాత ఆయన తన వ్యక్తిగత సంపదను తన సుఖం కోసం దాచుకోలేదు. దేశం కోసం ఖర్చు చేశారు, ప్రజల కోసం ఖర్చు చేశారు, స్వాతంత్ర పోరాటం కోసం ఖర్చు చేశారు, తన సిద్ధాంతాల కోసం ఖర్చు చేశారు. చివరికి సంపాదించిన బ్యారిస్టర్ సంపద లేదు, రాజకీయ పదవీ లేదు, ఆస్తిపాస్తుల అండా లేదు. కానీ ఆయనకు ఒకటి మాత్రం మిగిలింది, ప్రజల హృదయాల్లో చెరిగిపోని స్థానం. ఆయన 1957 మే నెలలో ఆయన అత్యంత ప్రేమించే ఒంగోలు ప్రాంతంలో పర్యటిస్తూ తీవ్రమైన వడదెబ్బకు గురి అయ్యారు. అనంతరం చికిత్స చేయబడిన తరువాత 1957 మే 20 ఆయన కన్నుమూశారు. పదవి ఉంది కానీ పదవిని తన కోసం ఉపయోగించుకోలేదు, సంపద వచ్చింది కానీ సంపదను తన కోసం నిలుపుకోలేదు, అధికారం వచ్చింది కానీ అధికారానికి తన ఆత్మను అమ్ముకోలేదు, చివరికి సంపద పోయింది కానీ నిజాయితీ పోలేదు, పదవి పోయింది ప్రజాసేవ పోలేదు, శరీరం బలహీనమైంది కానీ ఆయన ధైర్యం బలహీనపడలేదు. అందుకే ప్రకాశం పంతులు గారి చివరి దశను మనం పేదరికంలో మరణించిన నాయకుడిగా మాత్రమే చూడకూడదు, అది చాలా చిన్న అర్థం. ఆయన చివరి దశ మనకు చెప్పేది, మనిషి దగ్గర ఎంత ఆస్తి ఉందో చరిత్ర గుర్తుంచుకోదు, తన దగ్గర ఉన్నదాన్ని సమాజం కోసం ఎంత ఇచ్చాడో చరిత్ర గుర్తించుకుంటుంది. ఆయన జీవితాన్ని చూస్తే ఒక గొప్ప ప్రశ్న మనం ముందుకు వస్తుంది, దేశం కోసం అన్నీ ఇచ్చిన నాయకుల కాలం ముగిసిపోయిందా అని. లేదు, అలాంటి నాయకుల జీవితాలు ముగియవు, వారి శరీరాలు మాత్రమే అంతమవుతాయి, వారి విలువలు జీవిస్తాయి, వారి ధైర్యం జీవిస్తుంది, వారి నిజాయితీ జీవిస్తుంది, వారి దేశభక్తి జీవిస్తుంది. అందుకే ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి శ్వాస, చివరి శ్వాస ఓటమి కాదు, ఆయన జీవితం మొత్తం గెలిచిన ఒక విలువల విజయగాథ. ప్రకాశం పంతులు గారి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఈరోజు మనం ఆయనను స్మరించడమే కాదు, ఆయన విలువలను మన జీవితాల్లోకి తీసుకురావాలి. పేదరికాన్ని కారణంగా చూపకూడదు, వైఫల్యానికి భయపడకూడదు, ప్రతిభకు విలువను ఇవ్వాలి, ధైర్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి, నిజాయితీకి మనం గొప్ప విలువ ఇవ్వాలి. పదవి కోసం విలువలను మార్చుకోవడం నాయకత్వం కాదు, విలువల కోసం పదవిని కూడా వదులుకోవడం నాయకత్వం. దేశభక్తి అంటే కేవలం జాతీయ పతాకానికి వందనం చేయడం కాదు, మన పని నిజాయితీగా చేయడం కూడా దేశభక్తే, మన విద్యార్థిని ప్రోత్సహించడం కూడా దేశభక్తే, మన సంస్థను అభివృద్ధి చేయడం కూడా దేశభక్తే, సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని సృష్టించడం కూడా దేశభక్తే. తుపాకీ గుండుకు నిలిచిన గుండె పేరు ప్రకాశం, పేదరికాన్ని జయించిన పట్టుదలకు మారుపేరు ప్రకాశం, న్యాయస్థానంలో తెల్లవారిని ఎదిరించిన మేధస్సుకు పేరు ప్రకాశం, సంపదను దేశానికి అర్పించిన త్యాగానికి మరో పేరు ప్రకాశం, ప్రజల కోసం పదవిని స్వీకరించిన నాయకత్వానికి పేరు ప్రకాశం.

0: ప్రకాశం చివరి శ్వాస వరకు విలువలను వదలని జీవితానికి పేరు ప్రకాశం. ఆయన జీవితాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఆయన అధికారాన్ని అనుభవించిన నాయకుడు కాదు, ఆయన బాధ్యతను మోసిన నాయకుడు. ఆయన ధైర్యాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, తుపాకీ తన ఛాతీని లక్ష్యంగా చేసుకున్నప్పుడు కూడా తన మనస్సాక్షిని మాత్రం భయపడనివ్వని మనిషి. ఆయన నిజాయితీని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, సంపదను కోల్పోయినా పర్వాలేదు, స్వభావాన్ని మాత్రం కోల్పోకూడదు అని నిరూపించిన మహానుభావుడు. అందుకే ఆంధ్ర నేల ఉన్నంతకాలం, తెలుగు భాష ఉన్నంతకాలం, ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం, నిజాయితీకి విలువ ఉన్నంతకాలం, ధైర్యానికి అర్థం ఉన్నంతకాలం మన హృదయాల్లో ఒక సింహగర్జన వినిపిస్తూనే ఉంటుంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్రకేసరి ఆంధ్రాకే సరి. ఆ మహనీయునికి శతకోటి వందనాలు.
1: మీరింతవరకు ప్రజల మనిషి ప్రకాశం డాక్టర్ డి వెంకటేశ్వర రెడ్డి గారి ప్రసంగం విన్నారు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223993.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ ను మీకు అందిస్తుంది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం. కార్యక్రమంలో మిరాయి చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట, సంగీతం హరిగౌర, గీత రచన కృష్ణకాంత్.

0: శ్వేతమోహన్ పాడిన పాట, సంగీతం ఎస్ తమన్. హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ ను మీకు అందిస్తుంది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం. కార్యక్రమంలో ఆంధ్రాకింగ్ తాలూకా ఈ చిత్రం కోసం మెర్విన్ సొలోమాన్, సత్యయామిని పాడిన పాట, సంగీతం వివేక్ మెర్విన్, గీతరచన కృష్ణకాంత్.
1: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

మీరు విన్న ఈ పాట చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం హరిచరణ్, శృతికా సముద్రాల పాడిన పాట, సంగీతం మన్ శర్మ. కార్యక్రమంలో డీజే టిల్లు ఈ చిత్రం కోసం రాప్ మిరియాల పాడిన పాట, సంగీతం శ్రీచరణ్.

మీరు విన్న ఈ పాట ప్రేమించు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం ఎంఎం శ్రీలేఖ, గీత రచన సిరివెన్నెల. మీరింతవరకు హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ ను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: action to an end. In cricket, India retained both the titles. The women's team defeated Sri Lanka by 147 runs in the final, while the men's team overcame Pakistan by 19 runs to complete the golden double. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have congratulated Indian athletes for their outstanding performances at the Asian Games 2026, especially the women athletes who have delivered impressive results. And now for a look at today's newspapers, it's over to V.C. Pramod.
1: Thank you, Anuja. Taking India's reform journey forward, GST 2.0 reforms set for rollout this week, writes Hindustan Times. Financial Express adds faster refunds, wider ITC, no arrests. External Affairs Minister in his address to Munich leaders meeting reiterates Russia's long-standing support for India along with stronger ties among emerging powers, adding, the US has chosen to become a lonelier power, states the Times of India. The Pioneer headline writes on the Omani co-pilot accused of attempting to seize the Fly Dubai airline mid-air. It says Hamami probe widens in Australia with social media posts reportedly linked to the pilot draw scrutiny as investigators reconstruct the history. Final airline audit this week ahead of US checks on safety covering all Indian airlines, another headline in the Hindustan Times. And finally, dazzling light musical show mark end of Asian Games as India finishes fourth. Qatar to host next edition, says the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Swiss President Guy Parmelin in New Delhi today. Union Minister Sarbanand Sonowal to flag off first international cargo voyage from Dibrugarh in Assam this morning. IMD forecasts heavy rainfall in Karnataka, Kerala, Tamil Nadu and Puducherry today. India and Canada to start fifth round of negotiations for their proposed Comprehensive Economic Partnership Agreement in Ottawa today. Fly Dubai flight's Omani co-pilot tried to crash aircraft in Saudi desert after hijack attempt foiled. And India signs off with 85 medals after gold rush in cricket, hockey and kabaddi at Asian Games 2026 in Japan. And with that we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. జిల్లాలో డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనం ప్రారంభం, వైభవంగా క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం వంటి మరిన్ని విశేషాలతో కూడిన సెప్టెంబర్ నెల అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జిల్లాలో రైతులకు వేగంగా పారదర్శకంగా రుణాలు అందించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల పంపిణీ ప్రక్రియను కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ అగ్రిస్టాక్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ విధానం ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణం జమ అవుతుందని తెలిపారు. జిల్లాలో 3 లక్షల మంది రైతుల డేటాను పరిశీలించి 80,000 మందిని అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందని, ప్రతి బ్యాంకు శాఖకు కనీసం 100 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టామని తెలిపారు. జాతీయ ఆయుష్ మిషన్ నిధులతో జిల్లాలో ఆయుష్ డిస్పెన్సరీలకు ఆధునీకరణ పనులు చేపట్టామని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఖండివరం, కే కోటపాడు, ఆలపురం, గౌరవరం తదితర ప్రాంతాల్లో ఒక్కో డిస్పెన్సరీకి 30 లక్షలతో ఏపీఎంఎస్ ఐడిసి ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు ప్రారంభానికి సిద్దమయ్యాయని తెలిపారు. అలాగే దేవరపల్లి పీహెచ్సి ప్రాంగణంలో నూతన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనాన్ని కూడా ప్రారంభించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అచ్యుతాకుమారి సమీక్ష నిర్వహించారు. మరణాలకు గల కారణాలపై విచారణ జరిపి లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో 22.09 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను పీఎం ఏబీహెచ్ఐఎం కింద నిర్మించి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కేంద్రానికి అదనంగా 7.50 కోట్ల విలువైన పరికరాలు వస్తాయని, 220 నుండి 400 పడకలకు విస్తరణకు 6.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్లో ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగింది. పక్కా ప్రణాళిక, సరైన వ్యూహంతోనే జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. 6 6

0: B6 RUB పనులు అనకాపల్లి రాజమండ్రి 6 లేన్ల రహదారి DPR పూర్తయిందని త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. చోడవరం నియోజకవర్గంలో అభివృద్దికి పెద్దపీట వేస్తూ ఒక్కరోజే 38 కోట్ల విలువైన 20 అభివృద్ది పనులకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే రాజు శ్రీకారం చుట్టారు. 2000 కోట్లతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని, జిల్లాలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాష్టవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అనకాపల్లి ప్రగతి యాత్రలో మరో మైలురాయిగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొండతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పడటంతో నిధులన్నీ అనకాపల్లి అభివృద్దికి ఖర్చు చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. సబ్బవరంలో 1.60 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని హోంమంత్రి వంగల్పూడి ఆయనతో ప్రారంభించారు. పల్లె పండుగ 3.0లో భాగంగా జిల్లాలో 195.17 కోట్లతో 2405 సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు మంజూరు చేయగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ శంకుస్థాపనలు చేశారు. మీరు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి మాకాపురం కేంద్రం మనసు పలికే ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరోసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.

0: కార్యక్రమంలో ఫస్ట్ కాల్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం. హలో హలో హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు ఆవుల కోడేశ్వరరావు మేడం. కొత్తపల్లి నుంచి. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: దొరగారికి దొంగ పిల్ల మేడం సినిమా పేరు. విశాఖపట్నం బీసీ అనే పాట మేడం.
0: దొరగారికి దొంగ పిల్ల?
1: అవును మేడం, విశాఖపట్నం బీసీ అనే పాట. కృష్ణ చేసేది మేడం హీరో హీరోయిన్లు. కృష్ణ చేసేది హీరో హీరోయిన్లు.
0: దొరగారింట్లో దొంగోడు ఉందండి సినిమా.
1: దొరగారి దొంగ పిల్లలు లేదా మేడం?
0: లేదండి.
1: సరే మేడం.

0: ఒక మంచి పాట మేడం.
1: చిన్నల్లుడా? చూసారా అండి సినిమా?
0: సినిమా చూసి 30 ఏళ్ళైంది మేడం. సుమను ఉద్యోగపడతా అనుకుంటా.
1: అవును.
0: మామైతాడు.
1: చిన్న అల్లుడు. అందులో ఏ పాట?
0: ఒక మంచి పాట మేడం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: వినే శ్రోతలందరి కోసం మేడం. థ్యాంక్ యూ మేడం.
1: ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు మనసు పల్కే అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: సూపర్ గా ఉన్నాం మేడం. ఈ రోజు మాకు ప్రతిభావంతుడు మూవీ నుంచి అమృతం తాగిన వాళ్ళు

0: దేవతలు దేవుళ్ళు అవి కన్న బిడ్డలకు పంచిన వాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు అనే పాట వినిపిస్తాను మేడం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట.
0: మా ఫ్రెండ్స్ డ్రైవర్ బాబు గారు, అశోక్ గారు, చిన్నప్ప గారు, సాల్మాన్ రాజు గారు వీరందరి కోసం మేడం. థ్యాంక్ యూ మేడం, బాయ్ మేడం.
1: ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు మనసు పలికే అండి. హలో హలో హలో,
1: మేడం
0: వెల్కమ్ టు మనసు పలికే అండి. మీ పేరండి?
1: రాంబాబు. మేడం
0: రాంబాబు గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఖైదీ.
0: ఖైదీ. ఖైదీ మూవీ నుంచి ఏ పాట అండి?
1: ఏ పాట అయినా మంచిదేనండి మేడం, చిరంజీవి పాట.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హలో, వెల్కమ్ టు మనసు పలికే అండి.
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓబుల్ రెడ్డి గారు.
2: అవును మేడం.
1: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి? ఓకేనండి, మీరు కోరిన పాట నన్ను దోచుకుందు వటే.
2: అవును మేడం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: చెప్తా
1: చెప్పండి.
2: రమేశో విశ్వనాథో అరే సంగమ్మ లక్ష్మీదేవి సాయి శ్యాము

0: హలో, వెల్కమ్ టు
1: హలో మేడం.
0: మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి,
1: అదే మేడం,
0: మీ
1: నాకు
0: పేరండి? మీ పేరు పేరు
1: నా పేరు బొద్ద కొండమ్మ మేడం, నాగేటిపల్లె.
0: ఓకేనండి. ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: అది కాదు, మా పాట శోభన బాబుది సినిమాలో మేడం.
0: కార్తీక దీపం. కార్తీక దీపం.
1: కార్తీక దీపం నీకు మా ఇదికి మేడం శారా గారు, మీకు మరి మరి వందనాలు శారా గారండి.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. కార్తీక దీపం నుంచి మీరు కోరిన ఆరనీకు మా ఈ సాంగ్ వస్తుంది, వినండి.
1: సరే, ఓకే ఓకే మేడం, వందనాలు.
0: వందనాలండి మీకు కూడా.
1: వందనాలు వందనాలు.

0: ఈ ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో అంశం అతివల అందానికి చిట్కాలు. ఈ అంశం గురించి మహిళా శ్రోతలు మాట్లాడవలసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరోసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. మనసు పలికే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి, మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: జిల్లా ధర్మవరం శాంతి. నా పేరు ఓబ్లేష్ మేడం.
0: ఓబ్లేష్ గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నాకు గాయం సినిమా నుంచి సాంగ్ కావాలి మేడం.
0: గాయం మూవీ నుంచి ఏ పాట అండి? ఓకేనండి, ఓబ్లేష్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: హలో, వెల్కమ్ టు మనసు పలికే అండి.
1: హలో మేడం, నమస్తే, శుభోదయం, గుడ్ మార్నింగ్. మేడం,
0: గుడ్ మార్నింగ్.
1: ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా?
0: బాగున్నానండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను సూర్యపల్లి నుంచి చేసేది మాట్లాడుతున్నా మేడం. అందరికి గుడ్ మార్నింగ్, నమస్తే.
0: ఓకేనండి, మీకు కూడా.
1: ఈరోజు మనం వినాలనుకున్న పాట లక్షాధికారి నుంచి మబ్బులో ఏముంది మనసులో ఏముంది అనే పాట.
0: లక్షాధికారి మూవీ నుంచి మబ్బులో ఏముంది?
1: అవును మేడం.
0: ఓకేనండి, మీరు
1: మబ్బులో ఏముందో తెలియట్లేదు మేడం, మనసులో ఏముంది. కాకపోతే వర్షాలు రావట్లేదు, అందుకే మబ్బులో ఏముంది అనేది సాంగ్ కోరుకుంటున్నా మేడం.
0: ఓకేనండి,
1: ఈ పాట వింటున్న అందరి కోసం, మీకోసం, మా కోసం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, మీరు కోరిన పాట.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: హలో, వెల్కమ్ టు
1: హలో.
0: మనసు పలికే అండి.
1: నమస్తే మేడం, మనసు పలికే.
0: ఓకేనండి, నమస్తే
1: డ్రైవర్
0: అండి.
1: రాము నుంచి ఏమని వర్ణించను ఆ సాంగ్ ఏంటి మేడం?
0: ఓకేనండి, డ్రైవర్ రాముడు మూవీ నుంచి ఏమని వర్ణించను అనే సాంగ్ వస్తుంది, వినండి.
1: మేడం, కోరుతున్న శ్రోతలు శ్రీలక్ష్మి, నవదీప్, రామ్ చరణ్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు మేడం.
0: ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు మనస్ పలికే అండి.
1: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: స్టైల్ మూవీలో సాంగ్ ప్లే చేయండి మేడం గారు.
0: స్టైల్ మూవీ నుంచి మెరుపై సాగరా?
1: అవును మేడం.
0: ఓకేనండి, అశోక్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం గారు, లిజినెస్ ఆంధ్ర కోసం మేడం.
0: ఓకే ఓకేనండి.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో, వెల్కమ్ టు మనసు పలికే అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
1: నా పేరు రవీంద్రబాబు మేడం.
0: రవీంద్రబాబు గారు ఎక్కడి నుంచి అండి?
1: నిజామాబాద్ జిల్లా రింజల్ మండలం కందపూర్తి నుండి.
0: ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: చాలా బాగుంది సినిమా నుండి, శ్రీకారం ఇది అనే సాంగ్.
0: ఓకేనండి, మీ కోరిక మేరకు చాలా బాగుంది మూవీ నుంచి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: సమూహం. కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
0: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
0: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
0: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో అంశం అతివల అందానికి చిట్కాలు. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393 మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరోసారి 2233393 ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఈ రోజు కార్యక్రమంలో ఫస్ట్ కాల్ చూద్దాం. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు ముంతాజ్ అండి.
0: ముంతాజ్ గారు చెప్పండి, ఈ రోజు కార్యక్రమం అంశం విన్నారా?
1: విన్నాం మేడం, బాగున్నాయి అన్ని.
0: చెప్పండి, మరి అతివల అందానికి చిట్కాలు ఏమైనా చెప్తారా?
1: చెప్తానండి.
0: చెప్పండి.
1: పచ్చి పాలల్లో కొంచెం శనగపిండి వేసుకుని ఫేస్ కి గాని నెక్ గాని ఈ మోచేతులకి రాసుకుంటే కొంచెం బ్లాక్నెస్ తగ్గి బాగుంటాయండి. అదే స్మూత్ గా అవుతుంది స్కిన్ మొత్తం.
0: ఓకే, ఇంకా అండి?
1: ఇంకా తుండిపిండి అవి ఉంటాయి కదండి, న్యాచురల్ అంతా అది కూడా బాగా ఉంటది.
0: తుండిపిండి కూడా బాగా చర్మ సౌందర్యానికి బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి ముంతాజ్ గారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఇలాగ కాల్ చేస్తూ
1: చాలా రోజుల తర్వాత కలిసింది మేడం, నేను ట్రై చేస్తా ఉన్నా.
0: ఓకే ఓకే. ప్రతి సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు కార్యక్రమం వస్తుందండి, ఇందులో తప్పకుండా పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు తెలియచేయచ్చు.
1: ఓకే మేడం, మీ యాంకరింగ్ బాగుంటది, మీ వాయిస్ బాగుంటది మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఓకే అండి.
0: ఓకేనండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: హలో, వెల్కమ్ టు అతివలు అభిప్రాయ
1: హలో
0: అతివలు అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం అండి.
1: స్వాగతం మేడం.
0: మీ పేరండి? బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి, ఈ అంశం విన్నారా ఈ రోజు? అతివల అందాన్ని
1: మేడం, అతివల అందాలకి గురించి
0: చిట్కాలు.
1: తలబంద గుజ్జు రాసుకోవడం వల్ల జిడ్డు అదేది పోతుంది మేడం. శనగ పిండిలో పెరుగు కలిపి రాసుకోవడం వల్ల మొహం బ్రైట్నెస్ వస్తుంది,
0: బాగా గ్లో వస్తుందా?
1: గ్లో వస్తుంది మేడం. గుజ్జులో కొద్దిగా తేనె కలిపి రాసుకుంటే అది కూడా బాగా సహజమైన గ్లో వస్తుంది మేడం. శనగపిండి, తేనె, పచ్చిపాలు కలిపి ప్యాక్ లాగా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని కలుపుకుంటే అది కూడా బాగానే ఉంటుంది మేడం.
0: ఓకే.
1: పిండిలో కూడా పెరుగు కలిపి రాసుకుంటే ట్యాన్ అనేది పోతుంది మేడం.
0: కానీ ఇలాంటి వంటింటి చిట్కాలే బాగుంటాయండి, కెమికల్స్ కలిపిన క్రీమ్స్ అవి రాసుకోకుండా.
1: అవును మేడం.
0: ఓకే, ధనలక్ష్మి గారు మరి చెప్తారా ఇంకా ఏమన్నా చిట్కాలు?
1: నిద్ర కూడా మంచిగా పోవాలి మేడం. ఒక 8 అవర్స్ అన్నా మంచిగా పండుకోవాలి.
0: 8 అవర్స్ పడుకుంటే అందానికి కూడా మంచిది.
1: నీరు కూడా బాగా తాగాలి మేడం, కనీసం 4 లీటర్లు రోజుకి. అలా నీరు తాగటం వల్ల

0: హలో, వెల్కమ్ టు అతిపలు అభిప్రాయాలు.
1: హలో, నమస్తే మేడం. నా పేరు అంజల మేడం, మార్కప్ నుంచి.
0: ఓకేనండి, చెప్పండి. అంశం విన్నారుగా?
1: విన్నా మేడం. వాళ్ళ కార్యక్రమాలు అన్ని బాగున్నాయి. ఈ అతిపలు అభిప్రాయాలలో మామూలుగా ఒకసారేమో బాల్య వివాహం గురించి, ఒకసారేమో ఆరోగ్యం గురించి, స్త్రీ ఆరోగ్యం గురించి చెప్పారు. ఇవాళ ఏమో అందం గురించి తీసుకొచ్చారు మేడం. టాపిక్ బాగుంది.
0: ఓకే, థ్యాంక్ యూ అండి మంజుల గారు.
1: మేడం, మనము కెమికల్స్ ఉన్నాయి అసలు వాడకూడదు మేడం. ఇప్పుడు మనం కనీసము ఇంట్లో వంటింటి చిట్కాలు ఉంటాయి కదా మేడం, ముందు కాలంలో చెప్పినట్టుగా. అట్లా అంత తీరిక లేకపోయినా మనకు

0: సార్లు శుక్ర శనివారాలలో పసుపుతో స్నానం చేస్తే మంచిది మేడం, అది యాంటీబయాటిక్ కాబట్టి.
1: యాంటీబయాటిక్ కాబట్టి పసుపు.
0: అట్లా మనకు శరీరంకి ఏ క్రిములు చేరకుండా మన మొహం కూడా మృదువుగా బాగా ఉంటది మేడం. అట్లా మనకి ఏ మచ్చలు, ఈ వేడి గుళ్ళలు, చెమరకాయలు, ఈ మోతిమలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటది మేడం.
1: ఓకే,
0: అంతకన్నా ముందు మనం ముందు దృఢ బలంగా ఉండాలి మేడం. మనము ఏ ఆలోచన వచ్చినా మనోవ్యాధి పెట్టుకొని మానసికంగా కుంగిపోకుండా ఆలోచించకుండా ఉంటాయి ఆలోచనలు, కానీ మనము అంత సీరియస్ గా తీసుకోకుండా వాటిని మామూలుగానే పరిష్కరించుకొని అది ఎప్పుడప్పుడు వదిలేసి సంతోషంగా బాగా ఉండాలి మేడం. మానసిక సౌందర్యంగా ఉంటేనే పైన మొహంలో అందం అనేది కనిపిస్తుంది.
1: అవును, తప్పకుండా అండి.
0: ఆ ముందు మన మనసులో నుంచి వచ్చే సౌందర్యమే మనకు ముఖ్యం. ఇవన్నీ వాడి కెమికల్స్ ఉన్నాయి, ఇప్పుడు కనుపాపలు ఉన్నాయి, అవి మనకు మొహానికి ఆడవాళ్ళకి నొసిన బొట్టు పెట్టుకుంటే ఆ కనుపాపలే మనకి ఎంత అందము. వాటిని కూడా హైబ్రోస్ అది ఇదని మొహాలను పాడు చేసుకుంటుంటారు మేడం చాలా మంది. అట్లా లేకుండా మామూలుగా బాగా కంటికి కాటిగా వాడాలి. ఇప్ప మన కంటికి కాటిగా వాడడం వలన క్రిములు ఏమన్నా నలకలు అవి ఉన్నా గానీ ఆ కాటిక ద్వారా రాత్రిపూట నిద్రలో బయటకు వచ్చేస్తాయి పుసుల రూపంలో. ఆ వేడి చేసినప్పుడు అట్లా కాటిక వాడేది చాలా మంచిది మేడం. ఇప్పుడు చాలా మంది కాటుక వాడడంలే.
1: అవునవును,
0: నొసిన సింధూరం పెట్టుకుంటే చాలా మంచిది మేడం. దేనికైనా అసలుకి మనకు ఇప్పుడు డిజైన్ స్టిక్కర్లు అది ఇవన్నీ వాడుతున్నారు. ఈ జనరేషన్ మారింది కాబట్టి వాడవచ్చు. కాకపోతే ఇది ముత్తైదు కుంకుమ అనే అది పెట్టుకొని బాగా ఇట్లా వారానికి 2 సార్లు పసుపుతో స్నానం చేస్తూ కాటుక పెట్టుకొని ఇట్లా కనీసం నెలకు 1 సార్లు 2 సార్లు అయినా గోరింటాకు పెట్టుకోవాలి మేడం, మనకు మంచిది. అట్లా ఇట్లా చాలా ఉంటాయి మేడం మన ఆరోగ్యాన్ని మన అందాన్ని కాపాడుకోవడానికి. మనం ఖర్చు 1000 ఖర్చు పెట్టి క్రీమ్లు అవి ఇవి కొనాల్సిన పనిలే. బాగా టయానికి తింటూ మనకు ఉదయం పూట ఈ వంట అని క్యారేజీలు అని మన వాకింగ్ మనకు సరిపోయిద్ది. కాకపోతే సాయంత్రం పూట ఎట్లా లేదన్నా కనీసము 1 గంట 1/2 గంట అయినా మనము వాకింగ్ చేయాలి మేడం. అట్లా మనిషి బాడీ స్ట్రాంగ్ గా ఉంటది. మనకు ఆరోగ్యం బాగుంటేనే లోపల నుంచి మనం బాగుంటేనే పైకి అందంగా కనిపిస్తుంది.
1: అవునండి, ఆ విషయం మాత్రం కరెక్ట్ అండి మీరు చెప్పినట్టు.
0: అవును మేడం, ఎన్ని ఉన్నా గానీ బాధలు అవన్నీ మర్చిపోవాలి, సంతోషంగా ఉండాలి.
1: ఓకే ఓకే,
0: మన ఆత్మ సౌందర్యమే మన మొహంలో కనిపిస్తుంది. మనం లేనిపోయిన మొహాలకు ఎన్ని పూసుకున్నా దండగా మేడం. మనం ముందు సంతోషంగా ఏ యాక్టివ్ గా ఉండాలి, ఏ
1: బాధలు ఆనందం ఉంటే పైకి అందంగా కనిపిస్తాం.
0: మానసిక సౌందర్యము కన్నా మించింది ఏముంది మేడం.
1: అవునవును, కరెక్టే.
0: అందుకని మేడం నాకు తెలిసింది ఇంతవరకే చెప్తున్నా.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి మంజుల గారు, చాలా చక్కగా చెప్పారండి.
0: సరే మేడం,
1: ఓకే థ్యాంక్ యూ అండి.

0: హలో, వెల్కమ్ టు అతివలు అభిప్రాయాలండి.
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకే, మీ పేరండి?
1: నా పేరు శ్రావణి అండి,
0: శ్రావణి గారు.
1: కాల్ చేస్తున్నాను.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు.
1: మీ ప్రోగ్రామ్ చాలా బాగుందండి, ఉమెన్స్ కి చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ పెట్టారు.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: మా హస్బెండ్ అంటున్నారు అన్ని ఉమెన్స్ కేనా మెన్స్ కేం లేవా అంటున్నారు.
0: ఓకే, తప్పకుండా అండి, తప్పకుండా ట్రై చేస్తాం. విన్నారండి అంశం ఈరోజు?
1: అంశం విన్నానండి. నా పరంగా వచ్చేసేసరికి 8 hours ఆఫ్ స్లీప్, ఒక ఎవ్రీ 1 hour కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి నాకైతే.
0: అవును.
1: ఇంకా ఇప్పుడు మన పిల్లే మనకు ఒక బ్యూటీ టిప్స్ ఒక బుక్ లాంటిది అన్నమాట. ఒక శనగపిండి కానీ మనం వాడే సున్ని పిండి కానీ ఇవి స్క్రబ్స్ గా యూజ్ చేసుకోవచ్చు మనము, వేరే ఏ క్రీమ్స్ కూడా అవసరం ఉండదు. మనకి ఇంకా బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళి అలా వెళ్లే టైము ఉండదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంతమంది అమౌంట్ కూడా పెట్టలేకపోతాము. అలాంటి వాళ్లకు ఒక బంగాళదుంప కానీ, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినప్పుడు బంగాళదుంపలు కానీ, స్క్రబ్ గా టమోటా కానీ యూజ్ చేసేసుకుంటే అసలు ఒక 1 rupee అమౌంట్ యూజ్ చేయకుండా కూడా మనం బ్యూటీని కాపాడుకోవచ్చు అనేది నా నమ్మకం అండి.
0: ఓకే, తప్పకుండా అండి, కరెక్ట్ గా చెప్పారు. ఈ బంగాళదుంప జ్యూస్ అనేది ఫేస్ మీద బ్లాక్ మచ్చలకి బాగా పనిచేస్తుందండి అది. ఓకే శ్రావణి గారు, ఇంకా చెప్తారా ఏమన్నా టిప్స్?
1: కీరదోస, ఏదైనా ఫుడ్ ఉంటుందండి మనం తీసుకునేది లోపలికి ఏం పంపిస్తామో బయటికి అదే కనబడుతుంది అనమాట.
0: డైట్ చాలా ఇంపార్టెంట్ అండి.
1: డైట్ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. మన మాసాపురం వాళ్ళకి కూడా నేను అదే అనుకుంటున్నాను. అందరూ ఫోకస్ ఏంటంటే డైట్ మీద చేస్తే మనకు ఫేస్ కూడా గ్లో ఉంటుంది అనుకుంటున్నాను.
0: ఓకే,
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, శ్రావణి గారు చాలా చక్కగా చెప్పారు.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అక్కడి నేల, వాతావరణం, సంప్రదాయాలు, స్థానిక నైపుణ్యాలు కలిసి ఒక ప్రత్యేక ఉత్పత్తికి గుర్తింపునిస్తాయి. అలాంటి స్థానిక ప్రత్యేకతలను ప్రోత్సహించి వాటికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం. స్థానికంగా లభించే వనరులకు విలువ జోడించడం, చిన్న తరహా ఉత్పత్తిదారులు, చేతి వృత్తిదారులు, రైతులు, వ్యాపారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. ప్రతి జిల్లాకు తనదైన ప్రత్యేకత, సంప్రదాయం, నైపుణ్యం, సహజ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు లేదా హస్తకళలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలను గుర్తించి వాటికి సరైన మార్కెట్, సాంకేతిక సహాయం, శిక్షణ, బ్రాండింగ్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ప్రసిద్ది చెందిన ఒక ప్రత్యేక ఉత్పత్తిని ఎంపిక చేసి దాని ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్, ఎగుమతులను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి ఉంటుంది. అది వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, చేనేత వస్త్రం కావచ్చు, హస్తకళ కావచ్చు, ఆహార పదార్థం కావచ్చు లేదా సంప్రదాయ కళ కావచ్చు. ఉదాహరణకు కొన్ని జిల్లాలు మామిడి, పసుపు, మిరప, తేనె వంటి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ది చెందగా మరికొన్ని జిల్లాలు చేనేత, చెక్క బొమ్మలు, లోహకళలు, తోలుబొమ్మలు, మట్టిపాత్రలు వంటి హస్తకళలకు ప్రసిద్ది చెందాయి. ఈ ఉత్పత్తులను గుర్తించి వాటి అభివృద్దికి అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, రుణ సౌకర్యాలు, ఆధునిక పరికరాలు, ప్యాకేజింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ సహాయం అందించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం వల్ల స్థానిక కళాకారులు, రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తమ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు లభించడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తికి మార్కెట్ పెరిగితే తయారీదారుల ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఆధారిత వృత్తులు అభివృద్ది చెందుతాయి. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి, ప్యాకేజింగ్, విక్రయాల్లో భాగస్వాములు కావచ్చు. యువత కూడా స్థానిక వనరులను ఉపయోగించుకుని కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. స్థానిక ఉత్పత్తులు అభివృద్ది చెందాలంటే కేవలం ఉత్పత్తి చేయడంతో సరిపోదు. నాణ్యత, ఆధునిక రూపకల్పన, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, సరైన ధర, సమర్థవంతమైన మార్కెటింగ్ కూడా అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పొందవచ్చు. ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ మార్కెట్ వేదికల ద్వారా జిల్లా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించవచ్చు. సరైన బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు, నాణ్యతా ధృవీకరణ లభిస్తే స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి స్థానం సంపాదించగలవు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం వోకల్ ఫర్ లోకల్ భావనకు బలమైన ఆధారం. స్థానికంగా తయారయ్యే వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మనం స్థానిక ఉత్పత్తిదారులకు, కళాకారులకు, రైతులకు, చిన్న వ్యాపారులకు మద్దతు ఇస్తాము. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక వస్తువును కొనడం కాదు, ఆ ఉత్పత్తి వెనుక ఉన్న కుటుంబానికి ఆదాయం కల్పించడం, ఒక సంప్రదాయ కళను కాపాడడం, ఒక గ్రామీణ పరిశ్రమను నిలబెట్టడం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడడం కూడా. అందువల్ల స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పండ్లు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్కు ఊతమివ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: హమారే దేశ్ కే హర్ క్షేత్ర మే ఐసీ కోయి న కోయి విశేషత జరూర్ హై, కహీ కోయి ఖాస్ ఫల్ హై, కహీ కోయి పారంపరిక కళా హై, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇన్హీ విశేషతాఓ కో ఆగే బఢానే కా అభియాన్ హై. హమారా ప్రయాస यही होना चाहिए कि हमारे गांव और छोटे शहरों की पहचान सिर्फ स्थानीय बाजार तक सीमित न रहे, वे देश और दूसरे हिस्सों तक पहुंचे। इससे वोकल फॉर लोकल अभियान को भी बल मिलता है।
2: చిన్న ఉత్పత్తిదారులకు మూలధనం కొరత, ఆధునిక పరికరాలలేమి, మార్కెట్ పరిజ్ఞానం లేకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడడం, రవాణా సమస్యలు, నాణ్యతా ప్రమాణాలపై అవగాహన లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలతో కలిసి శిక్షణ కార్యక్రమాలు, సులభ రుణాలు, ఉత్పత్తి కేంద్రాలు, నిల్వ సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ సహాయం, డిజిటల్ వేదికలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఉత్పత్తిదారులు కూడా నాణ్యత, వినియోగదారుల అవసరాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో యువత కీలక పాత్ర పోషించేలా స్థానిక ఉత్పత్తుల కోసం కొత్త డిజైన్లు రూపొందించడం, డిజిటల్ మార్కెటింగ్ చేయడం, ఆన్లైన్ వ్యాపార వేదికలను అభివృద్ది చేయడం, ఉత్పత్తులకు ఆకర్షణీయమైన బ్రాండింగ్ కల్పించడం వంటి రంగాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వినియోగదారులు కూడా వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యత, ధరతో పాటు అవి ఎక్కడ తయారయ్యాయో పరిశీలించాలి. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మనం దేశీయ ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOPను అత్యున్నత నాణ్యత, అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో గుర్తింపు కల్పించడంతో పాటు వాటి నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలోని ప్రత్యేక ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెంచడమే ODOP కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
4: I would urge all of you, support these MSMEs who make these ODOP products in upgrading their quality, in designing their packaging properly and nicely, in branding their products so that going forward ODOP becomes respected all over the world as high quality, high value products.
2: భారత ప్రభుత్వ స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించే మరియు స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకమైన సంప్రదాయమైన భౌగోళిక గుర్తింపు, GI ట్యాగ్ కలిగిన లేదా స్థానికంగా లభించే వనరులపై ఆధారపడిన ఉత్పత్తులను గుర్తించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద గుర్తించిన ప్రత్యేక ఉత్పత్తులు ఆయా ప్రాంతాల ప్రత్యేకతను చాటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విశాలమైన భౌగోళిక స్వరూపంలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రముఖ ఉత్పత్తులు ఒక జిల్లా ఒక ఉత్పత్తి జాబితాలో చేరాయి. దీనిపై చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ,
5: వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద చేనేత హస్తకళలకు కూడా 7 అవార్డులు రావడం, మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నరసాపురం నుంచి అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు రావడం, ఇలా మనకు 7 అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది.
2: విశాఖపట్నంలోని ఏటికొప్పాక చెక్క బొమ్మలు, NTR జిల్లాలోని ప్రఖ్యాత కొండపల్లి బొమ్మలు, శ్రీ సత్యసాయి జిల్లాలోని నిమ్మలకుంట తోలుబొమ్మలు, సంగీత ప్రపంచంలో పేరుగాంచిన పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బొబ్బిలి వీణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విభిన్నమైన ఉదయగిరి చెక్క కత్తు హస్తకళలు విభాగంలో రాష్ట హస్తకళ గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఇక చేనేత మరియు వస్త్ర పరిశ్రమ విభాగంలో చిత్తూరు జిల్లాలో వెంకటగిరి చీరలు, కాకినాడలో ఉప్పాడ జామ్దనీ చీరలు, శ్రీకాకుళంలో అల్లి నందమైన పొందూరు కాటన్ చీరలు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కలంకారీ, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి కలంకారీ హస్తకళలు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్, క్రోచెట్ లేస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. అలాగే అనంతపురం అన్నం

0: ఆదాయ జిల్లాలలో కాటన్ మరియు జీన్ ప్యాంట్ల తయారీ జోరుగా సాగుతోంది. వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తుల విభాగంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీ, గుంటూరు జిల్లాలో ఘాటైన మిరపకాయలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి మరియు కొబ్బరి పీచు ఉత్పత్తులు, తూర్పుగోదావరి జిల్లాలో పండ్ల ఆధారిత ఆహార ఉత్పత్తులు, విజయనగరం జిల్లాలో మామిడి జెల్లీ, విశాఖపట్నంలో సముద్ర ఆహారోత్పత్తుల క్లస్టర్స్ స్థానిక రైతులు, మత్స్యకారుల అభివృద్దికి దోహదపడుతున్నాయి. అలాగే బాపట్ల, ప్రకాశం జిల్లాలలో గ్రానైట్ కట్టింగ్ మరియు పాలిషింగ్ పరిశ్రమలు, కర్నూలులో గ్రానైట్ మరియు మార్బుల్ రాతి చెక్కిన ఉత్పత్తులు, పల్నాడులో డుర్గి రాతి శిల్పాలు, వైఎస్సార్ కడప జిల్లాలో బరైట్స్ మరియు బేరియం సమ్మేళనాలు, ఖనిజాలు పరిశ్రమల విభాగంలో పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP కార్యక్రమం కేవలం ఒక వ్యాపార మార్గం మాత్రమే కాదు, ఇది మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్థానిక చేతివృత్తుల వారి కళా నైపుణ్యాన్ని రక్షించే ఒక బృహత్ యత్నం. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం స్థానిక ప్రతిభను గుర్తించి దానికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించే గొప్ప కార్యక్రమం. ఇది ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, సంప్రదాయ కళలు, వృత్తులు, స్థానిక నైపుణ్యాలను పరిరక్షిస్తుంది. స్వయం సమృద్ది భారతదేశ నిర్మాణానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడంతో పాటు స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించవచ్చు. స్థానిక కళలను ఆదరించడం ద్వారా స్థానిక హస్తకళల సంస్కృతిని కాపాడవచ్చు. తద్వారా ఒక జిల్లా ఒక ఉత్పత్తి మరియు వోకల్ ఫర్ లోకల్ భావనలు ప్రతి పౌరుడి జీవితంలో ఆచరణగా మార్చవచ్చు. స్థానిక అభివృద్దే దేశాభివృద్దికి బలమైన పునాది అని ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం తెలియజేస్తుందని చెప్పవచ్చు.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట భైరవ ద్వీపం. ఈ చిత్రానికి చిత్రా బృందం గానం చేశారు. గీత రచన సంగీతం శ్రీనివాసరావు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక వీరి కోరికపై ఈ పాట.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, వింటున్నారు హరోలి ప్రోగ్రామ్ చెంది నాతో కలిసి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఏ పుస్తకం 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడింది అని అడిగాను. సో వరల్డ్ ఆర్కిటెక్ట్స్ అన్ని కూడా ఇందులో మనకి కనబడతాయి కదా, అంటే మీన్ రియల్ ఆర్కిటెక్ట్స్ అన్ని కూడా ఇందులో కనబడతాయి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేసేస్తూ ఉండండి అలాగా. అండ్ సాంగ్స్ మీద కూడా ఒక చెవేసి ఉంటుంది, కన్ను అయితే వేయలేదు కదా, అది విషయం. మరి ఇంతకీ నేను అడిగిన ఈ క్వశ్చన్ కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు పంపించారు అనేది. అండ్ మన లిజనర్స్ లో ఒకళ్ళు ఒక డౌట్ అయితే అడిగారు వెరైటీగా. చంద్ర గారు ఏమండి, నాకు డౌట్, మీ ఆర్జీలకి లక్కీ డిప్ నిర్వహించి ఆ రిజల్ట్ ప్రకారం ప్రోగ్రామ్ అలాట్ చేస్తారా అంటున్నారు. నిజంగా అలా చేస్తే భలే వెరైటీగా ఉంటుంది కదా. ఈసారి ఎప్పుడన్నా ఒక స్పెషల్ డే రోజు మీ అందరం ఆర్జీల నిజంగా ఇది ఒకటి చేద్దాం. బాగుంది మీ ఐడియా, బట్ ఇలా అయితే జరగదు యాక్చువల్గా, రియల్లీ అయితే అలా జరగదండి. సో ఎవరు, రామలింగ గారు, ఆచార్య చిరంజీవి రామలింగం. సో వీళ్ళందరూ కూడా పంపించి, మీరంతా ఇదంతా ఒకటే పేరా, అది ఫస్ట్ ఒకటి క్లారిటీగా ఇవ్వండి. ఇది అమ్మాయి కూడా నుంచి మెసేజ్ చేశారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు, బాగున్నారా అంటున్నారు. బాగున్నారండి. అండ్ చిన్నారావు గారు దేవినగర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్, అలాగే శుభాకాంక్షలు అంటూ పంపించారు. టీచర్స్ డే, వరల్డ్ టీచర్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. సుమని గారు పడన్ నుంచి, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటూ జాన్సన్ గారు పంపించారు. అలాగే బాగున్నారా తల్లి అంటున్నారు రఘుబీర్ సింగ్ సున్నాభాయి గారు ఏలూరు నుంచి. బాగున్నానండి, అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు ఈ రోజు నా ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ పంపించింది మీరే, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మాధవి గారు ఆంజనేయులు పోచంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ రంగచారులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు, కాదండి పతంజలి బుక్ అయితే కాదు, హిందూపూర్ నుంచి. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్ సార్, టీవీలో చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళు. అబ్బా నేనైతే అలాగా సండే వచ్చిందంటే కూర్చుని ఇంకా చూడాల్సిందే ఎపిసోడ్ అంతా కూడా, సో అది విషయం. నెక్స్ట్ ఇంకా హ్యారీ పాటర్ అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి కృష్ణ, కృష్ణిక, మౌనిక, విద్యాసాగర్ అందరూ కూడా హాయ్ అక్క అంటూ. సో కృష్ణిక పేరు చాలా బాగుంది, బట్ ఆన్సర్ అయితే కరెక్ట్ కాదు, అది విషయం. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కానూరు నుంచి తాతారావు గారు. చందనకి వందనం అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ తో, మీకు కూడా వందనం. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. హలో మేడం అంటూ శ్రీవిద్య గారు అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, హాయ్ అండి. అండ్ 11 నుంచి విష్ణు శర్మ గారిచే రచించబడిన పుస్తకం అంటున్నారు, కరెక్ట్ గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాస పుస్తకం అనుకుంటున్నారట, హౌ టు విన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ అయితే అనుకుంటున్నారట సతీభార్గవి గారు తాడిపదరించి. సో కాదండి, ఇది మీకు చాలా తెలిసిన ఈజీ బుక్కే అనమాట, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, చందన గారు మీరు వస్తే సందడే సందడి ఉదయం నుండి మంచి విషయాలు చాలా చక్కగా చెప్తారు విత్ డేట్ స్పెషల్. అండ్ ఈ రోజు లైట్ గా భాస్కర్ వరుణ్ మధ్యాహ్నం హాజరవుతా అని

ఉన్నారు. వాయు మాత్రం ఎక్కడున్నాడో కనబడట్లేదు, ఐ మీన్ వినబడట్లేదు చావడి అంట. యాక్చువల్లీ వరుణ్ ఎక్కడికి వెళ్ళాడంటే అలాగ లాంగ్ టూర్ వేసుకున్నాడు అనమాట. అంటే ఇంకా విజయవాడ గాని చుట్టూ పరిసర ప్రాంతాలు ఎక్కడికి నేను రాకూడదు అన్నట్టు. అప్పుడు నాకు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా, వరుణ్ ఏమైపోయావు వరుణ్, కమ్ వరుణ్, ప్లీజ్ వరుణ్, ఇలా అనాలనిపిస్తుంది. వస్తే ఒక 2-3 డేస్ కంటిన్యూగా వచ్చేస్తాడు, లేదంటే ఎక్కడున్నానో కూడా కనబడ అంత దూరంలో వెళ్ళిపోతాడు. అదే విషయం. సో ఇది ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే పరిస్థితి. అండ్ రియల్ ఆర్టిక్స్ గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు. పరీక్ష సఫలత కే సీక్రెట్స్ అనే బుక్క మీరు అనేది, బట్ ఇదైతే కాదండి. అండ్ కింద ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ ని పంపించేశారు లాస్ట్ లో. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, ఉమెన్ నుంచి జైనుదీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హార్వీన్లు, అంతర్జాతీయ టీచర్స్ డే శుభాకాంక్షలు టీచర్స్ అందరికీ కూడా అంటున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, నాకు ఇష్టమైన సాంగ్ ప్లే చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కొల్లిపారి నుంచి మౌలాలి గారు మెసేజ్ చేశారు. అప్పుడప్పుడు అలా జరిగిపోతుంటుంది. అండ్ భగవద్గీత అయితే కాదండి, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి హాయ్ మీకు అండ్ శుభోదయం. అలాగే కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ గారు విజయవాడ నుంచి, అండ్ పెళ్లి పుస్తకం సినిమా అండి, అది కాదండి. నెక్స్ట్ ఇంకా సంగీతం శ్రీనివాస్ గారికి అశ్రు నివాళి అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ హ్యాపీ వరల్డ్ టీచర్స్ డే అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ ఎలా ఉన్నారు, క్షేమమైనా హర్వీలకు వెల్కమ్ అంటూ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి మెసేజ్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ ని మెసేజ్ చేశారు. అండ్ రఘుబీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మేడిశెట్టి రాజు గారు తిరువూరు నుంచి ఎన్సైక్లోపీడియా బుక్ అనుకుంటున్నారు, కాదండి. అండ్ సునంద గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ చేశారు. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే భూమిక గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడిన ఆ సుపరిచితమైన పుస్తకం ఇందాక చెప్పినట్లు విష్ణు శర్మ గారిచే రచించబడిన పంచతంత్రం అనమాట. అసలు పంచతంత్రంలో మనకి కనబడినన్ని జంతువులు విడిగా మనం చూసుంటామో లేదో కూడా డౌట్. అది సంగతి. మరి నెక్స్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది, ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 0866248814 కి. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, దీర్ఘకాలం ఉండే పండిత్, ఇందులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలు ఉంటాయి, ఇంతకీ ఏంటా పండు, తెలిస్తే ఆన్సర్ చేయండి. దీర్ఘకాలం పండే పండిది, ఈ పండులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలన్నా ఉంటాయి, ఇంతకీ ఏంటా పండు, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. సాంగ్స్ మీద చెవేసి ఉంచండి, స్టే ట్యూన్డ్.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పాటల మీద చెవేసి ఉంచమన్న. మరి వేసించారా? వెల్కమ్ బ్యాక్ యు హరివిల్లు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, దీర్ఘకాలం పండే పండు ఇది, ఇందులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలు ఉంటాయి, మరి అదే పండు? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. చాలా మంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారో.

కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి. రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చంద్రన్ అంటున్నారు, మురళి గారు హాయ్ అండి. అండ్ ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్య ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ చందుజీ, హౌ ఆర్ యూ అంటూ నాగకుమారి గారు విజయవాడ నుంచి క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు. హాయ్ అండి, చాలా రోజులకి మెసేజ్ చేశారు. అండ్ బనానా ట్రీ కాదు చెల్లపాండి, మరి మోనిషా మధురై నుంచి ఇక్కడే తొక్క మీద ఖాళీ సార్, అరటిపండు తొక్క మీద. సో నెక్స్ట్ ఇంకా మైడిశెట్టి రాజు గారు తిరువూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా దానిమ్మ పండు అనుకుంటున్నారు. అయ్యయ్యో, దానిమ్మకాయలో నిమ్మకాయని తినేసారే, కానీ ఆన్సర్ కాదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు, సరస్వతి గారు పాకాల మండలం నుంచి పనస్కాయ అంటున్నారు. అయ్యయ్యో, పనస్కాయ మిమ్మల్ని నసపెట్టిందే, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి ఆరెంజ్ అంటున్నారు, ఆరెంజ్ కలర్ మీకు అలా అలా అలా పంపించింది ఆన్సర్ అండి, బట్ అదైతే కాదు. నెక్స్ట్ ఇంకా చందన, మీరు వినిపించే పాటల్లో లాజిక్ ఏంటో నేను కనిపెట్టాను. ఎస్, కరెక్ట్ గా కనిపెట్టారు మొత్తానికి. భాస్కర్ గారు పడని నుంచి, సో మీరే ఫస్ట్ కనిపెట్టేశారు అనమాట. నెక్స్ట్ ఇంకా మామిడి పండు కాదు, నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఒక పండుతో పోల్చారు అంటున్నానా అంటున్నారా. సో కరెక్ట్ ఆన్సర్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఖర్జూరం, తాటిపండు, పనసపండు ఇన్నొచ్చాయి, బట్ ఇవేవి కాదు. మాధవి గారు, ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా పొమోగ్రనేట్ అనుకుంటున్నారు అనంతపూర్ నుంచి సునంద గారు, అస్సలు కాదు. నెక్స్ట్ ఇంకా చక్కగా ఓపికతో ప్రతి ఆన్సర్ క్లారిటీగా చదివే తీరు మాకు ఎంత నచ్చింది, సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ ఏంటంటే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కింద ఆప్షన్ కింద ఇంకోటి పంపించారు, అది మీరే ఉంచేసుకోండి, నాకు వద్దు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్, నెక్స్ట్ ఇంకా కళ్యాణ్.

గారు మిట్టపల్లి నుంచి పంపించారు, పొమోగ్రెనేట్ కాదు కదా. నెక్స్ట్ ఇంకా సీతాఫలం అనుకుంటున్నారు చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, కాదండి. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేయాలి, డికోడ్ చేయాలి. ఓకే, 7 తొనలు, 4 తొనలు ఇలా డివైడ్ చేశారా? మరి ఇంకొక తొన ఏమైపోయింది? సో అరుదుగా ఉంటుందా ఆ తొన? ఓకే, కరెక్ట్ ఆన్సర్. మొత్తానికి మంచి డీకోడింగ్ అయితే చేశారు టైంలో. నెక్స్ట్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు బత్తాయి బండు అనుకుంటున్నారు, కాదండి. అండ్ పనస బండు అంటున్నారు చిరంజీవి గారు రామలింగ దమ్మాయిగూడెం నుంచి, కాదండి. అండ్ సీను గారు ఐరాల నుంచి సీతాఫలం అంటున్నారు, కాదు. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి పప్పాయ లేదా జాంపండు అనుకుంటున్నారు, రెండు గారు. అండ్ ఇనాయతుల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ గడియారం అనుకుంటున్నారు. గడియారం అవ్వచ్చు ఆన్సర్. రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తా, అంటే బా మంచి కొత్త గెస్ట్ చేశారు ఆన్సర్ ని. అండ్ ఇలాంటిది ఇంకోటి ఆలోచించండి, ఇది కూడా మనం గోడకే తగిలిస్తాం. నెక్స్ట్ ఇంకా దీనికి తొనలు ఉండవు అంటున్నారు, గింజలు కూడా ఉండవు, సీతాఫలం అంటున్నారు రంగచర్లు గారు. సో కాదండి. నెక్స్ట్ ఇంకా శ్రీశైలం నుంచి పంపించారు పొమోగ్రెనేట్ అంటూ. శ్రీశైలం నరసింహగౌడ్ గారా? ఓకే, మీ ఇంటి పేరా అది? సత్యసాయి జిల్లా నుంచి పంపించారు. సో పొమోగ్రెనేట్ అయితే కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఈ పొడుపు కథకు సమాధానం అంటూ కరెక్ట్ గా ఎవరు? గౌతమ్ గారా? గౌతమి అని పడింది, పేరు మిస్టేక్, గౌతమ్ అంటున్నారు. ఓకే, గౌతమ్ గారు. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు, శివగంగ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు. అండ్ అలాగే రఘుబీర్ సింగ్ సున్నాభాయి గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే లత గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, పనస పండు కాదు, కమలా కాదు, బత్తాయి అస్సలు కాదు, సూరిబాబు గారు శ్రీకాకుళం నుంచి. అండ్ హంసాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు, నాగభూషణ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అయ్యయ్యో, ఇలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి. మధుసూదన్ గారు వరుణ్ అంట 2027 వరకు సెలవు పెట్టేశాడంట. ఇన్ని నెలలు అంటే నా వల్ల కాదండి, నేను నాకు సూర్య కావాలి, వరుణ్ ఇద్దరు కావాలి. బట్ ప్రజెంట్ ఇది సూర్య టైం కాదని చెప్తున్న సూర్య వినట్లేదు, ఇది వరుణ్ టైం, వరుణ్ కమ్ అని చెప్తున్న వరుణ్ వినట్లేదు. సో అది విషయం. పాపనే బాలి నుంచి పంపించారు, పనస పండు కాదు, పక్కంది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోరంగి నుంచి వీరరాఘవమ్మ గారు నిమ్మకాయ అంటున్నారు, అసలు కాదు. అండ్ ద్రాక్ష పండు అనుకుంటున్నారు రవికుమార్ గారు, కాదండి. అండ్ నాగకుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, బత్తాయి పండు కాదు. అండ్ శ్రీవిద్య గారు అనంతపూర్ నుంచి, నాటు సుంకిన పంపకిన అయి ఉంటుంది బట్ ఆన్సర్ అయితే అది కాదండి. అండ్ సూర్యరావు గారు సీతాఫలం అంటున్నారు, కాదు. అండ్ యాపిల్ అంటున్నారు అరుణ గారు, కాదు. క్యాలెండర్ అంటున్నారు ఎవరు ఇంతకీ? దేవదాస్ మౌలాలి కొలిపారు నుంచి. ఓకే, చెప్తా కాదు అవును అనేది. అండ్ మల్లికార్జున గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగాచారు గారు హిందూపూర్ నుంచి గడియారం అంటున్నారు. సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గడియారం అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కాకపోయినా 50 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా భూమిక గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు. సో గుడ్ మార్నింగ్. అండ్ అలాగే విశ్వనాథ్ రావు గారు పడని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే క్యాలెండర్, 1 ఇయర్ అన్నమాట, అది ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మనిషి శరీర ఉష్ణోగ్రత అంటే మనిషిలోని శరీర ఉష్ణోగ్రత, బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా, అది ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం? అంటే హాట్ వాటర్ కి ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, అలా ఒక హాట్ వాటర్ క్వాంటిటీని తీసుకుంటే ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో మన బాడీ టెంపరేచర్ సమానం అవుతుంది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. మనిషిలోని శరీర ఉష్ణోగ్రత ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం? తెలిస్తే ఆన్సర్ చేయండి, పాట వినేయండి.

ఎస్ సార్, మస్కామో నుంచి సాంగ్ వినేశారు, మరి కనిపెట్టారా? ఈ లోప మరి నాకు ఆన్సర్స్ చేసే ఇంటి 0866248884కి. పాటల్లో ఈ రోజు నేను ఒక చిన్న ఇది ట్విస్ట్ పెట్టాను కదా, మరి ఆ ట్విస్ట్ కూడా కనిపెట్టి ఆన్సర్ చేయండి. ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదులే, ఒక చిన్న కామన్ సిమిలారిటీ అనుకోండి, మరి అది కూడా కలిపేసి ఆన్సర్ చేసేయండి. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మానవ శరీర ఉష్ణోగ్రత ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం అని అన్న క్వశ్చన్ చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ గా అర్థమైంది యాక్చువల్లీ. సో ఏంటంటే, సాధారణంగా మనం నీటిని వేడి చేస్తాం అవునా, అలా వేడి చేసినప్పుడు ఇంత సర్టైన్ వెయిట్ దగ్గర ఆ ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో అది మన శరీర ఉష్ణోగ్రతతో సమానం అవుతుంది అన్నమాట. అది ఎన్ని లీటర్లు ఆలోచించండి, ఆన్సర్ చేయండి, అది విషయం. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు హంసాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ అంతా. అండ్ ఒక సాంగ్ పాడండి చెందిన వాయిస్ సో స్వీట్ అంటున్నారు మురళీ గారు. కరెక్ట్ గా టైం అయ్యే టైంకి భలే అడుగుతున్నారు, బట్ ఎనీవే ట్రై చేస్తా. నెక్స్ట్ ఇంకా రాజు గారు అలాగే బాలకృష్ణ గారు ఇద్దరు కూడా తిరువూరు నుంచి పంపించారు, 100 లీటర్లు అయితే కాదండి. అండ్ జాన్సన్ గారు విజయవాడ 37 లీటర్స్ అనుకుంటున్నారు, కాదు అండ్ 45 లీటర్స్ అంటున్నారు. నరేష్ గారు, రోజా గారు, అస్సలు కాదు. మీ అందరికీ చిన్న క్లూ ఇస్తాను, ఇది ఒక సింగిల్ డిజిట్ నెంబర్.

అనమాట. సింగిల్ డిజిట్ నెంబర్ తో మనకి ఆ టెంపరేచర్ అనేది తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఉష్ణోగ్రత 35 అంటూ పంపించారు ఎవరు, సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. సో కాదండి, అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ 60% అంటున్నారు మధుసూదన్ గారు పాపినేపాలెం నుంచి. సో కాదు. అండ్ సూరిబాబు గారు పంపించారు కామేశ్వరిపేట నుంచట, 37 డిగ్రీస్ లేదా 38 డిగ్రీస్ ఉన్న వేడి అంటున్నారు. నేను లీటర్స్ లో అడిగాను, మీరు డిగ్రీస్ లో పంపిస్తున్నారు చాలా మంది. అది నెక్స్ట్ ఇంకా 3 లీటర్లు అనుకుంటున్నారు పోలే గారు ఆలగడ్డ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా పుట్టపక్క నుంచి పుల్పాటి శ్రీనివాస్ గారు 38 డిగ్రీస్ అంటున్నారు. సో డిగ్రీస్ లో పంపించారు. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రవికుమార్ గారు 37 డిగ్రీస్ అంటున్నారు, కాదండి. అండ్ 1 లీటర్ అనుకుంటున్నారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీది. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు 10 లీటర్స్ అంటూ, సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా తులసిదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్.

అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ ఇంకా బాలు గారు బుచ్చిరెడ్డి పాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీ విద్యా గారు పంపించారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే మెసేజ్, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు. గోరువెచ్చటి నీటితో సమానం అంటున్నారు, అదే ఎంత లీటర్లు వెయిట్, ఇది కూడా పంపించాల్సింది. నెక్స్ట్ ఇంకా సాధారణ మానవ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వద్ద అంటూ పంపించారు, బట్ 22 to 24 అంటున్నారు. ఇంత లీటర్ అంటే ఇంత క్వాంటిటీ అయితే కాదండి, హాయ్ అంటూ పంపించారు మహేష్ గారు. సో కాదండి ఆన్సర్ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆలస్యంగా వచ్చాను తల్లి అంటున్నారు డాక్టర్ గారు రావడం వల్లట. శుభోదయం అంటూ తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి త్రిమూర్తి గుప్త గారు పంపించారు. అండ్ గోరువెచ్చని వేడి నీటి ఉష్ణోగ్రత అంటున్నారు, సో ఇది కూడా కాదు. పంతాడు శ్రీనివాస్ గారు, గంగా భవాని గారు మోరిపల్ల నుంచి. అండ్ నెక్స్ట్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు, గోరువెచ్చటి నీరే అంటే చాలా మంది అది టెంపరేచర్ కింద పంపిస్తున్నారు, బట్ నేను అడిగింది లీటర్స్ లో, లీటర్స్ లో పంపించాలి. అండ్ రఘువీర్ సింగ్ సుగ్నా భాయ్ గారు 40 డిగ్రీస్ అంటున్నారు, సో అది కూడా కాదు. అండ్ ప్రశ్నలు అడిగే ప్రోగ్రామ్ లో రెండు ఉంటాయండి, మీరు గమనించండి సరిగ్గా. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కానూరు నుంచి కనకారావు గారు, పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కొలిపారు నుంచి మౌలాలి గారు పంపించారు, గుండె అనే పదం వచ్చేలా ప్లే చేశారు అంటున్నారు. ఎస్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి 50 to 60 లీటర్స్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి 1 లీటర్ అంటున్నారు, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ లత గారు ఉయ్యూరు నుంచి 2 లీటర్స్ అంటున్నారు, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ రవి గారు 1.5 అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరువూరు నుంచి రాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్, టుడే సాంగ్స్ అన్ని గుండెలో గుండె గురించి. ఆనంద్పూర్ నుంచి సునంద గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు అన్ని పాటలు గుండె మీద వచ్చాయి అంటున్నారు. ఎస్ అవునండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వినిపించే ప్రతి పాట గుండెతో మొదలవుతుంది అంటూ వినాయతుల్ల గారు భవానీపేట నుంచి. ఎస్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా అది విషయం, మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, మానవ శరీర ఉష్ణోగ్రత అంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది 1.5 లీటర్స్ ఆఫ్ హాట్ వాటర్ టెంపరేచర్ కి సమానంగా ఉంటుంది అనమాట, అంటే 1.5 లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం. మరి ఇది హరివిలు ప్రోగ్రామ్ అయితే. సో మరి చక్కగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుస్తాను త్వరలోనే, ఈసారి మామూలుగా సందడి చేద్దాం అందరం కలిసి. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. టాటా బై బై, నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద మంజూరైన 55.74 కోట్ల రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని ఈరోజు దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వెన్నం జ్యోతి సురేఖకు క్రీడా సంఘాలు పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదలు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో నియోజకవర్గానికి చెందిన 205 మంది లబ్ధిదారులకు కోటి రూపాయలకు పెగు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను మంత్రి స్వయంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఏపీ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 ఈ నెల 11 నుంచి రోజు 2 సెషన్లను నిర్వహిస్తామని పరీక్షల కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఈ రోజు నుంచి csc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పులపతి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున సైకిల్పై వెళ్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:56 లో ఉంది వి బీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి స్టోరీ, కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్ ఆ రోజుల్లో వరుసగా అంటే కంటిన్యూస్ గా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ సుప్రీం హీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఆ టైంలో చేసిన ఒక అందమైన సినిమా అనమాట. 1986 లో ఒక అద్భుతమైన సినిమాలో నటించారు. అండ్ ఈ సినిమాకి ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఓ రేంజ్ లో మారుమ్రోగుతుందని చెప్పాలి. అండ్ హీరోయిన్ల విషయానికి వస్తే సుహాసిని రాధ, ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లోనే అంటే 40 ఏళ్ల క్రితమే ఒక కేజీఎఫ్ తరహా బ్యాక్ డ్రాప్ తో అద్భుతంగా తెరకెక్కించినటువంటి సినిమా. సో గెస్ట్ చేస్తూ ఉండండి, ఏంటా సినిమా మాట్లాడుకుందాం. ఆ సినిమా కబుర్లు రైట్ నౌ మీకోసం ఖైదీ నంబర్ 150 చిత్రానికి హరిచరణ్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి శ్రీమణి గీతం వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

భారతి ఎఫ్ఎం 101.3. చిరంజీవి గారు నటించినటువంటి సినిమా అని చెప్పాను కదా, ఆ సినిమాలో ఆయన పాత్రకు పేరే లేదు, కానీ ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి కేజీఎఫ్ సినిమాతో చాలా పోలికలున్నాయి. మరి ఈ సినిమాలో అన్నపూర్ణ గారు చిరంజీవి గారి తల్లి పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో బోలెడన్ని విశేషాలున్నాయి తెలుసా? నవేడేస్ యాక్చువల్ గా మన ఈ మాఫియా గాని గ్యాంగ్స్టర్స్ ఇలాంటి సినిమాల్లో కేజీఎఫ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం, కానీ అప్పట్లోనే కేజీఎఫ్ తరహా బ్యాక్ డ్రాప్ తో అద్భుతంగా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు.

ఎస్, మరి ఈనాటి సినిమా కబుర్లో మనం రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సినిమాని గనక ఇప్పుడున్నటువంటి ట్రెండ్ తో కలిపి తీస్తే 100 కేజీఎఫ్ లతో ఈక్వల్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదనమాట. సో కేజీఎఫ్ లో కూడా మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ చిన్నతనంలోనే హీరో తన తల్లిని కోల్పోతాడు. చనిపోయే ముందు హీరోకి తల్లి చెప్తుందనమాట, నువ్వు చాలా గొప్పవాడివి కావాలి, బాగా డబ్బు సంపాదించాలి అని చెప్తుంది. మరి రాక్షసుడు సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది. చిన్నతనంలో తల్లికి హీరో దూరం అవుతాడు, తన తల్లిని వెతకటమే అతని పని. తల్లి కూడా తన కొడుకు గొప్పవాడు కావాలని బలంగా కోరుకుంటుంది, దానికి తగ్గట్టుగా కష్టపడుతుంది కూడా. సో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ రాక్షసుడు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విందామా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

11:19:46 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో 40 ఇయర్స్ అయింది, అంటే 40 వసంతాలు అయిందనమాట 2 అక్టోబర్ కి ఈ సినిమా అయితే మాత్రం. సో ఆ బ్యూటిఫుల్ మూవీ గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఒక తాగుబోతు చిన్నప్పుడే తన పిల్లాన్ని మాఫియాకి అమ్మేస్తాడు, మరి ఆ మాఫియా గ్యాంగ్ చిన్న పిల్లల్ని ఒక దీవిలో బాని

గా చేసుకుని డబ్బు సంపాదిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ గ్యాంగ్ కి ఒక మెయిన్ కమాండర్ కూడా ఉంటాడు. అండ్ రావు గోపాల్ రావు గారు పెట్టే షరతు, ఆయన ఇచ్చేటువంటి ఆ షరతు ఒప్పుకొని ఒక ఒప్పందంతో హీరో తిరిగి మళ్లీ అదే మాఫియా గ్యాంగ్ లోకి వెళ్తాడనమాట. అంటే చిన్నప్పుడు తన అక్కడ లైఫ్ అంతా కూడా అక్కడే ఇదైపోతుంది తనకి బానిసగా. సో అక్కడ బానిసగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళందరినీ కూడా అంతం చేసి తిరిగి తన తల్లి జాడ తెలుసుకోవడం హీరో లక్ష్యం. మరి దాంతో పాటుగా అక్కడ ఉన్న బానిసలకు విముక్తి కలిగించడం కూడా. ఇలా ఇప్పుడు నేను ఈ స్టోరీ అంతా చెప్తుంటే ఎస్ ఇది ఎగ్జాక్ట్ గా కేజీఎఫ్ లా అనిపిస్తుంది కదా అనుకుంటున్నారు కదా. ఇలా కేజీఎఫ్ తో రాక్షసుడు సినిమాకి చాలా పోలికలు ఉన్నాయన్నమాట. సో తల్లి కోసం చిరంజీవి గారు పడే ఆరాటం, ఆ యాక్షన్ సీన్స్ లో ఆ సినిమాలో ఇవన్నీ కూడా హైలైట్ గా నిలుస్తాయన్నమాట. అండ్ నాగబాబు గారు కూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారు. నాగబాబు నటుడిగా పరిచయమైనటువంటి ఫస్ట్ మూవీ కూడా ఇదే. సో మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇద్దరు మిత్రులు చిత్రానికి మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వండర్ఫుల్ సాంగ్ కదా, ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయి అనమాట ఇందులో. సో సినిమా కూడా సూపర్బ్ గా ఉంటుంది. 11:26:55 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్న ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో చాలా మంది లిజనర్స్ అయితే కరెక్ట్ గా గెస్ట్ చేసేసారనమాట. గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ 40 వసంతాలు అయింది ఈ సినిమాకి. అండ్ భారీ అంచనాలతోటి అంటే మంచి సక్సెస్ అయితే సాధించింది అనమాట ఈ సినిమా. చాలా మంది లిజనర్స్ మనకి రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఈ మెసేజెస్ అన్ని కూడా మనం చూద్దాం డెఫినెట్ గా సందర్శనలో, నేను చూస్తాను అందరి మెసేజెస్ కూడా. అండ్ అలాగే అడవిలో బానిసల సామ్రాజ్యం ఉంటుంది ఈ సినిమాలో. అండ్ అలాగే స్ట్రాంగ్ మదర్ సెంటిమెంట్. అండ్ ఆ కోటను కూల్చడానికి హీరో ఒంటరిగా వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించడం అనమాట. ఇలాంటి అంశాలన్నీ కూడా నాకైతే మాత్రం కేజీఎఫ్ రాఖీబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నాయి. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో చిరంజీవి గారికి అసలు పేరే ఉండదు, అంటే క్యారెక్టర్ పేరే ఉండదు అనమాట. అందరూ కూడా ఫ్రెండ్ అని, అతడు అని, ఇంకా పురుష అని పిలుస్తూ ఉంటారనమాట. సో రాజేంద్ర ప్రసాద్ గారేమో ఇన్స్పెక్టర్ విజయ్ గా, నాగబాబు ఆ సింహం, అండ్ సుమలత గారు వాణి క్యారెక్టర్లో చూస్తాం. అండ్ అల్లు రామలింగయ్య గారు కన్నడ ప్రభాకర్ గారు, కన్నడ ప్రభాకర్ గారు యాజ్ వంక చక్ర రామూర్తి అనమాట. సో ఆ క్యారెక్టర్ పేరు. అండ్ జయమాల, వీళ్ళందరూ కూడా మంచి లీడ్ రోల్స్ పోషించారు. అండ్ హీరో విలన్ మధ్యన డైలాగ్స్ అయితే ఓ రేంజ్ లో ఉంటాయన్నమాట. అండ్ అక్కడ ఒక డైలాగ్ చెప్తారు విలన్ తోటి, అండ్ ఈ క్షణం నుంచి నీ దుర్మార్గులకు దుర్మార్గంగా, నీ దుర్మార్గాలకు దుర్మార్గంగా అడ్డుపడే దుర్మార్గాలు చేయడానికి నేను మంచి దుర్మార్గుడిగా నీ గడియారంలో నిద్రపోతా అంటారు. సో ఎంత అంటే ఆ దుర్మార్గం అనే వర్డ్నే పక్క పక్కనే అన్నిసార్లు రకరకాలుగా పెట్టి డైలాగ్ సెంటెన్స్ ఉంటుంది, ఫార్మేషన్ సూపర్ అనమాట. సో అలా చెప్పి ఛాలెంజ్ చేస్తారు, ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పని. సో వీళ్ళిద్దరి మధ్యన ఉండే ఫైట్ కానీ అంటే ఆ కాంపిటీషన్, లైక్ విలన్ కి హీరోకి మధ్యన ఉండే కాంపిటీషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది అనమాట. అండ్ మరీ ముఖ్యంగా రాధగారి క్యారెక్టర్ గురించి అయితే ఇంకా బాగా చెప్పుకోవాలి. సో చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అయిన విషయాలు. బిఫోర్ దట్ మరణ మృదంగం చిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మై జ్యోతి.

జ్యోతి ఎఫ్ఎం 101.3. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి 80s లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక తుఫాన్ స్టార్ట్ అయింది. ఆ తుఫాన్ పేరే చిరంజీవి. అప్పటికే సుప్రీం హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవి గారిని ఎండమూరి వీరేంద్రనాథ్ రాక్షసుడు నవల ఆధారంగా తెరకెక్కిందనమాట ఈ సినిమా. ఈ సినిమా ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది అని చెప్పొచ్చు. మరి సినిమా కథ ఒక రివెంజ్. చిన్నతనంలోనే తల్లికి దూరమైన కొడుకు రాక్షసుడుగా మారి సమాజంలో దుర్మార్గాన్ని ఎలా ఎదురించాడు అనేది కథాంశం. మరి ఈ సినిమాలో హీరోకి రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి తల్లి కోసం తప్పించే కొడుకు, రెండోది అన్యాయంపై విరుచుకుపడే పులి. ఒకవైపు గ్లామర్, మరొక వైపు ఎమోషన్స్, రెండు కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ అయ్యాయని చెప్పొచ్చు. మరి రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు

ఉంటే మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. సినిమాలోని పాటలు ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. అద్భుతమైన మెలడీ అందించారు. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి ఇంకొక పాట మనం విందాం రాక్షసుడు చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: ఆదిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఇది మరొక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం ఫ్రమ్ ద మూవీ రాక్షసుడు. అయితే రాధ చిరంజీవి ఈ రొమాంటిక్ సాంగ్స్ గానీ, చిరంజీవి గారి గ్రేస్ అండ్ రాధ గారి స్టెప్స్ అప్పట్లో ఒక ఊపు ఊపేశాయని చెప్పాలి. అండ్ మన పేరెంట్ జనరేషన్ అడిగితే వాళ్ళ ఫేవరెట్ ప్లేలిస్ట్ లో ఖచ్చితంగా ఈ సాంగ్స్ అయితే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్ లో ఇళయరాజా గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో చిరంజీవి గారి డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అప్పట్లో యూత్ ఫిదా అయిపోయారనమాట. ఫైట్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి, ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్. ఆ రోజుల్లోనే స్టంట్స్ లో అంత రిస్క్ తీసుకోవడం ఒక చిరంజీవి గారికి సాధ్యమని చెప్పాలి. అందుకే కదా ఆయన మెగాస్టార్ అయ్యారు. 1986 అక్టోబర్ 2 రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కమర్షియల్ గా సూపర్ సక్సెస్ సాధించింది. రైట్ నో మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కొండవీటి దొంగ. ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. వేటూరి సుందరామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సో వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం, ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ అంటే 40 వసంతాలు అయిపోయింది ఈ సినిమా వచ్చి, అయినా కూడా ఇప్పుడు మనం ఈ మూవీని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే, కరెక్ట్ గా ఈ టైంలో గనక అంటే ఈ జనరేషన్ లో ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ సినిమా గనక రిలీజ్ అయి ఉంటే ఈక్వల్ టు 100 కేజీఎఫ్స్ అని చెప్పొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ మూవీ. ఎండమూరి గారి నవలను సినిమాగా తెరకెక్కించడంలో యూనిట్ 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో చిరంజీవి గారి స్టార్ స్టేటస్ అయితే అమాంతంగా పెరిగిపోయింది. ఆయన కెరీర్ లో రాక్షసుడు ఒక మైలురాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తే ఆ రేటింగ్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఇంపాక్ట్ ఏంటో. రాక్షసుడు ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. మరి ఈ సినిమా గురించి ఇన్ని కబుర్లు చెప్పుకున్నాం, ఈ సినిమాలో మంచి పాట కూడా విన్నాము పాటలు. సో ఇంకొక పాట కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆ పాట అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో రాక్షసుడు చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ కడప జిల్లా పొదుటూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జల్జీవన్ మిషన్ అమరాజీవి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు విజయవాడ ఉత్సవ 2.0కు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆహ్వానించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, హరీష్ పాలయోగి ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కెవిన్ చక్రధర్బాబు తెలిపారు. బాపట్ల మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్టు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. సుమారు 10.20 కోట్ల రూపాయలతో 7, 8, 9 వార్డుల్లో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో

వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వానంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్టు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. నిర్ణీత సంఖ్యలో టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ సేవ 9552300009 ద్వారా సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని సమగ్రతను చాటేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వాభిమాన్ యాత్రకు విజయవాడ నుంచి తొలి రైలు ఆదివారం బయలుదేరి వెళ్లింది. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయ సందర్శన కోసం 1,060 మంది భక్తులతో ఈ ప్రత్యేక రైలును విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ద్రోణి ప్రభావంతో రాష్టంలో రానున్న 3 రోజుల వరకు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలి వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

12:40 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే కొన్ని ఫార్ములాస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మరి విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా రిజల్ట్ వెంటనే కనిపించదు. కొన్ని రోజులు కొన్ని వారాలు ప్రయత్నించినా కూడా మార్పు కనిపించకపోతే ఐ ఐ వేస్టింగ్ మై ఎఫర్ట్స్, ప్రయత్నం వృధా అవుతుందా అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. చివరికి వి ఫీల్ లైక్ గివింగ్ అప్ అనమాట. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ప్రోగ్రెస్ కనిపించట్లేదు అంటే మన ప్రయత్నం ఫెయిల్ అయిందని కాదు. సమ్టైమ్స్ మనకి రిజల్ట్స్ వచ్చే లోపే మన ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని కొంచెం క్లియర్ గా తెలుసుకుందామా? ఈనాటి మీకు తెలుసాలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి. రైట్ నో మీకోసం ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిరియాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈ పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో డీటెయిల్ గా చెప్తాను ఈ విషయం అని చెప్పాను. అంటే మనకి రిజల్ట్ వచ్చే లోపే మనం ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉంటాం అని అన్నాను కదా. సో ఒక ఊర్లో ఉంటే ఒక శ్యామ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. సో చాలా తెలివైన వాడు, హార్డ్ వర్కింగ్. అతనిలో ఒక వీక్నెస్ ఉండేది, ఏ పని స్టార్ట్ చేసినా దాని ఫలితం చాలా ఫాస్ట్ గా రావాలని కోరుకునేవాడు. ఇనీషియల్ గా చాలా ఉత్సాహంగా ఉండేవాడు, కానీ ఫలితాలు నెమ్మదిగా రావడంతో అతని ఉత్సాహం అనేది తగ్గిపోతూ ఉండేదన్నమాట. ప్రాబబ్లీ ఇది నా కోసం కాదు, దిస్ మెథడ్ ఈజ్ నాట్ వర్కింగ్, నేను చాలా ఇప్పటికే ప్రయత్నించాను ఇలా అనమాట. తనకేంటంటే తను తను సమర్థించుకునే కారణాలు అతని దగ్గర ఎప్పుడూ ఉండేవన్నమాట. కానీ ఎంత ఫ్రీక్వెంట్ గా అతను ఆగిపోతున్నాడో మాత్రం గుర్తించలేకపోయేవాడు. అదే ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి పెద్దగా ఆస్తిపాస్తులు, చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేవాడు అనమాట. మరి ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా, అంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని అతని గురించి ఒక విచిత్రమైన విషయాన్ని అయితే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఏంటి అంటే, ఆ పెద్ద ఆయన డాన్స్ చేస్తే వర్షం పడుతుంది అని. ఈ నానుడి ఎప్పటి నుంచి ఉందో ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడైనా ఆ ఊర్లో వర్షాలు కురవక పొలాలు ఎండిపోతే ఆ ఊళ్ళో వాళ్ళు బహుశా పెద్ద ఆయన మళ్ళీ డాన్స్ చేయాలి అని చెప్పుకునేవాళ్ళు. శ్యామ్ కి ఇది చాలా ఫన్నీగా అనిపించేది. దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని మాట్లాడుకుందాం, తెలుసుకుందాం అసలు ఏంటి ఈ స్టోరీ అనేది. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఆవారా చిత్రం నుంచి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ లో రాహుల్ నంబియార్ సైంధవి పాడినటువంటి వెనెలకంటి గీతం వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో వర్షం అనేది వాతావరణం వల్ల వస్తుంది, కానీ ఒక మనిషి డాన్స్ చేయడం వల్ల ఆకాశం మారదు కదా అని అన్నాడు అనమాట. ఎవరు? శ్యామ్. సో ఆ మాటలు విన్న పెద్ద ఆయన కోపం తెచ్చుకోలేదు. నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, ఏ మనిషి కూడా వర్షాన్ని నియంత్రించలేడు అన్నప్పుడు శ్యామ్ అంటాడు, మరి నువ్వు డాన్స్ చేస్తే వర్షం వస్తుందని ఎందుకంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన పొలాల వైపు చూస్తూ, రేపు ఉదయం నువ్వు రా, నాతో కలిసి నువ్వు కూడా డాన్స్ చేయొచ్చు అన్నాడు. దానికి శ్యామ్ నవ్వుతూ ఓకే చెప్పేశాడు, ఎందుకంటే ఇనీషియల్ గా చాలా ఉత్సాహంగా ఉంటాడు కదా అన్ని విషయాల్లో. సో నెక్స్ట్ డే శ్యామ్ పెద్ద ఆయన అక్కడికి చేరుకున్నారు. మరి ఆకాశం అయితే నిర్మలంగా ఉంది, నేలంతా కూడా పూర్తిగా పొడిగా ఉంది, ఒక్క మేఘం కూడా కనిపించలేదు, నాట్ ఎ సింగిల్ క్లౌడ్ వాజ్ ఇన్ సైట్ అనమాట. సో పెద్ద ఆయన నెమ్మదిగా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. శ్యామ్ కూడా ఏం చేశాడు, అతనితో పాటు కలిసి డాన్స్ చేశాడు. స్టార్టింగ్ లో అయితే మాత్రం మన శ్యామ్కి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఒక గంట గడిచింది, 2 గంటలు గడిచాయి, ఆకాశంలో ఎలాంటి మార్పు లేదు సరికదా, ఎండ్ ఇంకా పెరిగిందనమాట. ఇక శ్యామ్ అలసిపోయాడు, అతని కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయి, డ్రెస్ అంతా కూడా చెమటతో తడిచిపోయింది. చివరికి ఏం చేశాడు, ఆగిపోయాడు. చూసావా, నేను చెప్పిందే నిజం, మనం ఇన్ని గంటల నుంచి డాన్స్ చేస్తున్నాం కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ప్రశాంతంగా నవ్వుతూ, నీకు చాలనిపించినంత వరకు చేశావు అన్నాడు. పెద్ద ఆయన మాత్రం ఆ తర్వాత రోజు కూడా అదే ప్లేస్ కి వచ్చి 2వ రోజు 3వ రోజు అలాగే చేస్తూనే ఉన్నాడనమాట. అండ్ 4th డే కూడా అదే పరిస్థితి. ఇక 5వ రోజు ఆకాశం నిర్మలంగానే ఉంది. అప్పుడు అడిగాడు శ్యామ్, నువ్వింకా చేస్తూనే ఉన్నావా డాన్స్ అని చెప్పని. పెద్ద ఆయన డాన్స్ చేస్తూ అన్నాడు, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటూ, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తూ, మళ్లీ తర్వాతి రోజు వచ్చి డాన్స్ చేస్తూ ఉన్నా అని చెప్పాడు. ఇదే ఆయన రహస్యం. అతను ఫలితాన్ని బలవంతంగా తీసుకురావాలని ట్రై చేయట్లేదు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపట్లేదు. ఒకరోజు మధ్యాహ్నం గాలి ఒక్కసారిగా ఉన్నట్టుండి మారిపోయింది. చల్లటి గాలి వీచింది, నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి, తర్వాత చినుకులు, వర్షం వేగం పెరిగింది. కొన్ని నిమిషాల్లోనే ఎండిపోయిన పొలాలు వర్షపు నీటితో తడిసిపోయాయి. మరి ఆ వర్షంలో కూడా ఆ పెద్ద ఆయన డాన్స్ చేస్తూనే ఉన్నాడు. శ్యామ్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇప్పుడు చెప్పు నీ రహస్యం ఏంటో అని అడిగాడు. సో పెద్ద ఆయన అన్నాడు, నాదే ఉంది, నువ్వు చెప్పు, నా దగ్గర ఎలాంటి రహస్యాలు లేవు అని. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, నువ్వు డాన్స్ చేసినప్పుడల్లా కూడా, నేను డాన్స్ చేసినప్పుడల్లా కూడా చివరికి వర్షం అయితే రాలేదు, కానీ ఎప్పుడు కూడా ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం స్టార్ట్ చేశానో, నమ్మకంతో వర్షం వస్తుంది అనే ఆశతో చేస్తూ ఉన్నాను, అంటే వర్షం వచ్చే వరకు కూడా నా ప్రయత్నాన్ని నేను ఆపలేదు అని చెప్పాడనమాట. ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉంది అంటే శ్యామ్ కి, నిజమే కదా, అంటే అతని లైఫ్ నే మార్చేసింది, నువ్వు వర్షం రావాలని డాన్స్ చేసావు కానీ నేను మాత్రం వర్షం వచ్చే వరకు డాన్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పాడు కదా పెద్ద ఆయన. సో ఆ మాటకు శ్యామ్ సైలెంట్ గా ఉండిపోయాడనమాట. పెద్ద ఆయన మళ్లీ చెప్పాడు, నేను వర్షాన్ని నియంత్రించలేను, కానీ రేపు వచ్చి మళ్లీ డాన్స్ చేయడం అనేది మాత్రం నా చేతుల్లోనే ఉంది కదా. సో ఆ మాటలు అనేవి ఏంటంటే శ్యామ్ మనసులో బలంగా నాటుకున్నాయి. అతనికి తన లైఫ్ లో తప్పు ఏంటి అనేది అర్థమైంది. తన లక్ష్యాలు అసాధ్యమైనవి కావడం వల్ల తను ఫెయిల్ అవ్వట్లేదు, రిజల్ట్ అనేది తనకు కావలసినంత స్పీడ్ గా రావట్లేదని తను చాలా తొందరగా తీసుకునే హేస్టీ డెసిషన్ వల్ల తను లైఫ్ లో ముందుకెళ్లలేకపోతున్నాడు అనమాట. అది ఇక్కడ సమస్య. మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం కృష్ణార్జున యుద్ధం చిత్రానికి పుట్టపించిల్ దాస్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది హిప్ హాప్ తమిజా మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వబ్ మీ జ్యోతి అండ్ స్టూడియోలో సమయం 12:30 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మెలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మెలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి.

0: చేస్తున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్ములెన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యకుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా గై ఫార్ములెన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును గై ఫార్ములెన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యకుడితో సమావేశమవుతారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్ ఎంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదిక ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
2: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
0: వికసిత్ భారత్ సాధనకు ప్రతి సంస్థ ఎదుగుదలకు తోడ్పడే ఆర్థిక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 1.7 కోట్లకు చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు, వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
3: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good, and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
0: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ శాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రతీకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16

0: పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటి వరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షన్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబిల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్ గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుండి మిథనాలు తీసుకుని బంగ్లాదేశ్ లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లకు నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తకు ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచి నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫర్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆనంద్ మూవీ నుంచి శ్రేయ ఘోషల్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 12 hours 45 minutes 4 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో మరి మన స్టోరీ ఏం చెప్తుంది శ్యామ్ అండ్ పెద్ద ఆయన గురించి. సమ్ గోల్స్ టేక్ టైమ్. కొన్ని మార్పులు బయటికి కనిపించక ముందే మనలో జరుగుతూ ఉంటాయి. అయితే పట్టుదల ఉండాలి, లక్ష్యం ఇంకా విలువైనదై ఉండాలి, నేర్చుకోవాలి, విధానాన్ని మార్చుకోవాలి, అవసరమైన సర్దుబాట్లు కూడా చేసుకోవాలి, మళ్లీ ప్రయత్నించాలి అంతే. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి తన పని విధానాన్ని మార్చుకున్నాడు, తన తప్పుల నుంచి నేర్చుకున్నాడు, అవసరమైనప్పుడు కొత్త మార్గాన్ని ప్రయత్నించాడు. మోస్ట్

ఇంపార్టెంట్లీ తిరిగి రావడం అనేది నేర్చుకున్నాడు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నప్పుడు రిజల్ట్స్ వెంటనే కనిపించకపోవచ్చు. అలాంటి టైంలో ఇది వర్కౌట్ అవ్వదు అని నిర్ణయించుకోవడం చాలా ఈజీ. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు ఫెయిల్ అయ్యారా లేక ఫలితం కనిపించే ముందే ఆగిపోతున్నారా అని. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ విందాం. చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ గీతాంజలి మూవీ నుంచి వెటూరిసింది రామూర్తి గీతం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.

0: పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
0: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం కదా. స్లో ప్రోగ్రెస్ అనేది చాలా సార్లు నో ప్రోగ్రెస్ లాగా కనిపిస్తుంది. మీరు ప్రతిదీ కూడా నియంత్రించలేరు. యు కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, పరిస్థితులు ఎప్పుడు మారతాయో, ఇతరులు ఎలా రియాక్ట్ అవుతారో, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది, రేపు మళ్లీ ట్రై చేయడానికి తిరిగి వస్తామా లేదా అనేది. అందుకే ఇందాక మన పెద్ద ఆయన కూడా అదే మాట చెప్పారు కదా, ఏమని అంటే, నువ్వు వర్షం రావాలని డాన్స్ చేసావు కానీ నేను వర్షం వచ్చే వరకు డాన్స్ చేస్తూనే ఉన్నాను అని. అండ్ అలాగే రేపు మళ్లీ వచ్చి డాన్స్ చేయడం అనేది మాత్రం నా చేతుల్లోనే ఉంది అని. ఎగ్జాక్ట్లీ ఈ మాటలే శ్యామ్ లైఫ్ ని మార్చేశాయన్నమాట. అందుకే ముఖ్యమైన లక్ష్యాన్ని ఎంచుకోండి, విధానాన్ని మెరుగుపరచుకోండి. ఇఫ్ నెసరీ చేంజ్ ద పాత్. మార్గాన్ని మార్చుకోండి కానీ ఫలితం వెంటనే కనిపించట్లేదని, ఇప్పటిదాకా చేసిన విలువైన ప్రయత్నాన్ని మాత్రం వదిలేయకండి. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నో మీకోసం వర్షం చిత్రం నుంచి రకీ బాలం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని ఇంటింటికి అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పొద్దుటూరులో పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ కుంజ మహేశ్వరరావు, జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ ప్రమాణం చేయించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 55.74 కోట్ల రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులకు చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రాష్ట కేంద్ర ప్రభుత్వం అందించే 2,50,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత్ హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత్ హబ్ స్కిల్ సెంటర్ కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ద్రవ్య విధానంపై ఆర్బీఐ తాజా నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ వరుసగా

నాలుగు ద్రవ్య విధాన సమావేశాల్లో రెపో రేటును 5.25% వద్ద కొనసాగించింది. మనకు అక్షర జ్ఞానం పంచి ఉపాధ్యాయుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1966 అక్టోబర్ 5వ తేదీన మొదటి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పథకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు ప్రసారమవుతాయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1 hour 4 minutes కి దగ్గరగా ఉంది వేబీ క్లాక్. సో మరి ధీరా ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేస్తాం కదా మనం. మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు ధీరాలో కూడా రెడీగా ఉంది. సో మాట్లాడుకుందాం, ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి ఈనాటి ధీరాలోకి ఎంటర్ అయిపోదాం. సో పెద్ద మూవీ నుంచి రక్షిత సురేష్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 7 minutes 53 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం ధీరాలో. సో మరి రోజు ఉదయాన్నే ఒక కప్ కాఫీ గానీ లేదంటే ఒక కప్ టీ గానీ కడుపులో పడకపోతే కొంతమంది మహిళలు ఇంటి పనులు స్టార్ట్ చేయలేరు. మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే కాదండి, పని ఒత్తిడిగా ఉన్నా, నిద్రమత్తుగా అనిపించినా, అలసటగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా వాటిని ఒక సిప్ చేయాల్సిందే కొంతమంది అయితే. ఎందుకంటే వాటిలో ఉండే కెఫీన్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. రోజంతా ఇలా వీటిని తీసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా మహిళల్లో హార్మోన్స్ అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్ పై ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 వక్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రానికి షాన్ రమ్య పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

లవ్లీ సాంగ్ విన్నాం కదా. 1 hour 14 minutes 57 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ కెఫీన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా శరీరంపై చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎస్పెషల్లీ మహిళల్లో నిద్రలేమి, గుండెదడ, కడుపు నొప్పి, ఇంకా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు 200 milligrams కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోవద్దని కూడా రికమెండ్ చేస్తున్నారు. మరి ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే మహిళల్లో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కెఫీన్ డైరెక్ట్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి దారి తీయదు. కాఫీ టీ వల్ల డైరెక్ట్ గా ఈ సమస్య రాదు, కానీ ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈస్ట్రోజన్ ఫంక్షన్ కి ఆటంకం కలిగిస్తుంది. రోజులో ఎక్కువగా కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్రలేమితో ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మెన్స్ట్రుయేషన్ లో మార్పులు కూడా వచ్చేస్తాయి. రోజువారీ హెల్త్ మీద కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. సో ఇంకా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం బోల్డ్ అన్ని విషయాలు. కొంచెం లిమిట్ గా తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే దీన్ని పూర్తిగా మానేయమని కాదు, బట్ ఏం చేయాలి అది కూడా మనం మాట్లాడుకుందాం. రైట్ నో మీకోసం హుషారు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రగడ గీతం రాధన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అమృత్ నగర్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట పునర్ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారుల అనుసంధానం వంటి మౌలిక వసతుల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలుపుతూ
1: ఈరోజు ప్రొద్దుటూరు సభ గ్రామీణ అభివృద్దికి పొద్దు పొడుపు అవుతుంది, ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమానికి

0: ప్రొద్దుటూరులో ప్రారంభించాం. 28 నెలలు పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం. పేదవాడి సాధికారిత, వ్యక్తిగత ఆదాయం పెంపు, గ్రామాలు పట్టణాల అభివృద్ధి, నాణ్యమైన జీవితం అనే కార్యక్రమాలు చేపడుతున్నాం.
1: అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్టంలో తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో 30,156 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 4,500 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులను పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 రోజులు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నావల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నావల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. రేపు ఉదయం హిందుస్థాన్ షిప్ యార్డ్ను సందర్శించి Slip Pay 4ను ప్రారంభిస్తారు. అలాగే FSS-4 నౌకకు కీల్ లేయింగ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు FSS-1 నౌకకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఒడిశాకు బయలుదేరి వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 54,74 లక్షల రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
2: స్వదేశ్ దర్శన్ 2.0 కింద 55,74 లక్షలు కేటాయించడం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం. ఈ యొక్క ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషికి ఇది ఒక పెద్ద మైలురాయిగా నేను భావిస్తున్నాను. సుమారు 2 సంవత్సరాల లోపే ఈ యొక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో మరి కార్యాచరణ కూడా రూపకల్పన చేస్తున్నాం.
1: గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాల ఇంటి నిర్మాణాల కోసం రాష్ట కేంద్ర ప్రభుత్వాలు అందించే 2,50,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంత అభివృద్ది గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, శాంతి స్థాపన లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. పీఎం డివైన్ పథకం కింద 2022-23 నుంచి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. భారత్ నెట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈశాన్య ప్రాంత స్థూల ఆర్థిక వ్యవస్థ 2014-15లో 3.32 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్దిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ
0: నార్త్ ఈస్ట్ కి సబ్సే బడీ పీడా హమేషా దూరీ కి రహీ, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీ ఔర్ హో రహా హై ఔర్ వే పీఛే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికతా బనాయా.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట హైకోర్టుకు 5గురు అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని హైకోర్టు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో

0: జస్టిస్ కె మహేశ్వరరావు, జస్టిస్ టి చంద్ర ధనశేఖర్, జస్టిస్ సిహెచ్ గుణరంజన్, జస్టిస్ ఎ హరిహరనాథ శర్మ, జస్టిస్ వై లక్ష్మణరావులతో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఐదుగురు శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో చైనాపై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సిరేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న జ్యోతి సిరేఖ పాత్రికేయులతో మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో 4 సార్లు స్వర్ణ పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యమని జ్యోతి సురేఖ తెలియజేస్తూ,
1: ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెరిగిందని చెప్పాలి. ఆర్చరీ యాజ్ ఎ స్పోర్ట్ లీగ్ వల్ల కూడా కొంచెం పాపులారిటీ అనేది కూడా రావడం జరిగిందని అనుకుంటున్నాను. ఇండియాకి ఒలింపిక్ కోటా కూడా వచ్చిందండి. ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల మిక్స్ టీమ్ ఎట్లా అయినా ఈసారి ఒలింపిక్ లో మెడల్ తీసుకోవాలి ఆర్చరీ నుంచి అని.
0: యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు ఆవిష్కరణకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత హబ్ స్కిల్ సెంటర్ కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సతీష్ బాబు మాట్లాడుతూ, తొలి దశలో రాజ్యసభ ఎంపీ ల్యాట్స్ నిధులు 5,30,00,000 రూపాయలతో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేయనున్నామని తెలిపారు. యువతకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలతో శిక్షణ అందించడంతో పాటు వారి స్టార్టప్ ఆలోచనలకు అవసరమైన మార్గదర్శకత్వం, అవకాశాలను కల్పించేలా స్కిల్ సెంటర్ను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. మహిళలకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మెన్స్ట్రుయేషన్ మీద కెఫీన్ ప్రభావాల గురించి క్లియర్ స్టడీస్ లేకపోయినా కొన్ని రీసెర్చ్లు మాత్రం కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే మెన్స్ట్రుయల్ సైకిల్ లెంగ్త్ లో చేంజెస్ కి దారి తీస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే కెఫీన్ ప్రభావం వల్లనే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయనుకోవద్దని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అన్నమాట. అండ్ మీ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో గనక సమస్యలు కనిపించినా, పీరియడ్స్ టైంలో ఎక్సెసివ్ పెయిన్ అనిపించినా, హెవీ ఫ్లో ఉన్నా, కన్సీవింగ్లో ఇబ్బందులు ఉన్నా కూడా దానికి కారణం కెఫీన్ అని అనుకోకుండా మెడికల్ టెస్ట్ల ద్వారా అసలైన కారణాన్ని తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ప్రెగ్నెన్సీ టైంలో చాక్లెట్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటి వాటిని తీసుకోవడం కూడా తగ్గించాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా తెలుసుకుందాం వరల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, నువ్వు నాకు నచ్చావు చిత్రానికి టిపు హరిణి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1:41:23 లో ఉంది. వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం.

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం ఒక హెల్దీ పర్సన్ రోజుకి 400 మిల్లీగ్రామ్స్ వరకు కూడా కెఫీన్ తీసుకోవచ్చు. దీనివల్ల పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఇక్కడ చిన్న మెలకుంది. ఈ 400 మిల్లీగ్రామ్స్ లిమిట్ అనేది కేవలం ఒక టీకి మాత్రమే కాదు, మీరు తీసుకునే కాఫీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలా కెఫీన్ ఉండే అన్ని పదార్థాలు కూడా ఈ లెక్కలోకి వస్తాయన్నమాట. అండ్ టీ, కాఫీలు డైజెషన్ అలాగే పొట్ట సమస్యలను మాత్రమే తీవ్రతరం చేస్తాయని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి వాటి వల్ల హార్మోన్ల సమస్యలు వచ్చే రిస్క్ లేదంటున్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్న సమస్యలు ఉన్నాయి చూశారు, ఇలాంటివి గనక కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి నేను ప్లే చేస్తాను. శ్రీరంగ నీతులు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశీల ఆలపించిన ఆత్రేయ గీతం చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి గ్యాస్ ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ టీ అనేది ఒక విలన్ లాంటిదని చెప్పొచ్చు. నేషనల్ హెల్త్ సర్వే చెబుతున్న దాని ప్రకారం కెఫీన్ ఎక్కువగా ఉండే పానీయాలు కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ ని పెంచుతాయన్నమాట. దీనివల్ల ఛాతిలో మంట, అజీర్తి ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ తీవ్రమవుతూ ఉంటాయి. కాబట్టి మీకు గనక తరచుగా గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటే టీ తాగడాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. కొన్నిసార్లు అమృతమైన విషమే అన్నట్టు కెఫీన్ ఎక్కువైతే శరీరంలో డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. తరచుగా తలనొప్పి రావడం, ఆందోళన, చేతులు వణకడం అంటే షివరింగ్ అన్నమాట, కడుపులో ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుందని ఎఫ్డీఏ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ సమస్యల తీవ్రత కూడా ఉంటుందన్నమాట. మరి మహిళలు విన్నారు కదా, జాగ్రత్త తీసుకోండి. ఇది ఈనాటి ధీరా రైట్ నౌ మీకోసం ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కందుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: జగదేక విరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరి రామూర్తి గీతం విన్న తర్వాత 2:37 మినిట్స్ లో ఉంది వి బి క్లాక్ అండ్ సంద్రే సుందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మెసేజెస్ చూసేద్దాం, చాలానే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ఫస్ట్ మనకి మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయి కదా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ కనకారావు పడన నుండి మెసేజ్ చేశారు, మార్నింగ్ సినిమా కబుర్లో కరెక్ట్ గా గెస్ట్ చేశారనమాట రాక్షసుడు అని. అండ్ అలాగే నెక్స్ట్ 40 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2 వచ్చిన సినిమా అంటూ మెసేజ్ చేశారు. అండ్ మీ పేరు నరసింహారెడ్డి మాధవరం నుండి. అలాగే అశోక్ గన్నవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ పెడన జోగానంద్రరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోడుమూరు కొండపేట నుంచి మాచాని నాగరాజు భువనేశ్వరి. ఆ తర్వాత పసివాడి ప్రాణం కాదు కదా, అయ్యో బృందావన్ పద్మశ్రీ శ్యామ్ మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి హాయ్ అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మయ్యగూడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ రోజా ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ జోజీ అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుండి మెగా సాంగ్స్ తో కూడిన సరదా సందరి సందరికి స్వాగతం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. శ్యామ్ కల్లూరు నుండి నమస్తే, మంచి మధ్యాహ్నం అంట, మంచి మధ్యాహ్నం మీకు కూడా. అండ్ నెక్స్ట్ సూపర్ సాంగ్స్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు నుండి, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాల్ కాలనీ నుండి, అలాగే శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. అండ్ మేడం వచ్చింది మా ఊరికి వాన వచ్చింది అంట, రైతులందరూ హ్యాపీ. అండ్ ఈరోజు మనం మీకు తెలుసు కూడా మంచి స్టోరీ చెప్పుకున్నాం కదా ఈ వర్షానికి సంబంధించి, అండ్ ఆ పెద్ద ఆయనకి సంబంధించి, అండ్ శ్యామ్ కి సంబంధించి అనమాట. సో రైతులందరూ హ్యాపీ, రైతుల తరపున ధన్యవాదాలు అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ అండ్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ కూడా మెసేజ్ చేశారనమాట. సో మనం ఇంతకి క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే నాగార్జున రవితేజ టబు ఈ ముగ్గురు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా, ఈ ముగ్గురు కనిపించినటువంటి సినిమా ఏంటి? నాగార్జున రవితేజ టబు కలిసి యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది, అండ్ ఆ సినిమా ఏంటో గెస్ చేయండి, పంపించేసేయండి ఆ పేరుని. ఓకేనా, గెస్ చేయండి రైట్ ఆన్సర్ ని కరెక్ట్ గా గెస్ చేసి 8662488114 ఈ నెంబర్ కి మెసేజ్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం డిస్కో రాజ చిత్రం నుంచి ఎస్పీబీ గారు అద్భుతంగా పాడినటువంటి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.
1: దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప, దిగిడి దిగిడి దింతికి పప్ప.

2:46:09 లో ఉంది బేబీ క్లాక్. అయితే మనం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా ఆన్సర్ చేయాలి అంటే 8662488144 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేయమని చెప్పాను కదా. సో మెసేజెస్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ క్వశ్చన్ కి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే బాలు ఫ్రమ్ బూచీనా అంటే ఏంటది నాకు అర్థం కాలేదు అసలు. ఆన్సర్ బుచ్చిరెడ్డి పాలెమా మీది ఓకే, బట్ కానీ ఆన్సర్ ఎక్కడుందండి? అందులో ఆన్సర్ లేదు. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. నాగార్జున, రవితేజ, టబు ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా, కనిపించినటువంటి సినిమా ఏది అని అడిగాను. శ్యామ్ కల్లూర్ నుంచి రైట్ ఆన్సర్, ముసాపేట నుండి నరేష్ రోజా రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విద్య గడిగే తిమ్మప్పన, ఓకే గడిగే తిమ్మప్ప మీరు మీ ఆన్సర్ తో పాటు మీ పేరు పంపించండి, లేదంటే పైన ఆన్సర్లు కూడా చదవాల్సి వస్తుంది. సారీ మ్యాటర్. రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూరు నుండి మెసేజ్ చేశారు అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్,

వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం. జో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు చెప్పిన మంచి విషయాలు మై ఫేవరెట్ చిరు సాంగ్స్ వింటూ సందేశందరికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన మొదటి ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు అండి. అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్, కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్, 1996 ఎస్ నాగార్జున టబ్బు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ అండ్ తులసి మౌనిక నందికొట్కూర్ జయంత్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుండి మోరంపూడి తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు ఎటో వెళ్లిపోయింది మనసు. ఓకే, సినిమా పేరు మీకు ఐడియా లేదు కానీ ఆ పాట గురించి చెప్తున్నారు, సూపర్. ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్ అండ్ శేష సాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మునిమ్మ పెద్దపరియ నుండి అయ్యా జగదేక్ వీరుడు అతిలోక సుందరులు ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉన్నారా ఇందులో చెప్పండి, చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు వీళ్ళు ఉన్న సినిమా కదా, అలా ఎలా పంపించారు. ఓకే, అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. వెంకీ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎరమిలి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్. కనకారావుపేడ నుండి రైట్ ఆన్సర్. సింధు ఫ్రమ్ స్వీడన్ రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి నాగేంద్ర రేణుకమ్మ రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమాయిగూడ నుండి రైట్ ఆన్సర్. హలో మేడం అంటూ అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు శ్రీవిద్య సునంద రైట్ ఆన్సర్. అండ్ విజయ కైలాష్ సాయి కృతిక మారుతినగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దుబాయ్ బాషా రామల్లకోట నుండి అబ్దుల్ మున్నాన్ ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. అండ్ అలాగే నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, కాదు కదా ఆవిడ మావిడే కాదు. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రం వియ్యూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి కె బెద్దనరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య లక్ష్మి సుప్రియ యశోద హర్షవర్దన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రాంగ్ ఆన్సర్. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుండి రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఎనమడుగు నుండి మెసేజ్ చేశారు. అండ్ మంగళగిరి యశోద రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పాట తర్వాత కూడా ప్రశ్న మీకు చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేశానండి, మళ్ళీ మీరు అడుగుతున్నారు ప్రశ్న, సో సెకండ్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. అండ్ అలాగే నెక్స్ట్ టీవీ సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూలు డిస్టిక్ నుండి కొల్లాపూర్ మసూమ్ బాబా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రియా నేను చెప్తాను వింటూ ఉండండి, మీకు తెలియదు అన్నారు కాబట్టి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఊట్కూర్ నారాయణపేట నుండి అరుణ్ మోహన్జీ రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. నాగార్జున, రవితేజ, టబు ఈ ముగ్గురు కలిసి కనిపించినటువంటి సినిమా ఏంటి అని అడిగాను, నిన్నే పెళ్లాడత ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు, రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ క్వశ్చన్ పదిహేను నుంచి 500 తీసివేస్తే ఎంత అవుతుంది? ఇంకొకసారి రిపీట్ చేస్తాను, 1500

నుంచి 500 తీసివేస్తే ఎంత? రైట్ ఆన్సర్ ని గెస్ చేయండి 8662488144 ఈ నంబర్ కి. ఆన్సర్ ని మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం నిన్నే పెళ్లాడతా చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రాజేష్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృత్ నగర్ కూడెల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు విశాఖలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నావల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే వడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నేవల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ హరీష్ బాలయోగి ఈ రోజు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి విజయవాడలో నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్ల గుణరంజన్, జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ లక్ష్మణ్ రావుల్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ద్రవ్య విధానంపై ఆర్బీఐ తాజా నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ వరుసగా 4 ద్రవ్య విధాన సమావేశాల్లో రెపో రేటును 5.25% వద్ద కొనసాగించింది. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులకు శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్జీవన్ మిషన్ను ప్రారంభించారని తెలిపారు. బాపట్ల మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల సమగ్ర అభివృద్దికి పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అన్నారు. సుమారు 10.20 కోట్ల రూపాయలతో 7, 8, 9 వార్డులలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈ రోజు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 8 minutes 15 seconds లో ఉంది వీబీ క్లాక్.

సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అయితే ఇచ్చేసాను కదా, 1500లో 500 తీసివేస్తే ఎంత అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు, అండ్ అలాగే ముసపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్, అంజన్ అండ్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లె రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుండి తుమకూరి సుబ్బారావు అండ్ రాజలక్ష్మి రైట్ ఆన్సర్, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, మార్కాపురం శివాజీ నగర్ టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ టీవీ సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా నుండి కాజ రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా అంటూ నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ రైట్ ఆన్సర్, కనకారావు పడెన్ నుండి రైట్ ఆన్సర్, కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ వీరేష్ బాబు విజయలక్ష్మి రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. ఎన్ని ఆన్సర్ పంపించారు మీరు? మూడు పంపించారు, ఆ మూడిట్లో ఏది కరెక్ట్ అది నేను తీసుకోవాలా? బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ 1 రూపాయి అంట ఎలా హౌ మాధవి ఆంజనేయులు భూదాన్ భోజంపల్లి నుండి ఫస్ట్ పంపించింది అయితే మాత్రం రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ప్రసాద్ పాలకొల్లు నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, శ్రీ విద్య అనంతపూర్ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే సాయికుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, నల్గొండ చిత్రయాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్, అండ్ అలాగే పాలెంబొలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుండి రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్, అండ్ గురుస్వామి రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్, సింధు ఫ్రమ్ స్వీడన్ రాంగ్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు 1 అంట హౌ రాంగ్ ఆన్సర్, రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్, అండ్ జ్యోతి గారికి చల్లని మధ్యాహ్నం అంట కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా రైట్ ఆన్సర్, అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రాంగ్ ఆన్సర్, అండ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి అమలాపురం రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి రాంగ్ ఆన్సర్, గోర్లకాంత్ రెడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు కూడా రాంగ్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుండి యశోద రాంగ్ ఆన్సర్, అండ్ 1 రూపాయి ఉంటుందంట ఎలా అండి? సులోచన కరీంనగర్ నుండి, విజయలక్ష్మి పెదకొండూరు నుండి. నిజాయితీగా ఆన్సర్ అయితే ఇంత, అలా కాకుండా ఇలా అయితే ఇంత, అది అలా కాక ఇలా అయితే మాత్రం ఒకటి అంటూ మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి అంటున్నారు. నేను చాలా సింపుల్ గా అడిగాను, బట్ మీరు మాత్రం చాలా కాంప్లికేటెడ్ గా ఆన్సర్ ఇచ్చారు. సో ఏది కావాలంటే అది తీసుకోండి జోజి అంట సూపర్ అసలో. సో రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, జాన్సన్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం ఇక్కడ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మన ఆధ్వర్యంలో అంటూ ఆన్సరా అదేంటండి? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, లతా ఫ్రమ్ ఉయ్యూరు రాంగ్, అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినుమస్తాన్ రావు దామర్ల పెదమస్తాన్ రావు రైట్ ఆన్సర్, అండ్ జోగులాంబ గద్వాల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్, అండ్ సూపర్ హిట్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ రామల్లకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మనాన్ ముని ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటేష్ రాజోల్ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి వీళ్ళందరూ మెసేజ్ చేశారు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మీ పేరు ఎక్కడా లేదండి బట్ ఆన్సర్ మాత్రం పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ ఎనీవే, ఇంతకీ మీ పేరు ఎక్కడా? నో. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయిగూడ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ సానియా చిత్తూరు డిస్టిక్ నుండి హాయ్ అక్క అంటూ హాయ్ హాయ్ బట్ అది రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ అలాగే నెక్స్ట్ మైదుకూరు జఫర్ హుస్సేన్ రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్

Tanzer from Atmakur Adisesh, Nagarjuna Lakshmi from Vadiyampeta Anantapur district, right answer. And Nizamabad Ummadi Nundi Mohammad Jainuddin, Sneha Bhanu Jainuddin, right answer. Jamalaya Vihan Dodadevarapad Nundi, right answer. And next Tirupati Nundi Murali Matte Dula, wrong answer. Mangalagiri Nundi Jayalakshmi Vimala, right answer. గడ్డ మంకయ్య బండారుపల్లి నుండి రాంగ్ ఆన్సర్. అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లు నుండి రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనలవల్లి రైట్ ఆన్సర్. మునెమ్మ పెద్దపరియ విలేజ్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసీం ముత్తిజావలి రాంగ్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణ సుభాషిణి శ్రీ విష్ణు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాంగ్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ రోజా రాంగ్ ఆన్సర్. రాజవల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ నందిపేట నుండి మీరు అడిగిన ప్రశ్న, అంటే నేనే ప్రశ్న అడిగా, మరి ఆన్సర్ ఏది, మీరు అడిగిన ప్రశ్న అన్నారేంటో మరి. నెక్స్ట్ నారాయణపేట జిల్లా నుండి అరుణ్ మోహన్జీ దివ్యాబాయి అజయ్ శృతి వీళ్ళందరూ కూడా 600 అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఇందుకే నేను చాలా సింపుల్ గా అడిగాను, మీరే దాన్ని కాంప్లికేట్ చేసేసారు లిజినర్స్ అందరూ కలిసి. బట్ నేను అడిగింది ఏంటి, 1500లో నుంచి 500 తీసివేస్తే ఎంత అన్నాను. అంటే 1500లో నుంచి 500 తీసి వేస్తే, తీస్తే 1000 అవుతుంది, వేస్తే మళ్ళీ 1500 అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. అంత సింపుల్ ఆన్సర్ ని మీరు 500 తీసేస్తే 1 అనుకోండి, లేదు 1500 నుంచి 500 చేస్తే 1000 అనుకోండి, ఇలా రకరకాల ఆన్సర్స్ పంపించారనమాట. సో అది మరి సెకండ్ క్వశ్చన్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మరి సందర్శనలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఉద్యమం ఏది అని అడిగాను. ఓకేనా? సో మళ్ళీ నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను ఈ క్వశ్చన్ ని. విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏది, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. సో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా ఉంది మనకి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ ఇంకా ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కి అయితే అలా అలా మెసేజెస్ వచ్చేస్తూనే ఉన్నాయి. బట్ ఆన్సర్స్ చూసే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, మిర్చి మూవీ నుంచి. అండ్ విజయప్రకాష్ అనితా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

జ్యోతి ఎఫ్ఎం 101.3. విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏది అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి ఇందాకటి క్వశ్చన్ కి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నా పేరు అన్నారు, మెసేజ్ లేదు. ఓకే, విజయవాడ నుండి విజయలక్ష్మి, ఓకే కాదు కదా అది, క్విట్ ఇండియా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్, ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి మురళి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుమని పెడన నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత సహాయ నిరాకరణ కాదు, రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ అలాగే నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నమస్తే మేడం అంటూ క్విట్ ఇండియా కాదండి అది, పత్తికొండల రాజారావు రాంగ్ ఆన్సర్ అది. అండ్ కౌస్తుభా ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా, రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల నుండి రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మధు

కొవ్వెలకుంట్ల రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి సునంద మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు, దొరవారి సత్రం మండలం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నగర్ కర్నూల్ కొల్లాపూర్ నుంచి మసూంబాబా, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ వంశీ రాజోల్ నుండి మెసేజ్ చేశారు, ఫుడ్ ఐటమ్సా? దుస్తులు, ఫుడ్ ఐటమ్స్ కాదండి, అది అది ఏ ఉద్యమం అని అడిగాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి, రాంగ్. యా, రైట్ ఆన్సర్. దీన్ని ఇలా కూడా పిలుస్తారనమాట, వందే మాత్రం కరెక్టే. అండ్ నెక్స్ట్ ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ ఎర్రగూడూరు, నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయి, రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నందిపేట నుండి వెంకటేష్ ఫ్రోనా, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్, రైట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజా వాలి కూడా, రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్ జీ వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి, రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ రావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, మేక్ ఇన్ ఇండియా, కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుండి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష కూడా మెసేజ్ చేశారు. ఎస్, ఇది స్వదేశీ ఉద్యమం అండి. యాక్చువల్ గా వందే మాతరం అని కూడా అంటారు, వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు అనమాట. విదేశీ వస్తువులను బహిష్క

ఫ్రైడే సెకండ్ ఆర్తి అగర్వాల్ అండ్ అంటే ప్రభాస్ తో కలిసి యాక్ట్ చేసిన మూవీస్ గురించి ఒక రెండు అడిగాను. దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీక్ లో అడుగుతాను, నెక్స్ట్ షోలో అని కూడా చెప్పాను. యాక్చువల్ గా సినిమాకి సంబంధించిన ప్రశ్నే, ఆర్తి అగర్వాల్ అండ్ శ్రియా శరణ్ వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమాలు. సో మీకు సగం ఆన్సర్ అయితే వచ్చేసినట్టే, ఎందుకంటే లాస్ట్ షోలో అడిగాం కాబట్టి. ఆర్తి అగర్వాల్ అండ్ శ్రియా శరణ్ కలిసి నటించినటువంటి సినిమాలు ఎన్ని? సో గెస్ చేయండి 8662488144 ఈ నంబర్కి. మీ ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి, ఓకేనా? రైట్ నౌ మీకోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య ఆల్పించినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 3:32:40 లో ఉంది. వీవీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఆర్తి అగర్వాల్, శ్రేయా శరణ్ వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమాలు అని అడిగాను. సో అలా మెసేజెస్ వచ్చేస్తూ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, ఒక మూవీ కరెక్టే ఇంకోటి కాదు కదా, అందులో అసలు ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? ఓకే, శాంతినగర్ నుండి ఓకే, ఒకడు మీరు కూడా ఒకటే మూవీ కరెక్ట్. యాక్చువల్గా ఈ రెండు మూవీస్లో ఒక మూవీ పంపించారనమాట. అండ్ ముసాపేట్ నుండి నరేష్, రాంగ్ ఆన్సర్. అండ్ ఛత్రపతి, ఓకే, మాధవి ఆంజనేయులు భూదాన్ భోజంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి మాధవి ఆంజనేయుల దగ్గర నుంచి వచ్చిందనమాట. అండ్ అలాగే సంజన రాయ్పూర్ నుండి మెసేజ్ చేశారు, ఒకటి రైట్ ఆన్సర్. అండ్ ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ కూడా ఒకటే ఆన్సర్. అండ్ విజయవాడ నుండి విజయలక్ష్మి, వన్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, యా, రైట్ ఆన్సర్. సెకండ్ రైట్ ఆన్సర్ మనకి మంగళగిరి నుండి పంపించారనమాట యశోద. అండ్ రాజోల్ నుండి వంశీ మెసేజ్ చేశారు, ఒకటే మూవీ. అండ్ అలాగే దామోదర్ రెడ్డి, జయలక్ష్మి, బుక్కాపురం విలేజ్, ఓకే, వెరీ నైస్, ఒక మూవీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ సుమని పెడన్ నుండి రైట్ ఆన్సర్, రెండు మూవీస్ కరెక్ట్ గా పంపించారు అనమాట. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి సుమని నుంచి వచ్చింది. అలాగే మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి ఒకటే రైట్ ఆన్సర్. అండ్ ఇందిరా మూవీ అంటున్నారు జఫర్ హుసేన్, రాంగ్ ఆన్సర్ కదా అది. అండ్ కొల్లిపల్లి నుండి మౌలాలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుండి ఖాసీ ముతిజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, ఒకటి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక మూవీనే కరెక్ట్ గా పంపించారు. అండ్ అనంతపురం నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ కూడా ఒక మూవీనే కరెక్ట్ చేశారు. అండ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి ఒక ఆన్సర్ కరెక్ట్. అండ్ భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సూపర్, అసలు మీరు కరెక్ట్ గా పంపించారు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఈ సొగ్గడు మూవీలో తనెక్కడుందండి, శ్రేయా లేదనుకుంటా కదా అందులో, యాజ్ అ హీరోయిన్ గా బోత్ ఇద్దరు, ఓకే. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, ఒకటే రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి ఒకే మూవీ పంపించారు. అండ్ వెంకటేష్ నందిపేట్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి సిటీ, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లతా, ఓకే, ఆ తర్వాతి మెసేజ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్, రైట్ ఆన్సర్. అనంతపురం పెద్ద వాడుగూరు విలేజ్ అంట, ఇక్కడ నుండి పంపించారు కుమారి, లక్ష్మి, వెంకటేష్, శ్రీనివాసులు, చాలా పేర్లు ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేషు, రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామచరణ్, రైట్ ఆన్సర్. అండ్ ఎరమిలి సీతామాలక్ష్మి అమలాపురం నుండి ఒకటే మూవీ అనుకుంటున్నా అంటున్నారు, కాదండి, మునెమ్మ పెద్దపరియా విలేజ్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా 20 మెసేజెస్ ఉన్నాయి, ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేస్తాను, ఇంకా మిగతా వాళ్ళు పంపించుకోండి. యాక్చువల్గా నేనున్నాను, ఛత్రపతి అండ్ సోగాడు రైట్ ఆన్సర్స్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ సునంద అనంతపురం నుండి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ కె నాగేంద్ర రెడ్డి, రైట్ ఆన్సర్. అండ్ మసూమ్ బాబా నాగర్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెంపల్లి, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుండి మూడు సినిమాలు. అండ్ నరేష్ మూసాపేట్ నుండి ఒకటే మూవీ పంపించారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు, కృష్ణ, సంతోష కూడా సేమ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా కూడా సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, ఒకటే మూవీ. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గోపి గోదావరి, ఓకే, అది కాదండి, బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామ్ల. మీరు మంచి మంచి పాటలు వినిపిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అలాగే రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భానుజైనుద్దీన్ రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి ఒక మూవీ పంపించారు. కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రమిల్లి మండలం ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత కూడా రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య, ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డి అరుణ, మోహన్ జీ, దివ్యాబాయి కూడా మెసేజ్ చేశారు ఊట్కూర్ జిల్లా నారాయణపేట నుండి. సో రైట్ ఆన్సర్ అనమాట. ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్పేశాను కదా. మరి ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే మీకోసం వెయిట్ చేస్తోంది ఈనాటి సందడే సందిలో. అది ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న, డైలాగ్ చెప్తాను. సో ఒక హీరో చెప్పారనమాట, ఓ రేంజ్ లో చెప్పారు. అండ్ నేను చెప్పే కంటే కూడా ఆ హీరో చెప్తేనే మీకు బాగుంటుంది కదా.
1: బేసిక్ గా మగాళ్ళందరూ పొయిట్రీలో పుట్టడం వల్ల మీరు సర్వే అవుతున్నారు తప్ప, నా స్త్రీ ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే ఏ స్త్రీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు, అందరూ సర్వమంగళ మేళమే. గంగారు, ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, అబ్బాయిలకి ఆర్డినరీ అమ్మాయిలు నచ్చుతారండి.
0: సో మరి విన్నారు కదా, అమ్మాయిలందరూ ఆర్డినరీనే, నా స్త్రీ నా ఎక్స్ట్రాఆర్డినరీ. ఎవరు చెప్పారు, ఏ హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి. 8662488144 ఈ నంబర్ కి మీ ఆన్సర్ ని, మీ పేరుని పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. నేనున్నాను చిత్రానికి టిప్పు, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

మణిశంకర వరప్రసాద్ గారు చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో 3 అవర్స్ 48 మినిట్స్ 35 సెకండ్స్ లో ఉంది వి క్లాక్ అండ్ సందడి సందడి ప్రోగ్రామ్.

సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడిగాను, ఆయన ఎవరా హీరో, ఏంటా హీరోయిన్ అని, ఐ మీన్ సినిమా పేరేంటని. అమ్మాయిలందరూ ఆర్డినరీనే, నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ అని చెప్పిన ఆ ఎక్స్ట్రాడినరీ హీరో ఎవరు అని అడిగాను కదా. సో చాలా మెసేజెస్ వచ్చినాయి అండి నాకైతే మాత్రం. సో 60+ ఉన్నాయి మెసేజెస్. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. యాక్చువల్గా థర్డ్ క్వశ్చన్ కి, ఫోర్త్ క్వశ్చన్ కి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి కొంచెం లేట్గా వచ్చినాయి మెసేజెస్, బట్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇప్పుడు అడిగిన ప్రశ్నకు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడ నుంచి వచ్చింది అంటే, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ బోరెల్లి సంధ్య ఫ్రమ్ రాజోలి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ రాజేశ్వరి రామ్చరణ్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మనకి సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి, మిస్ అమ్మానా కాదు కదా, హీరో మాత్రం కరెక్ట్ గానే గెస్ట్ చేశారు మీరు. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, గబ్బర్ సింగ్ రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా 9th క్లాస్, ఓకే మా అమ్మ నేమ్ కూడా జ్యోతినే అండి అంటూ, ఓ వెరీ నైస్. ఆత్మకూరు నుండి నంద్యాల డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి, అండ్ అలాగే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. శ్రీవిద్య అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి వగ్గ శివయ్య ముంతపెద్దన్న వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఇందాక థర్డ్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కెవి భూమిక ఫ్రమ్ మార్కాపురం అంట రైట్ ఆన్సర్. అండ్ యా పేరు లేకుండా నేను ఎక్కడ చదువుతానండి, మీ పేరే లేదు, నా పేరు అన్నారు ఆన్సర్ పంపించారు. ఓకే ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ ఖుషి మూవీ కాదండి బట్ హీరో అయితే కరెక్ట్గానే పంపించారు. జఫర్ హుసేన్ మైదుకూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుండి. అండ్ కొలిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్. అండ్ మసూమ్ బాబా రైట్ ఆన్సర్ నాగర్కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తిజావల్లి రైట్ ఆన్సర్. విజయవాడ నుండి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు.

నుండి స్పందన, టైలర్ కృష్ణ సంతోష, అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య, లక్ష్మి సుప్రియ, యశోద, హర్షవర్ధన్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ట్ నుండి, అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి. అతారింటికి దారిది కాదండి, రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సైనికపురి హైదరాబాద్ కాలనీ నుండి పంపించారు ఎవరు, బృందావన్ పద్మశ్రీ శ్యామ్, రైట్ ఆన్సర్. అండ్ విజయ కైలాష్, సాయి కృతిక, మారుతి మారుతి నగర్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, వకీల్ సాబ్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు, హీరో కరెక్ట్ గానే పంపించారు బట్ మూవీ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి భానుచందర్ అమలపాడు శ్రీకాకుళం నుండి పంపించారు. ఓకే మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ హలో అంటూ రైట్ ఆన్సర్ ని వివి సుబ్బారావు మై ఫ్యామిలీ మెంబర్స్ అంటూ మార్కాపురం నుండి పంపించారు. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్.

బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల నుండి రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి వీరా రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ మనోజ్ నెల్లూరు వేదాయపాలెం నుండి, సరిపోదు సెల్వారం కాదు రాంగ్ ఆన్సర్, నరేష్ రోజా రైట్ ఆన్సర్ పంపించారు ముసాపేట నుండి. అండ్ అలాగే నెక్స్ట్ కెమెరామెన్ యా రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ పమిడి, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి హీరో కరెక్ట్ గానే పంపించారు. అండ్ నెక్స్ట్ మునిమ్మ పెద్దపరియా విలేజ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అనంతపురం మెకానిక్ వెంకటేశ్వరపతి టైలర్ రమేష్ పంపించారు. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నందిపేట్ నుండి వెంకటేష్, ఫ్రమ్ వెంకటేష్, ఫ్రమ్ వెంకటేష్ అంటున్నారు కానీ మీరు ఆన్సర్ అయితే పంపించడం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ గోనెగండ్ల మండలం నుండి బోడా హరికృష్ణ, వసంతలక్ష్మి, హేమశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్ కంపెనీ, నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి. థర్డ్ క్వశ్చన్ ఒకటి కూడా కరెక్ట్ కాదా? ఎందుకు కాదు, ఒకటైతే కరెక్టే, రెండోది కాదు కదా మరి, రెండోది కాదు మూడోది కరెక్టే. అండ్ నెక్స్ట్ అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఊట్కూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. సో అదన్నమాట సంగతి. గోనిగండ్ల గ్రామం నుండి ఇందాక ఆల్రెడీ మనం మెసేజ్ చదివేశాం కదా, బోడా హరికృష్ణ, వసంతలక్ష్మి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కూడా రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతపెద్దన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మను నెల్లూరు నుండి పంపించారు డీజే టిల్లుట, ఎక్కడట కాదు, అది రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాచపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి. సో మన టైం కూడా అయిపోయింది, బోర్డ్ అనే ఆన్సర్స్ కూడా వచ్చేసినాయి. ఇది సంగతి. ఇవాళ సందేశం అయితే ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అండ్ కెమెరామెన్ గంగతో రామ్ బాబు, ఈ చిత్రం నుంచి కదా నేను చెప్పింది ఆ డైలాగ్ అయితే.

సో మరి ఇది ఈనాటి సందడి సందడి, హోప్ యూ ఎంజాయిడ్. కెమెరామెన్ గంగతో రామ్ బాబు, చిత్రానికి నరేంద్ర, గీతమాధురి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇప్పుడు మీకోసం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ఢిల్లీలో జరిగిన మ్యూనిచ్ లీడర్స్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య బహుపాక్షిక వాణిజ్య విధానాలు బలహీనపడ్డాయని, అదే సమయంలో ద్వైపాక్షిక విధానాలు బలపడుతున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన వినతులపై కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. సెప్టెంబర్ 28వ తేదీన కలెక్టరేట్లో నిర్వహించిన ఈ వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వాటిలో వైద్య సహాయం కోరిన ముగ్గురు లబ్దిదారులకు కలెక్టరేట్ నిధుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన ఒంగోలు జిల్లా కొండేపి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యాటక ఏర్పాట్లకును రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఈరోజు పరిశీలించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. పల్లె పండుగ 3.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకం సహకారంతో ఈరోజు ఈపురుపాలెం గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళా కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పథకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఈరోజు ఘనంగా స్వాగతం పలికారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. నిర్ణీత సంఖ్యలో టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సప్ సేవా ఫోన్ నంబర్ 9552300009 ద్వారా సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

ఎంపీ ఎఫ్ఎం 101.3. ఎస్, వివిధ స్పెషల్లో ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా మరి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరపరిచిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వచ్చేస్తున్నాయి. ముందుగా సుజాత పాడినటువంటి భువన చంద్ర గీతం చెప్పవే చిరుగాలి ఈ చిత్రం నుంచి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా కలిసి ఉందాం రా ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 4 hours 18 minutes 34 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి నెక్స్ట్ వినబోతున్న పాట చెప్పే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం మనం. ఇందకటి రైట్ ఆన్సర్ కెమెరామెన్ గంగతో రాంబాబు అంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి కూడా మెసేజ్ చేశారు. అండ్ జాప భువనేశ్వర్ వెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వాణి ఒరిస్సా నుండి మెసేజ్ చేశారు. అండ్ ఇంకొక మెసేజ్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈరోజు షో అమోఘంగా ఉంది, ధన్యవాదాలు అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది మ్యాటర్. మరి వివిధాలో వినబోతున్న తర్వాతి పాట మా అన్నయ్య ఈ చిత్రం నుంచి.

నా మనసిస్తారా చిత్రానికి రాజేష్ సునీత పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం విన్నారు. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 29 minutes 58 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. వివిధలో వినబోతున్న తర్వాతి పాట నువ్వు వస్తావని ఈ చిత్రానికి రాజేష్ సుజాత పాడినటువంటి పాట. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వసంతం చిత్రానికి హరిహరన్ సుజాత పాడినటువంటి కులశేఖర్ గీతం విన్నారు. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 39 minutes 46 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా ఎస్ఏ రాజ్ కుమార్ స్వరపరిచిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు.

0: వింటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వివిధలో చివరిగా వినబోతున్న పాట సూర్యవంశం చిత్రానికి చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సామవేదం, షణ్ముఖ శర్మ గీతం అండ్ ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ పాటను వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 వత్మీ జ్యోతి.

0: ఎస్, మీరు ఇంతవరకు వివిధ ప్రోగ్రామ్ లో ఎస్ఏ రాజ్ కుమార్ స్వరకల్పించినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ అయితే విన్నాం. మరి స్టూడియోలో సమయం 4 గంటల 50 నిమిషాలకి దగ్గరగా ఉంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. ఎందుకంటే ప్రతి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక షోలో తప్పకుండా కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల.
1: వెన్నెల.

మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం, ఇది 101.5 FM. పాటల పరవళ్ళు, సినిమా పాటలు వింటూ ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల గురించిన విశేషాలు మధ్య మధ్యలో ప్రసారం చేస్తాం. ముందుగా పాటల పరవళ్ళు సినిమా పాటల కార్యక్రమం

పాటల పరవాళ్ళు సినిమా పాటలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు సందర్భంగా మనం కొన్ని విశేషాలు వింటూ ఈ సినిమా పాటలు విందాం. ముందుగా వన్యప్రాణుల ప్రాముఖ్యత. వన్యప్రాణులు ప్రకృతికి అమూల్యమైన సంపద. పులులు, సింహాలు, ఏనుగులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు, కోతులు, పాములు, మొసళ్ళు, వివిధ రకాల పక్షులు మరియు అనేక ఇతర జీవులు వన్యప్రాణుల్లో భాగం. ఇవి అడవులు, కొండలు, గడ్డి మైదానాలు, నదులు, సరస్సులు వంటి సహజ ప్రాంతాల్లో జీవిస్తాయి. ప్రతి జీవికి ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. వన్యప్రాణులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఎంతో ముఖ్యమైనవి. ఇక భారతదేశంలో ఈ వన్యప్రాణి వారోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. వన్యప్రాణుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడం, వాటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. పులులు, సింహాలు, చిరుతలు వంటి మాంసాహార జంతువులు ఇతర జంతువుల సంఖ్యను సహజంగానే నియంత్రిస్తాయి. జింకలు, ఏనుగులు వంటి శాకాహార జంతువులు అడవుల్లోని వృక్ష సంపదతో సంబంధం కలిగి ఉంటాయి. పక్షులు మరియు కొన్ని జంతువులు విత్తనాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాప్తి చేస్తాయి. తేనెటీగలు, సీతాకొక చిలుకలు వంటి కీటకాలు పుష్పాల పరపరాగ సంపర్కానికి కూడా సహాయపడతాయి. ఈ విధంగా ప్రతి జీవి ప్రకృతి సమతుల్యతకు తన వంతు సహకారం అందిస్తుంది. మరికొన్ని విశేషాలు వినబోయే ముందు శుభాకాంక్షలు చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. సంగీతం రాజ్కోటి.

పాటల పరవళ్ళు. సినిమా పాటలు వింటూ ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాల గురించిన విశేషాలు మీరు వింటున్నారు. ఇప్పుడు వన్యప్రాణులకు ఎదురవుతున్న ప్రమాదాల గురించి. ప్రస్తుతం వన్యప్రాణులు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటున్నాయి. అడవుల నరికివేత, పట్టణాల విస్తరణ, పరిశ్రమలు, రహదారుల నిర్మాణం, ఇంకా వ్యవసాయ భూముల విస్తరణ వల్ల జంతువుల సహజ నివాస ప్రాంతాలు తగ్గిపోతున్నాయి. అక్రమ వేట మరియు వన్యప్రాణుల అక్రమ రవాణా కూడా అనేక జంతువుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, అడవుల్లో మంటలు, ఇంకా వాతావరణ మార్పులు కూడా వన్యప్రాణులకు హాని కలిగిస్తున్నాయి. ఇక వన్యప్రాణుల సంరక్షణ విషయానికి వస్తే, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలు, రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నాయి. వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు చట్టాలు రూపొందించబడ్డాయి. అటవీ అధికారులు అడవుల్లో పర్యవేక్షణ నిర్వహిస్తూ జంతువులను రక్షిస్తున్నారు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మరిన్ని విశేషాలు ఈ సినిమా పాట తర్వాత. సుస్వాగతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న పాట. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

పాటల పరవాళ్లు సినిమా పాటల కార్యక్రమం వింటూ ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాల విశేషాలు మీరు వింటున్నారు. ఈ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా నిర్వహించబడే కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు మరియు వివిధ సంస్థలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, క్విజ్, పోస్టర్ వంటి తయారీ, ఇంకా పోటీలు కూడా నిర్వహిస్తారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా విద్యార్థులకు మరియు ప్రజలకు వన్యప్రాణుల ప్రాముఖ్యత గురించి అవగాహన కలుగుతుంది. వన్యప్రాణి సంరక్షణలో విద్యార్థుల పాత్ర గురించి చెప్పాల్సి వస్తే, విద్యార్థులు ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకోవాలి, చెట్లు నాటి వాటిని సంరక్షించాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, అడవులు లేదా వన్యప్రాణి ప్రాంతాలను సందర్శించినప్పుడు చెత్త వేయకూడదు, జంతువులను ఇబ్బంది పెట్టకూడదు, వన్యప్రాణుల గురించి తెలుసుకుని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలి. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఈ పాట. సూర్యవంశం చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది.

మాటల పరవళ్లు వింటూ వన్యప్రాణి ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాల విశేషాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల బాధ్యత. వన్యప్రాణుల సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. అక్రమ వేట లేదా వన్యప్రాణుల అక్రమ రవాణా గురించి తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు మనం సమాచారం ఇవ్వాలి. అడవుల్లో మంటలు పెట్టకూడదు, దీనివల్ల జంతువులకు ఇబ్బందిగా ఉంటుంది. ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, కేటాయించిన ప్రాంతాల్లో వేయాలి. ప్రకృతి ప్రాంతాల్లో పెద్ద శబ్దాలు చేయకుండా జంతువులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలి. ఇక వన్యప్రాణులు మన దేశానికి, మన ప్రపంచానికి అమూల్యమైన సహజ సంపద. అవి ప్రకృతి అందాన్ని పెంచడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ఒక జాతి పూర్తిగా అంతరించిపోయిన తర్వాత దాన్ని తిరిగి ప్రకృతిలోకి తీసుకురావడం చాలా కష్టం. అందువల్ల వన్యప్రాణులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వన్యప్రాణి వారోత్సవాలు కేవలం ఒక వారం నిర్వహించే కార్యక్రమాలు మాత్రమే కాకుండా సంవత్సరం మొత్తం ప్రకృతిని కాపాడాలనే స్ఫూర్తిని కలిగించాలి. అడవులను రక్షించి, వన్యప్రాణులను సంరక్షించి, పర్యావరణాన్ని పరిరక్షిస్తే భవిష్యత్ తరాలకు మనం ఆరోగ్యకరమైన అందమైన భూమిని అందించగలుగుతాం. వన్యప్రాణులను కాపాడుదాం, అడవులను రక్షిద్దాం, తద్వారా ప్రకృతిని కూడా పరిరక్షిద్దాం. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు. ఇప్పుడు మరొక సినిమా పాట. రాజా చిత్రం కోసం మనో చిత్ర పాడుతున్న పాట.

మీరు ఇంతవరకు పాటల పరవళ్ళు, సినిమా పాటలు, ఇంకా ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం, యువవాణి యువజన కార్యక్రమం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం. సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు. నియామక సంస్థ సుప్రీంకోర్టు అంటే భారత అత్యున్నత న్యాయస్థానం. ఉద్యోగం పేరు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్. ఖాళీలు మొత్తం 250 ఉన్నాయి. విద్యార్హతలు డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండి 35 పదాలు ఒక నిమిషానికి టైపింగ్ స్పీడ్ ఉన్నవారు అర్హులు. వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ప్రారంభ తేదీ 7వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 28వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1500, ఇతరులకు 750 రూపాయలు చెల్లించాలి. ఎంపిక విధానం సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంకా టైపింగ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా www.sci.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.sci.gov.in. విద్యా సమాచారం, విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం. ఎల్లుండి నుంచి అంటే రేపటి నుంచే 6వ తేదీ నుంచి గ్రూప్ 1 అప్లికేషన్ల భర్తీకి సంబంధించి అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఓటీఆర్ డీటెయిల్స్ను అప్డేట్ చేసుకోవాలని ఇప్పటికే ఏపీపీఎస్సీ సూచించింది. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. డీఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టులకు మాత్రం బీఈ లేదా బీటెక్ అర్హత కలిగి ఉండాలి. వెబ్సైట్ చిరునామా https://portal.psc.ap.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://portal.psc.ap.gov.in. ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. మొదటి అంశం పాక్ ఓటమి, టీమిండియాకు స్వర్ణ పతకం. ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించింది. పాకిస్తాన్ను ఓడించిన భారత్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్లో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు

చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ను 192 రన్స్కే పరిమితం చేసి భారత్ విజేతగా నిలిచింది. ఇక రెండవ అంశం, రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్కు బంగారు పథకం. ఆసియా క్రీడల్లో శనివారం జరిగిన పోటీల్లో భారత్కు చెందిన రెజ్లర్ అమన్ సెహ్రావత్ చేతిలో ఉత్తర కొరియా ఆటగాడైన చాంగ్ సాంగ్ ఓడిపోయాడు. పురుషుల 57 కేజీల విభాగంలో 11-7 తేడాతో అమన్ విజయం సాధించాడు. దీనితో ఆసియా క్రీడల్లో భారత్కు దక్కిన బంగారు పథకాల సంఖ్య 20కి చేరింది. ఇక మూడవ అంశం, గోల్ఫ్లో డబుల్ మెడల్. వ్యక్తిగత విభాగంలో ప్రణవికి స్వర్ణం. ఆసియా క్రీడల్లో 14వ రోజు భారత్కు అధిరే ఆరంభం లభించింది. ఇప్పటికే రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో కుంకుమ్ మహోద్ స్వర్ణంతో బోని కొట్టగా వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్లో ప్రణవీ శరత్ పసిడి పథకం సొంతం చేసుకుంది. ఫైనల్లో సింగపూర్, చైనా క్రీడాకారులను వెనక్కి నెట్టి ఆమె ఈ విజయాన్ని దక్కించుకుంది. కాగా మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పథకం రావడం ఇదే తొలిసారి. ఇక నాలుగవ అంశం, స్వర్ణాల సిక్సర్ ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల హవా. ఆసియా క్రీడల్లో శుక్రవారం అథ్లెట్లు భారత్కు పసిడి పంట పండించారు. ఒకరోజే 6 స్వర్ణాలు కొల్లగొట్టి పట్టికలో మన దేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్లారు. బాక్సింగ్లో ఏకంగా 3 స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. లవ్లీనా, పర్వీన్, అంకుష్లు రింగులో చెలరేగిపోయారు. మరోవైపు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాకు షాకిస్తూ ఆసియా క్రీడల్లో తొలిసారి భారతదేశం బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. రెజ్లింగ్లో సుజీత్ పసిడి పట్టుపట్టగా 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచింది. తెలుగు కుర్రాడు బొమ్మదేవరా ధీరజ్ ఆర్చరీ టీమ్ విభాగాలలో 2 రజతాలతో మెరిశాడు. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఒక సినిమా పాట, టాగూర్ చిత్రం

సినిమా పాట విన్నారు కదా. ఈనాటి క్రీడావలోకనంలో వింటున్నారు వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష. తర్వాతి అంశం మహిళల హాకీలో భారత్కు స్వర్ణోదయం. సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకం గెలిచి 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కు బెర్తును సాధించారు. 4 దశాబ్దాల తర్వాత జపాన్లో శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సలీమా బృందం 1-0 స్కోరుతో ప్యారిస్ ఒలింపిక్స్ రజత విజేత చైనాను ఓడించింది. ఇక చరిత్ర విషయానికొస్తే 1982 ఆసియా క్రీడల్లో చివరిగా భారత మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించింది. 1988-2018 క్రీడల్లోనూ భారత్ ఫైనల్కు చేరిన స్వర్ణ పతకం అందుకోలేకపోయింది. అయితే 44 సుదీర్ఘ విరామం తరువాత దేశానికి ఇప్పుడు స్వర్ణ పతకం సాధించారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజిల్స్కు బెర్త్ను కూడా కొట్టేశారు. ఇక 5వ అంశం సెపక్ తక్రాలో భారత్కు కాంస్య పతకం. సెపక్ తక్రాలో భారత పురుషుల జట్టు సభ్యులైన బాబీ కుమార్, అరుణ్, లోకోన్ సింగ్, మాలెంగాంబ రామ్ కుమార్, ఆకాష్లతో కూడిన భారత పురుషుల జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. ఇక 6వ అంశం ఆసియా క్రీడల ముగింపు వేడుకలు పతాకధారిగా నీరు దాండా. ఆసియా క్రీడల ముగింపు వేడుకలు జపాన్ దేశంలోని నగోయా నగరంలో నిన్న జరిగాయి. ఈ వేడుకలకు భారత పతాకధారిగా షూటర్ నీరు దందా వ్యవహరించారు. ఆసియా క్రీడల్లో ఆమె 2 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం గెలిచి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జపాన్ నుంచి ఖతార్కు ఆతిథ్య హక్కులను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఓసీఏ అధ్యక్షుడు షేక్ జోవాన్ బిన్ మహమ్మద్ అల్ధాని అధికారికంగా బదిలీ చేశారు. ఆసియా క్రీడల టార్చ్ను ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్కు జోవాన్ అందించారు.

ఇక తర్వాతి అంశం, చరిత్ర సృష్టించిన స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్. మేరీ కోమ్ తర్వాత ఆ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ లవ్లీనా అనడంలో ఎటువంటి సందేహం లేదు. అస్సాంలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆమె అంతర్జాతీయ వేదికపై మెరవడం నిజంగా అద్భుతం. ఆసియా క్రీడల్లో బాక్సింగ్ 75 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా ఫైనల్లో చైనా బాక్సర్ను చిత్తు చేసి బంగారు పతకం అందుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజత పతకాలు పొందిన తొలి భారత బాక్సర్గా లవ్లీనా బోర్గోహైన్ రికార్డు సృష్టించింది. ఇక టైమ్ 100లో క్రికెటర్ వైభవ్కు చోటు. 15 సంవత్సరాల వయస్సుకే అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన 100 మంది రైజింగ్ స్టార్ల జాబితాలో చోటు సంపాదించారు. మొత్తం 7 క్రీడాకారులు ఎంపికవగా భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడుగా వైభవ్ నిలిచారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. అందాల రాముడు చిత్రం కోసం రాజేష్ రోయల్ ఘోషల్ పాడింది.

సినిమా పాట విన్నారు. క్రీడావలోకనంలో వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటున్నారు. తర్వాత అంశం, వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్గా శుభ్మన్ గిల్ రికార్డు నెలకొల్పారు. 117 బంతుల్లోనే ద్విశతకం సాధించిన అతడు 2022లో బంగ్లాదేశ్పై 126 బంతులతో ఇషాన్ కిషన్ నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. 2026 సెప్టెంబర్30 వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో గిల్ మొత్తం 133 బంతుల్లో 223 నాటౌట్ స్కోర్ చేశాడు. ఇక ప్రతిష్టాత్మక ఇరానీ కప్ను రెస్ట్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంది. శ్రీనగర్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆ జట్టు రంజీ ఛాంపియన్ జమ్మూకాశ్మీర్పై 167 పరుగుల భారీ విజయం సాధించి ఆటలో ఇంకో రోజు మిగిలుండగానే కప్పు దక్కించుకుంది. నాలుగవ రోజు ఆదివారం 279 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జమ్మూకాశ్మీర్ ఘోరంగా విఫలమైంది. పేసర్లు ముఖేష్ కుమార్ 6/33, ఆకాశ్దీప్ 3/25 ధాటికి విలవిల్లాడిన ఆ జట్టు 111కే కుప్పకూలింది. ఓపెనర్లు కమ్రాన్ ఇక్బాల్, శుభం ఖజూరియా శుభారంభాన్నిచ్చారు. అయితే ఈ జోడీ విడిపోయాక ఇన్నింగ్స్ గాడి తప్పింది. వరుసగా వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అబ్దుల్ సమ్మద్ కాసేపు నిలిచాడు. ఈ త్రయం మినహా ఎవరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేదంటేనే అర్థం చేసుకోవచ్చు రంజీ ఛాంపియన్ ఎంత పేలవంగా ఆడిందో. ఆ జట్టులో మొత్తం 4 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇప్పుడు మరొక సినిమా పాట. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ చిత్రం కోసం చిత్ర పాడుతున్న పాట.

మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష విన్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
1: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్ళీ పలకరించడానికి.
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
1: మీ మనసు తోచుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
0: అన్ని ఒకే చోట వినడానికి రెడీనా?
1: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్ లో
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
1: మీకోసం ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతిరోజు ఉదయం 7:40 నిమిషాలకు
0: తప్పక వినండి.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందులు దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈరోజు జల్ జీవన్ మిషన్ 2.0 అమర్జీవీ జలధార పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ అమర్జీవి జలధార ద్వారా 90 లక్షల ఇళ్లు, 48,000 గ్రామీణ ప్రాంతాలకు 3,30,00,000 మందికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి జలహారతిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వివరిస్తూ
1: 90 లక్షల ఇళ్లు, 48,000 గ్రామాలు, 3,30,000 మందికి నీళ్లందించే కార్యక్రమం, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని ఒక పవిత్రమైన లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. 40% కేంద్రం ఇస్తుంది, 60% మనం పెట్టుకోవాలి. ఈరోజు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం మీరు ఒకసారి చూస్తే శాశ్వత నీటి వనరులు.
0: ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమర్జీవి జలధార లక్ష్యమన్నారు. 30,136 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమర్జీవి జలధారకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో 0-స్టార్ రేటింగ్ పాఠశాలలన్నింటినీ 1-స్టార్కు చేర్చేలా అభివృద్ది చేయాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4-స్టార్ రేటింగ్కు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం 1000 పాఠశాలలను 5-స్టార్కు చేర్చాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన పథకం ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఇంజనీరింగ్, ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు విభాగాలను ఒకే ప్రాంగణంలో సమన్వయం చేస్తున్నామన్నారు. 7 కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతులు, వర్క్ షెడ్లను ప్రారంభించామన్నారు. రబీ విత్తనాల కొనుగోలు, పంపిణీకి 100 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. డ్రోన్లు, వ్యవసాయ పరికరాల రాయితీ పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక ఆన్లైన్ యాప్ తెచ్చామని, 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా గురజాడ నాటక శిక్షణకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. తద్వారా నాటక శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని,

0: మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్టంలో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ది చేయడం, నాటక కార్యకలాపాలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా గురజాడ నాటక శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా న్యూ నార్మల్ అగెన్స్ట్ టెర్రర్, ఉగ్రవాదంపై రాజీ లేని కొత్త రక్షణ సిద్ధాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ నార్మల్ అగెన్స్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్ధాంతం. 2025 మేలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ ఈ పదాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త భద్రతా సిద్ధాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువుకు అత్యంత కఠినమైన సమాధానమిస్తుందని స్పష్టం చేస్తుంది. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా సరే వెతికి మరీ అంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానంలో న్యూ నార్మల్ అగెన్స్ట్ టెర్రర్ ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: कई दशकों से आतंक को झेलता आया है, अब हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया. आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अलग अलग नहीं माने. वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं. अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं है.
0: పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటిరావు కుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 77.29 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ ట్రాన్స్కో నిర్మించిన 220 కిలోవాట్స్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అచ్యుతాపురం ప్రాంతంలో పెరుగుతున్న గృహ వాణిజ్య పారిశ్రామిక విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సబ్స్టేషన్ను నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు మరింత నాణ్యమైన నమ్మకమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరిశ్రమలు రాష్ట్రానికి తరలి రావాలంటే పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ కీలకమని, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే పారిశ్రామిక పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ శాఖ సుమారు 1,816 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం జీపీఎఫ్ చందాదారుల సౌకర్యార్థం వార్షిక ఖాతా వివరాలను కార్యాలయ అధికారిక వెబ్సైట్లో జూలైలో అప్లోడ్ చేస్తారు. ఇందులో భాగంగానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలను ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు కార్యాలయం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
3: బిల్లిచ్చే ముందనే వస్తుందంటారా?
4: సో గర్ల్స్, ఏంటట సంగతి?
5: బిల్లట సంగతి.
2: ఏది నీ కాడి పిన్ని?
6: ఆర్బిఐ ఉంటుంది. మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
7: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
6: ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
8: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. नवदेहल्यां भारत स्विट्जरलैंड शिखर वार्ता सम्पन्ना. व्यापार सम्बन्धान् संप्रवर्धयितुं वैश्विकीं संभरण श्रृंखलां दृढ़यितुं च उभौ देशौ प्रतिबद्धौ इति प्रधानमंत्री नरेन्द्र मोदी। भारत यूरोपीय संघ व्यापार संधिः भारतस्य उत्कृष्ट वार्ता कौशलस्य परिचायिका इति वित्त मंत्री निर्मला सीतारामन। पंजाब मुख्यमंत्री कार्यालयस्य भ्रष्टाचार प्रकरणे उच्च न्यायालयस्य कठोरः समादेशः। प्रवर्तन निदेशालयस्य अभियोगान् आधृत्य सीबीआई अन्वेषणस्य अपि समादेशः। अपि च कर्नाटक केरल तमिलनाडु प्रभृति दक्षिण प्रदेशेषु श्वः पर्यन्तम् अतिवृष्टिः सम्भाव्यते इति ऋतु विज्ञान विभागः। अथ वार्ताः विशदीकृत्य। सैन्य प्रशिक्षणे रक्षा उद्योगेषु च मैत्री सम्बन्धान् दृढयितुम् अद्य भारतेन स्विट्जरलैंड देशेन सह नवदेहल्याम् अभूतपूर्वः विचार विनिमयः समाचरितः। विदेश मन्त्रालयस्य सचिवेन सीबी जॉर्ज इत्यनेन सहर्षं विज्ञापितं यत् स्विस् संस्थाः मेक इन इंडिया इति राष्ट्रिय संकल्पस्य छायायाम् आत्मनिर्भर रक्षा उत्पादने सहभागित्वं विधातुम् अर्हन्ति। प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः भावपूर्ण आमन्त्रणेन भारतधरां सम्प्राप्तः स्विस् राष्ट्रपतिः गाय पार्मेलीन अद्य मन्त्रिमण्डल स्तरीय वार्तासु सहभागी भूत्वा पञ्च महत्वपूर्णानि सहमति पत्राणि हस्ताक्षरितवान्। असौ टीईपीए व्यापार सन्धेः प्रथम वार्षिकोत्सव वेलायां समृद्धि शिखर सम्मेलने अपि राष्ट्रस्य प्रतिनिधित्वं विधास्यति। एतदतिरिच्य 27th-2000 वर्षस्य जून मासे जेनेवा नगरे समायोज्यमाने एआई शिखर सम्मेलने उभावपि देशौ मानव कल्याणाय दृढ संकल्पबद्धौ वर्तेते। भारतस्य राजकीय यात्रायाम् आगतेन स्विस् संघस्य राष्ट्रपतिना गाय पार्मेलीन इत्यनेन सह केन्द्रीय विदेश मंत्री डॉ एस जयशंकरः अद्य नवदेहल्याम् औपचारिक सम्मेलनम् अकरोत्। एकस्मिन् सामाजिकान्तर्जालीय पटले स्वीय हृदयोद्गारं प्रकाशयन् विदेशमन्त्रिणा भारत यूरोपीय मुक्त व्यापार संघ सन्धि संजात प्रतिश्रुतिम् अवसृत्य द्विपक्षीय सहयोग विस्तारणाय राष्ट्रपतेः पार्मेलीन इत्यस्य सहृदयता भूरिशः अभिनन्दिता। एतदतिरिच्य असौ सविश्वासं प्रोक्तवान् यत् प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह राष्ट्रपतेः आसन्नः विचार विनिमयः उभयोः देशयोः बहुविध सम्बन्धं जगति सुदूरं प्रसारयिष्यति। नवदेहल्यां म्यूनिक नेत्री सम्मेलने केन्द्रीय वित्त मन्त्री निर्मला सीतारामन अवोचत् यत् भारत अमेरिका देशयोः मध्ये व्यापार सन्धेः सम्भाषण प्रक्रिया अधुनापि प्रवर्तते पूर्णतां च नाधिगता। मन्त्रिणा स्पष्टीकृतं यत् एषा वार्ता अत्यन्तं गभीरा सूक्ष्म विचारैः युक्ता च अस्ति। सा न्यगादीत् यत् व्यापार सन्तुलनं भारतस्य पक्षे अनुकूलम् अस्ति, द्विपक्षीय वार्ता च मतान्तर निरसनाय सर्वोत्तमं साधनमस्ति। पंजाब हरियाणा उच्च न्यायालयः मुख्यमंत्री कार्यालयस्य विशेषाधिकारिणमुद्दिश्य प्रवृत्तस्य स्थानान्तरणाय भ्रष्टाचार प्रकरणस्य अन्वेषणाय सीबीआई संस्थाम् आदिशत्। प्रवर्तन निदेशालयस्य अभियोगान् वीक्ष्य उच्च न्यायालयः इतं निर्णयं कृतवान्। न्यायालयेन स्पष्टीकृतं यत् उच्च पदस्थानां भ्रष्टाचार प्रकरणानां निष्पक्ष सत्यता प्रकटनाय सीबीआई अन्वेषणम् अत्यावश्यकम् अस्ति। प्रियाः श्रोतारः, संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
5: अनुक्षणम् अद्यतन सूचनाभिः परिपूर्णाः तिष्ठन्तु। एक्स अथ पब्लिक पटलयोः @AIRNewsAlerts इत्यनुगच्छन्तु।
8: प्रोजेक्ट चीता इत्युपक्रमे अद्य कूनो राष्ट्रिय उद्याने भारते जातायाः KJP-21 चित्रक्याः गर्भात् पञ्च स्वस्थ शावकाः अजनिषत। अनेन सह भारते चित्रकाणाम् आहत्य संख्या

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 నుండి 7 వరకు స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటారు. 7 నుండి 7:04 వరకు ఆహారం ఆరోగ్యం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 వ్యవసాయ పాఠశాల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో మెట్ట పంటల సాగులో మెలకువలు, ఈ అంశం గురించి అనంతపురం ఏఆర్ఎస్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ సి రాధాకుమారి గారితో పరిచయం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక ఈ సాయంత్రం రాత్రి 8:15 మైమరచేలే సూపర్ హిట్ మెలోడీస్ సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వినవచ్చు. 6:05 8:30 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజన్లో శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం. 6:30 సూక్తి ముక్తావళిలో క్షమ వ్యాఖ్యానం శ్రీ సాయి విశ్వ చైతన్య గురూజీ. 6:35 రైతుకు సందేశం, బాలింత ఆవులకు వచ్చే కిటోసిస్ వ్యాధి వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 ఆహారం ఆరోగ్యం కార్యక్రమం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో రాష్ట్రీయ పోషణ్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు, ఈ అంశం గురించి పొదిలి ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇక రేపు ఉదయం 7:45 హిట్టు మీద హిట్టు సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. 8:35 మనసు పలికే ప్రత్యక్ష ఫోనింగ్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. ఇక రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మమతల నిలయం కథానిక వింటారు. పఠనం శ్రీమతి నల్లూరి లక్ష్మీకాంత్. ఇక అనంతరం క్రోచెట్స్ అల్లికల్లో నేర్పరి శ్రీమతి కె స్వప్నికారాజు గారితో పరిచయం ఉంటారు. ఇక రేపు ఉదయం 10:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అతిథి డాక్టర్ బి లవకుమార్, లెక్చరర్ ఇన్ శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం. పరిచయకర్త శ్రీ రావాల సాయి గిరీష్. ఇక 10:25 సాయంత్రం 4:50 వరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న పాట

స్వరమై పలికే భక్తి. సినీ భక్తి గీతాలు వింటున్నారు. తరువాత షిరిడీ సాయి చిత్రం కోసం మధుబాలకృష్ణ, సునీత కలిసి పాడుతున్న పాట.

స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటున్నారు. తర్వాత ఆదిపురుష్ చిత్రం కోసం కార్తీక్ బృందం పాడుతున్నారు రామ్ సీతారాం.

స్వరమై పలికే భక్తిలో తర్వాత వినబోతున్న భక్తి గీతం పాండురంగడు చిత్రం కోసం మధుబాలకృష్ణ, ఎంఎం కీరవాణి, సునీత బృందం పాడారు.

0: మీరింతవరకు స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు ఆహారం ఆరోగ్యం.
1: ముందుగా మనం అంటే ఇంట్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
2: మన ఇంటి మూడు చుట్ల ఉండే స్థలాన్ని బాగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సార్. ఆహారము మనమే ఇంట్లో ఉండి తినేటట్టు చూడాలి. బయట ఫుడ్కు అలవాటు పడకూడదు, చేయకూడదు. అలా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు కానీ సమ పాళ్ళలో బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, న్యూట్రియన్స్, ఆకుకూరలు, పండ్లు, అన్ని ఏ సీజన్ కా సీజన్ దొరికినవి తీసుకుంటూ రావాలి. ఇప్పుడు షుగర్ కూడా రాకుండా మనము మెయింటైన్ చేయొచ్చు. ఆ విధంగా ఈ షుగర్ అనేది ఎప్పుడో కొంతమందికి ఏదో రేర్ సార్ వంశ పారంపర్యంతరం వచ్చేది. మనం పుట్టినప్పుడు అట్లా అంటే ఉండి ఉండొచ్చు, లేకుండా పోవచ్చు వంశ పారంపర్యం. అది మనం అంటే డాక్టర్స్ చెప్తారు, ఇంకా నీట్ గా చెప్తారు. నాకు తెలిసి నేను పేషెంట్స్ తో పలకరిస్తుంటే ఇట్లా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహార అలవాట్లతోనే స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల ఇట్లా ఎక్కువ మందిలో వస్తుంది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల, డైలీ స్వీట్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి వాళ్ళలోనే ఎక్కువ వస్తుంది. మేము ఇలా చెప్తున్నారు వాళ్ళు, మేడం మేము ఇంత తీసుకుంటున్నాం, ఇలా తీసుకున్నాను. ఒక అబ్బాయి వచ్చాడు, ప్రతిరోజు మాంసాహారం

0: లేకుండా తినడంటే 33 ఏండ్ల అబ్బాయికి పొట్ట ఇంత వికారంగా వచ్చేసింది, అప్పుడు ఆ కడుపులో వికారమైన మంటలు పుడుతున్నాయి. అప్పుడు అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమోనే చూడండి ఎట్లా ఉందో. అదే మనం ఇంట్లో అన్ని రకాలు ఎప్పటికప్పుడు చేసుకుని కారం తగ్గించాలి, పులుపు తగ్గించాలి, దేనికైనా ఒక మితమైన అదే ఉంటది సార్. ఇప్పుడు మనకి తక్కిడి ఉంది, పరిమితనే ఉంటది, తక్కిడి ఉంది కదా, బ్యాలెన్స్డ్ రెండు పక్కలు ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ గా ఉంటది. ఇప్పుడు ఆ ఈక్వల్ తప్పిందనుకోండి, దాంట్లో తక్కిడిలోనే ప్రాబ్లం ఉన్నట్టుంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ ఇంత తీసుకోవాలని బుక్కుల రాసిన డాక్టర్స్ చెప్తారు, కారం ఇంత తీసుకోవాలని చెప్తారు, స్వీట్ రోజుకి ఇంత తీసుకోవాలని చెప్తారు. అసలు స్వీట్స్ రోజు తినకూడదు, ఉప్పు అయితే మనం రోజు తింటున్నాం ఆహారంలో తీసుకోవాలి. అలాంటిది ఎంత వరకు అనేది ఒక పరిమితి అని ఉంటుంది. ఆ పరిమితి దాటి తీసుకుంటే, ఆ పరిమితి తప్పిందంటే మళ్ళా వన్స్ కిడ్నీ ప్రాబ్లం అని వస్తే వెనక్కి వచ్చేది ఉండదు. చూడండి ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం మనం. ఆ డయాలసిస్ కని వెళితే హాస్పిటల్ మనం వదిలేసిన హాస్పిటల్ మన వల్ల వదలదు, తిరిగి తిరిగి తిరిగి లాస్ట్ చివరి దశకి చేరుకుంటే వాళ్ళకు రోజు డయాలసిస్ చేసుకునే వాళ్ళు, 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. అలా డయాలసిస్ అంటేనే ఒక పెద్ద ప్రమాదమైన దీనికి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతవరకు వస్తుంది అంటే వాళ్ళకి అవగాహన లేదు. అట్లా వామిటింగ్స్ మోషన్స్ అయినప్పుడు కానీ ఇట్లా వాళ్ళని ఇంజక్షన్స్ వేరా నొప్పి అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, పోతారు నొప్పి తగ్గేదానికి ఇంజక్షన్ తెచ్చి వేసుకునేస్తారు, టాబ్లెట్స్ తెచ్చి వేసుకునేస్తారు, అట్లా ఒక కూడా విధంగా ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా
1: ఏవో చాక్లెట్స్ పెప్పర్మెంట్లు కొనుక్కున్నట్టు షాపులకు వెళ్ళిపోయి
0: వెళ్ళిపోయేసి టాబ్లెట్స్ కొనుక్కొని వేసేసుకుంటున్నారు. కానీ అప్పుడే తెలియట్లేదు వాళ్ళు, మళ్ళీ చెప్తున్నారు. నేను ఒక పేషెంట్ చూడండి, మేము అడిగాను సార్, మాట్లాడాను, ఏమయ్యా మీకు ఏమైనా అలవాటు, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఎందుకు అంటే చెప్పారు మేడం, మా భార్య చెప్పింది, మా వాళ్ళు చెప్పారు, వినలేదు. ఎవరైనా కానీ నువ్వు చచ్చిపోతావు ఇలా తీసుకుంటే అని చెప్పుంటే, నువ్వు బీడీ తాగితే చచ్చిపోతావు, నీకు క్యాన్సర్ వస్తుంది, మానే మానే అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారని నేను మానలేదు, నాకు తెలియకుండానే ఇలా తాగేశాను, చచ్చిపోతానా, నాకేమైంది అలా అడుగుతున్నారు. చాలా మంది తెలియకుండా అవగాహన లేకుండా. నేను ఇప్పుడు ముఖ్యంగా అలాంటి వాళ్ళని చూస్తే కడుపు అలానే తరుక్కుపోతుంది సార్. అట్లా నేను సోషల్ సర్వీస్ చేస్తూ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో కొంతమంది అయినా మంచిగా సమాజానికి అంత ఇంత సేవ చేయాలనే నేను ఈ డెసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావడం కూడా జరిగింది.
1: చాలా సంతోషం అండి మీనాక్షి గారు. అయితే కొంచెం ఈ ఆరోగ్య పరిరక్షణలో ఏదైనా కొంచెం ఇబ్బందిగా అవుతుంది అనే సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందుగా మనం ఇంట్లోనే ప్రథమ చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ కదా.
0: సరే ఇప్పుడు వామిటింగ్స్ అయిందనుకోండి, తాగడం ఆపకూడదు, ఏదైనా తినడం ఆపకూడదు. మోషన్స్ అయిందనుకోండి, తాగడము తినడం ఆపకూడదు. ఎందుకంటే బావిలో నీళ్లున్నాయి కదా, ఉన్నంటే మోటార్ పోతా అంటే అయం అవ్వదు. బావిలో నీళ్లు లేకపోతే మోటార్ వదిలితే ఏమైంది, కాలిపోతుంది. ఆ విధంగా మన బాడీలో కిడ్నీలకు సరిపోయేంత నీళ్లు బాడీలో ఉంటే ఏం అవ్వదు. ఒక పక్క వామిటింగ్స్ అయిపోయినా ఒక పక్క రీప్లేస్మెంట్ ఉంటుంది, దానికి సిస్టమ్ దెబ్బతిందు. అదే ఇప్పుడు బాడీలో నీళ్లు లేదనుకోండి, ఇప్పుడు బావిలో నీళ్లు లేకపోతే మోటార్ ఏ విధంగా కాలిపోతుందో, మనకు బాడీలో నీళ్ళు లేకపోతే అప్పుడే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది.
2: మీరింతవరకు ఆహారం ఆరోగ్యం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం సాయంత్రం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు

సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరుతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లీప్ వే 4 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్ ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్ను బరువులు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనం సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు

0: పెట్టుబడులు విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా సాధికారతతో విద్యను అభ్యసించేలా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్యం సంక్షేమాన్ని అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో భారత్కు 20%, వెస్టిండీస్కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల
2: ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్దికి సూచనలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ హెచ్ శ్రీనివాసరావు గారు.
3: ఈరోజు ఈ వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయం ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్దికి సూచనల గురించి తెలుసుకుందాం. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది మొత్తం జనాభా యొక్క ఆహారం మరియు పోషకాహార అవసరాలను తీరుస్తుంది. వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉన్నప్పుడే దేశం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో జరిగే ఏవైనా మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యవసాయం భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుముగా నిలుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన రంగం కూడా చెప్పుకోవచ్చును. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 162 మిలియన్ హెక్టార్లలో వ్యవసాయం చేస్తూ 368 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని పండిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం 17% వాటా కలిగి ఉంది. అదే మన రాష్ట్రంలో 3.62 మిలియన్ హెక్టార్ల వ్యవసాయం చేస్తూ 16.9 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. నేటికీ మన దేశంలో

శ్రామిక శక్తిలో 50% పైగా వ్యవసాయ రంగం నుంచి ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇది ప్రధాన జీవనాధారం. గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మరియు ఆదాయ వనరుగా వివిధ పంటలను సాగు చేస్తున్నారు మన దేశ రైతులు. వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకున్న అత్యధిక మంది రైతులలో వచ్చిన ఆదాయం కేవలం కుటుంబ పోషణకు సరిపోతే చాలు అనే ధోరణి ఉండేది. కానీ పెరుగుతున్న ఖర్చుల స్థాయిలో వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం పెరగకపోవడం వలన చాలా మంది జీవనోపాధి కొరకు పట్టణాలకు వలసపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి ముఖ్య కారణం భారతదేశ రైతులలో ఎక్కువ సంఖ్యలో చిన్న మరియు సన్నకారు రైతులు ఉండడం మరియు భారతదేశంలో చిన్న మరియు సన్నకారు రైతులు సుమారుగా 86% ఉన్నారు. అలాగే భారతదేశ రైతుల సగటు వ్యవసాయ భూమి 1.1 హెక్టార్ కన్నా తక్కువ అని కూడా గణాంకాలు చెబుతున్నాయి. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చిన్న మరియు సన్నకారు రైతుల శాతం 88% నమోదైంది. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ. పట్టణీకరణ వల్ల కూడా క్రమంగా వ్యవసాయం చేస్తున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. మన దేశంలో ఉన్న అత్యధిక శాతం సన్న మరియు సన్నకారు రైతులు తమ వద్ద ఉన్న పరిమిత వనరులతో మన దేశ వ్యవసాయ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వారి ప్రస్తుత క్షేత్రస్థాయి ఉత్పాదకత మరియు పూర్తి క్షేత్రస్థాయి ఉత్పాదకత మధ్య వ్యత్యాసం గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అధిక దిగుబడి రకాలు మరియు ఆధునిక వ్యవసాయ పరికరాలతో సాగు చేయడం వలన ఈ వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించి ఉత్పత్తి స్థాయిని పెంచుకోవచ్చును. ప్రపంచంలో భారతదేశం గోధుమ, వరి, పత్తి, చెరుకు, పాలు, పళ్ళు, కూరగాయలు, కాఫీ, టీ వంటి పంటల్లో ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. వ్యవసాయం అనగా కేవలం పంటల పెంపకం మాత్రమే కాదు, వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలైన ఉద్యాన పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం మరియు మత్స్య సంపద మొదలైనవి కూడా వ్యవసాయ రంగంగానే చెప్పుకుంటాం. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు అపారంగా ఉంటాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే వ్యవసాయ రంగం కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మునుపటి సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక దిగుబడులు మన రైతులు సాధించలేకపోతున్నారు. పెరుగుతున్న జనాభా, మారుతున్న వారి ఆహారపు అలవాట్ల దృష్ట్యా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైనది. కాలక్రమేణా వ్యవసాయం కూడా వ్యాపారాత్మక ధోరణిలో సాగు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత తరుణంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఎన్నో రకాల అవకాశాలు రైతుల ముందు ఉన్నాయి. దీనిలో ముఖ్యమైనది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత. భారతదేశం గ్రామీణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగి జనాభాలో గణనీయమైన భాగం అక్కడే నివసిస్తున్న వాస్తవం మనకు నిత్యం ప్రతిబింబిస్తుంది. వ్యవసాయ ఉపరంగం మరియు వ్యవసాయేతర ఉపరంగం భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తాయి. అందువల్ల భారతదేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు వ్యవసాయ అభివృద్ధి మరియు వ్యవసాయ ఉత్పత్తిని మరింత లాభదాయకంగా మార్చగల పరిశ్రమలు రెండూ అవసరం. తద్వారా గ్రామీణ రైతులలో పేదరికాన్ని తగ్గించవచ్చు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే ప్రధానంగా మొక్కలు మరియు జంతువుల నుండి ఉత్పత్తి అయిన వ్యవసాయ ఇన్పుట్లను వినియోగించి ప్రాసెస్ చేసి వాటిని నేరుగా విక్రయించదగిన వస్తువులుగా మార్చేవి. అందువలన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు సరఫరా చేసే ప్రధాన వనరు వ్యవసాయం మాత్రమే. వ్యవసాయ ఉత్పత్తిలో ఈ చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ఉత్పత్తిలో చిన్న తరహా పరిశ్రమలు స్థిరమైన వృద్ధిని చూపిస్తున్నాయి. చిన్న తరహా పరిశ్రమలు రైతులకు గొప్ప అవకాశాలను సృష్టిస్తూ అధునాతన పద్ధతులను మరియు నూతన సాంకేతికతలను ఉపయోగిస్తూ క్షేత్రస్థాయిలో ఉత్పాదకత, వనరు వినియోగంలో సమర్థత మరియు లాభదాయకతను పెంచుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ వ్యవసాయం ఆధార పరిశ్రమల వలన చాలా మార్పులు సంభవిస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి వ్యవసాయం ఆధారిత పరిశ్రమలు సాంప్రదాయ ఉత్పత్తిని మరియు పంపిణీ పద్ధతులపై ప్రభావం చూపిస్తున్నాయి. వ్యవసాయ వ్యాపార సంస్థలు, రైతులు, చిల్లర వ్యాపారులు మరియు సరఫరా గొలుసులో ఇతర పార్టీలు మరింత జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా, మరింత సమన్వయంతో అనుసంధానం చేయడం వలన ఈ సాంప్రదాయ పద్ధతులను క్రమక్రమంగా కనుగోలు చేయవచ్చును. వ్యాపారులు మరియు మధ్యవర్తులు ద్వారా దోపిడీకి గురవుతున్న రైతులు సమస్యను తగ్గించి కంపెనీతో నేరుగా సంప్రదించే అవకాశాలను వారికి కల్పించడంలో ఈ చిన్న తరహా పరిశ్రమలు సహాయపడతాయి. భారతీయ ఆహార అలవాట్లలో మార్పులు, అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి జీవన విధానం, ప్యాక్ చేసిన మరియు తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధిని సాధిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం

ద్వారా ఆదాయాన్ని సంపాదించడంలో మీరు సహాయపడుతున్నారు. ఇది వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ మరియు డిమాండ్ ఆధారిత పరిశ్రమలకు తలుపులు తెరుస్తున్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యం పెంచి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహాయపడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి సమయంలోనే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా రవాణా మరియు పూర్తయిన వస్తువుల ఖర్చును తగ్గించడంలో సహాయపడుతున్నాయి. వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అవసరం. సాధారణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే వ్యవసాయంతో ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ సంబంధాలు కలిగి ఉన్న పరిశ్రమలు. ఇవి వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడిన వివిధ పారిశ్రామిక తయారీ మరియు ప్రాసెసింగ్ కార్యకలాపాలను చేస్తూ అలాగే వ్యవసాయానికి తిరిగి అవసరమగు ముడి సరుకు చేసే కార్యకలాపాలను మరియు సేవలను కూడా చేస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వలన చాలా లాభాలున్నాయి. అవేంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను సరైన రీతిలో వినియోగం చేస్తూ వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. తద్వారా ముడి పదార్థాల అనవసర వినియోగాన్ని తగ్గిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆదాయాన్ని సృష్టించడం తద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం జరుగుతుంది. ఇది డిమాండ్ ఆధారిత పరిశ్రమలను సృష్టించడంలో ఉపయోగపడుతుంది. నిర్దిష్ట ప్రదేశంలో పరిశ్రమలు కేంద్రీకరించే బదులు పరిశ్రమల విస్తరణకు అవకాశం కల్పించబడేలా చేస్తుంది. వ్యాపారులు దళాల ద్వారా దోపిడీకి గురవుతున్న రైతాంగం యొక్క సమస్యను పరిష్కరించబడేలా చేస్తుంది. రైతులు పండించిన పంటలకు మంచి ధర లభిస్తుందని భరోసా కలిగిస్తుంది. వివిధ పంటల కింద మరింత ఎక్కువ ప్రాంతాలను తీసుకురావడాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకుని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేలా చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చులను తగ్గించి తద్వారా పూర్తయిన వస్తువుల ధరలు తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు త్వరగా పాడైపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల వృధాను నివారిస్తుంది. వ్యవసాయ పరిశ్రమల స్థాపనకు అనుకూలత ఆధారంగా వెలుపబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే ప్రజలను తగ్గిస్తుంది. వ్యవసాయం మరియు పరిశ్రమ మధ్య సమతుల్య వృద్ధిని ప్రోత్సహిస్తుంది. తినతరమైన పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు. వ్యవసాయం మీద అధికంగా ఆధారపడడం వలన భారతదేశంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. గత దశాబ్ద కాలంలో వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్య తగ్గుతూ వస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం ఇప్పటికీ ముందుంది. ఆర్థిక మాంద్యంలో కూడా ఉపాధి కల్పనలో మరియు ఆదాయ వనరుగా పుష్కలమైన అవకాశం ఉన్న వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలు భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానంలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుచేత వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్దితో వ్యవహరించి కీలకమైన నిర్ణయాలు తీసుకుని రైతాంగంలో ప్రధానంగా ఉన్న చిన్న మరియు సన్నకారు రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించేలా చూడాలి. పలు కారణాల వలన మన దేశంలో పంట కోత అనంతర యాజమాన్యంలో రైతులు వెనుకబడుతున్నారు. కనుక కోత జరిగిన వెంటనే అమ్మడం అనాదిగా జరుగుతుంది. ఈ క్రమంలో వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి రైతుల యొక్క ఉత్పత్తులను నేరుగా కొనే విధంగా చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జత చేయొచ్చు. ఈ విలువ జోడింపు కారణంగా అధిక ధర పొందే అవకాశం ఉంది. వివిధ రకాల వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయం మరియు పరిశ్రమల కలయిక. వ్యవసాయం మరియు పరిశ్రమలు సాధారణంగా వాటి స్వభావం మరియు ఆర్థిక వృద్ధికి సహకారం పరంగా రెండు విభిన్న రంగాలుగా పరిగణించబడుతున్నప్పటికీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు వ్యవసాయ అభివృద్ధి మరియు లాభదాయకతను పెంచే పరిశ్రమలు అవసరం. భారతదేశంలో 4 రకాల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. అవి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ముడి సరుకు తయారీ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు, వ్యవసాయ సేవా కేంద్రాలు. ముందు వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు. ఈ యూనిట్లు ఉత్పత్తిని తయారు చేయవు. ఇవి కేవలం వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటి యొక్క నిల్వ శక్తిని పెంచి తరువాతి కాలంలో వాటి వినియోగం కోసం నిల్వ చేయబడతాయి. ఈ క్రమంలో వృధాగా పోతున్న వ్యవసాయ ఉప ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతుంది. వీటికి ఉదాహరణ రైస్ మిల్లులు, వ్యవసాయ ముడి సరుకు తయారీ యూనిట్లు, వ్యవసాయ ఇన్పుట్ తయారీ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తులు పెంచే ఒంగోలు లేదా యాంత్రీకరణకు సహాయపడే వస్తువులు తయారు చేస్తాయి. ఉదాహరణకు జీవ రసాయన ఎరువుల తయారీ యూనిట్లు.
వ్యవసాయ

ఉత్పత్తుల తయారీ యూనిట్లు. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు వ్యవసాయ ఉత్పత్తులను వాటి ప్రాథమిక స్థితిలో ముడి పదార్థాలుగా ఉపయోగించి పూర్తిగా కొత్త ఉత్పత్తులను తయారు చేస్తాయి. తుది ఉత్పత్తి అసలు ప్రాథమిక ముడి పదార్థం నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు చక్కెర కర్మాగారాలు, వ్యవసాయ సేవా కేంద్రాలు. ఈ వ్యవసాయ సేవా కేంద్రాలు అన్ని రకాల వ్యవసాయ సంబంధిత పరికరాల మరమ్మతులు మరియు నిర్వహణ చూసుకుంటాయి. ఈ పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో ఒక భాగం, ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా పంపుసెట్లు, డీజిల్ ఇంజిన్లు, ట్రాక్టర్లు మొదలైన వ్యవసాయ పరికరాలతో ముడిపడి ఉంటాయి. భారతీయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనేక ముఖ్యమైన సవాళ్లను లేదా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి పరిమిత వనరులు. ప్రధానంగా వ్యవసాయ వనరులైన భూమి, నీరు, పెట్టుబడి అనేవి సకాలంలో పొందడానికి వీలు లేకపోవడం. తద్వారా నూతన పద్ధతులు, ఆధునిక సాంకేతికతను అవలంబించి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునే వెసులుబాటుని మన రైతులు కోల్పోతున్నారు. వీటికి తోడుగా చిన్న కమతాలు. భూమిని చిన్న చిన్న కమతాలుగా విడగొట్టడం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టడం కూడా సవాలుగా మారుతుంది. కమతాలుగా విడగొట్టడం ద్వారా ఉత్పాదకత మరియు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది. ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఉత్పత్తులను నిల్వ చేయడంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించకపోవడం వలన కోత అనంతర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సరైన మౌలిక సదుపాయాలు లేని గిడ్డంగుల్లో నిల్వ చేయడం వలన ఉత్పత్తులు చెడిపోవడం, వాటి జీవనకాలం తగ్గిపోవడం మరియు మార్కెట్ విలువ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిన్న మరియు సన్నకారు రైతుల వద్ద ఉన్న ఉత్పత్తి తక్కువగా ఉండడం వలన నేరుగా కొనుగోలుదారు వద్దకు చేరుకోవడం సవాలుగా పరిగణిస్తున్నారు. అంతేకాక డిమాండ్ సప్లై మధ్య ఉన్న అంతరాల వలన ధరలలో అస్థిరత ఏర్పడి వారి యొక్క లాభాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారతదేశంలో వ్యవసాయం ఒక ప్రధాన ఆర్థిక కార్యకలాపం. అలాగే అనేక వ్యవసాయ ఉత్పత్తులు ప్రధాన ఉత్పత్తిదారు. అయితే ఉత్పత్తి పరిమాణం మరియు నాణ్యత సమస్య. ఉత్పాదకత స్థాయిలు తక్కువగా ఉన్నాయి మరియు ఉత్పత్తి నాణ్యత కూడా ప్రామాణికంగా లేదు. అత్యధిక పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిని కలిగిన దేశాలలో ఒకటిగా ఉన్న భారతదేశం ఆహార ప్రాసెసింగ్ రేట్లో మాత్రం తక్కువగా ఉంది. భారతదేశంలోని ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఎక్కువ భాగం ఎగుమతి ఆధారమైనవి. దీంతో స్థానిక మార్కెట్లో వారి మార్కెట్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ ఆహార ప్రాసెసింగ్ మార్కెట్ను బలోపేతం చేయడానికి భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ప్రచారాన్ని చురుగ్గా చేయాలి. ఆహార ప్రాసెసింగ్ యొక్క వివిధ దశలలో వివిధ రకాల సాంకేతికతలు అవసరం. ఇక్కడ శీతలీకరణ, నిల్వ, ప్రాసెసింగ్ మొదలైనవి కీలకం. భారతీయ ఆహార పరిశ్రమలో పనిలో ఎక్కువ భాగం మాన్యువల్గా ఉంది. ఇది పరిశ్రమ యొక్క పెద్ద ఎత్తున వృద్ధికి ప్రధాన అడ్డంకి. అవసరమైన మార్గదర్శకత్వం మరియు సమాచారం లేకపోవడం వలన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. సాంకేతిక అభివృద్ధి వలన పంటలలో మార్పులు జరిగి ముడి సరుకు లభ్యత కష్టమవుతుంది. ఋతుపవనాల వైఫల్యం కూడా ముడి సరుకు లభ్యత మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు కాలానుగుణంగా సరఫరా చేయడం వలన యూనిట్లు ఏడాది పొడవునా పనిచేయని కారణంగా యూనిట్ల యొక్క సామర్థ్యం తక్కువగా ఉపయోగించబడుతుంది. పండ్లు మరియు కూరగాయలు పై ఆధారపడిన పరిశ్రమలు ఏడాది పొడవునా ఒకే రకమైన వెరైటీని పొందలేకపోవచ్చు. కానీ అవి మరికొన్ని రకాలు పొందడం వలన వాటి యొక్క మార్కెట్ ధర తగ్గిపోతుంది. ఈ సవాల్ని ఎలా అధిగమించాలి? ఆధునిక పనిముట్లు, యంత్రాల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ చేయడం వలన ఉత్పాదకత మరియు సమర్థత గణనీయంగా పెంచుకోవచ్చును. యాంత్రీకరణ వలన పనిచేసే కాలము మరియు కష్టము రెండూ తగ్గి ఎక్కువ ప్రదేశంలో తక్కువ సమయంలో సాగు చేసే అవకాశం కలుగుతుంది. ఆధునిక వ్యవసాయ పనిముట్లు నూతన సాంకేతికత కలిగి వనరుల వినియోగంలో సమర్థత పెంచి వనరుల వాడకంలో వృధా తగ్గించి తద్వారా ఖర్చులు తగ్గించి నాణ్యమైన పంటను సాగు చేయడం ద్వారా లాభదాయకమైన మార్కెట్ ధరను కూడా పొందడానికి సహాయం చేస్తున్నాయి. కోత అనంతర యాజమాన్య పద్ధతులను అవలంబించడం వలన వృధా తగ్గించి పంట నాణ్యతను స్థిరంగా ఉంచి ఉత్తమమైన ధర పొందవచ్చు. మార్కెట్ సమాచారం తెలియడం, నిపుణుల సలహాలు పాటించడం వలన తమ ఉత్పత్తులను మంచి ధర వచ్చే సమయంలో అమ్మడం వలన కూడా రైతులు లాభం పొందవచ్చును. ప్రస్తుత భారత వ్యవసాయ రంగంలో చిన్న తరహా పరిశ్రమలో ప్రాముఖ్యత చాలా ఉంది. పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఆధునిక పద్ధతులు సాంకేతికతను జతపరచడం వలన సాధికారత సాధించే అవకాశం మెండుగా ఉంది.

వనరుల కొరతను అధిగమించి ఉత్పాదకత పెంచుకుని ఉత్పత్తి నిల్వ కాలాన్ని మరియు నాణ్యతను కూడా పెంచి సకాలంలో అమ్మడం ద్వారా మంచి లాభాలను రైతులు పొందవచ్చు. ప్రభుత్వం, వ్యవసాయ సంస్థలు సంస్కరణ రూపకర్తలు ఈ చిన్న తరహా పరిశ్రమలకు ఆధునిక పద్ధతులను సమకూర్చడం ద్వారా కూడా ఆదుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక లాభం ఆర్జించే కొన్ని వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలు. ముందుగా ఆర్గానిక్ బెల్లం. ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యంతో పాటు పోషకాలు లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పత్తుల మీద శ్రద్ద పెరగడం వలన ఈ ఆర్గానిక్ బెల్లం మరియు దాని ఉత్పత్తులు పరిశ్రమలు లాభదాయకంగా ఉన్నాయి. వీటిపై పెట్టుబడి పెట్టడం వలన అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమయ్యే సహజ ఉత్పత్తి కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. డైరీ ఫార్మింగ్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు పంటలతో పాటు పశువులను కూడా పెంచుతుంటారు. వీటి ద్వారా వచ్చే పాలను తాము అవసరానికి సరిపడా వినియోగించుకుని మిగిలింది స్థానిక పాల కేంద్రాల్లో లేదా పక్కవారికి అమ్ముకుంటారు. అదే కొద్ది సంఖ్యలో పశువులు కొని వాటికి కావలసిన పశుగ్రాసం పెంచి సరిగా యాజమాన్యం చేసుకున్నట్లయితే రైతుకు ఏడాది పొడవున ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ డైరీ ఫార్మింగ్ వలన. పౌల్ట్రీ ఫార్మింగ్. కోళ్ల మాంసానికి గుడ్లకు ఏడాది పొడవున డిమాండ్ ఉన్న నేపథ్యంలో కోళ్ల పెంపకం కూడా లాభదాయకమైన చిన్న తరహా పరిశ్రమ. దీనికి అవసరమయ్యే పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. నూనె తీయడం. వినియోగదారులు నేరుగా నూనె గింజల నుండి తీసిన నూనె వాడకంలో మొగ్గు చూపిస్తున్నారు. వీటి కోసం వివిధ రకాలైన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యంత్రాలను కొని నూనె తీసి అమ్మవచ్చు. ఈ నూనె ధర మార్కెట్లో లభ్యమవుతున్న నూనె ధర కన్నా అధికంగా ఉంటుంది, కనుక లాభాలు కూడా అధికంగానే ఉంటాయి. రైస్ మిల్స్. సాధారణంగా మన దేశంలో, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో వరి ప్రధాన పంట. రైస్ మిల్స్ స్థాపించడం వలన ధాన్యాన్ని బియ్యంగా మార్చి బియ్యాన్ని పిండి చేసి అమ్మవచ్చును. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించిన అంతర్రాష్ట్ర ఎగుమతులు కూడా చేయవచ్చును. దీని ద్వారా విదేశీ మార్గం కూడా లభ్యమవుతుంది. కోల్డ్ స్టోరేజెస్. పంట సప్లై తక్కువ ఉన్న సమయాన డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ సమయాన ధర కూడా మంచిగా ఉంటుంది. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం కల్పించి మంచి ధర వచ్చే సమయంలో అమ్మడం వలన లాభాలు పొందవచ్చు. దీని ద్వారా మూడు సరుకు ఏడాది పొడవులో లభ్యమయ్యేలా చూడవచ్చును. తేనెటీగల పెంపకం. స్వచ్ఛమైన తేనెకి మార్కెట్లో అమితమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో తేనెటీగల పెంపకం ద్వారా కూడా రైతులు మంచి లాభాన్ని ఆర్జించవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కాలంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలు మరియు వాటి అభివృద్ది అనేది చాలా ఆవశ్యకత కలిగిందిగా ఉంది. ఎందుకంటే ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ అభివృద్ధిని మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపడడానికి చాలా దోహదం చేస్తాయి. మన రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించటకు అభివృద్ధికి వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయేతర ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. వాటిని సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే తగిన లాభాలను ఆర్థిక వృద్ధిని పొందవచ్చును. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తా నుండి దక్షిణ కోస్తా వరకు అధికంగా పండించేది వరి పంట. దీన్ని ఉపయోగించి బియ్యం లేదా ఇతర ఉత్పత్తులైనటువంటి మూకా, పిండి వంటివి తయారు చేసి రాష్ట్రం లేదా అంతర్రాష్ట్ర వినియోగాలకు విక్రయించి అదనంగా లాభాలను పొందవచ్చును. ఆంధ్రప్రదేశ్ పాలు మరియు పాలు ఆధారిత ఉత్పత్తులను మన దేశంలోనే ముందుంది. పాలు మరియు పాల ఉత్పత్తులు అనేవి మన ఇళ్లలో, ఊళ్ళలో, పంట పొలాల్లో పశువులు పెంచుతున్న వారి నుండి కొద్ది కొద్దిగా తమ అవసరానికి ఉపయోగించడం, కాస్త ఎక్కువగా ఉంటే తోటి వాళ్ళకి విక్రయించడం లేదా పాల కేంద్రాల్లో విక్రయించడం చూస్తూ ఉంటాం. అలా కాకుండా పశువులను పెంచి వాటికి కావలసిన పశుగ్రాసాలను కూడా పెంచి సరిగా మేనేజ్ చేసుకున్నట్లయితే అధిక లాభాలను పొందవచ్చును. స్పైసెస్ ప్రాసెసింగ్. మిరప నుండి మిరప పొడి, పసుపు కుమ్మ నుండి పసుపు తీయడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చును. పండ్ల ఉత్పత్తులు. మన రాష్ట్రంలో పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తులు తగిన స్థాయిలో ఉన్నాయి. పండ్ల రసాలను, పండ్ల ఉత్పత్తులను జామ్ లేదా జమ్మీగా మార్చడం వలన అధిక లాభాలను పొందవచ్చును. డ్రోన్ వినియోగం. ప్రస్తుత యాంత్రీకరణ యుగంలో మొక్కల సంరక్షణలో వాడే రసాయనాలను డ్రోన్ ఉపయోగించి చల్లడం ద్వారా చాలా సమయాన్ని ఆదా చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ ప్రాంతంలో తక్కువ సమయంలో చల్లవచ్చును. ఈ డ్రోన్ వినియోగం మీద ఆచార్య నాగార్జున ఇంజనీరింగ్ యూనివర్సిటీలో శిక్షణ కూడా ఇస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగులకు ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది, కనుక వీటి పెంపకం కూడా లాభదాయకంగా ఉంటుంది. ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకంపై ఏడాది పొడవున శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. జీడిపిక్కల ప్రాసెసింగ్. అంతర్జాతీయ మార్కెట్లో జీడిపప్పుకు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. జీడిపిక్కల పరిశ్రమలు స్థాపించి, ప్రాసెస్ చేసి, గ్రేడింగ్ చేసి, ప్యాక్ చేసి అమ్మడం వలన మంచి లాభాలు ఆర్జించవచ్చును. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ శాఖలు మరియు

0: ఏజెన్సీలు చేస్తున్న ప్రయత్నాలు చూద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ, ఈ శాఖ ప్రాసెసింగ్ చేసే పరిశ్రమ స్థాపన రూపకల్పన అమలుకు బాధ్యత వహిస్తుంది. ఈ శాఖ ద్వారా ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ స్థాపించాలనుకుంటే అందుకు సరిపడే ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వస్తుంది. ఇక్కడ వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది వాణిజ్యం మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది. సర్వేలు నిర్వహించి ఎగుమతి ఆధారిత పరిశ్రమల అభివృద్దిపై దృష్టి పెడుతుంది. అలాంటి పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడంలో ముందుంటుంది. పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ది, స్టాక్ మెరుగుదల మరియు పశువుల వ్యాధి నివారణకు సంబంధించిన సమస్యలకు ఈ శాఖ బాధ్యత వహిస్తుంది. నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్, దేశవ్యాప్తంగా గుర్తించబడిన బెల్ట్లో హైటెక్ కమర్షియల్ హార్టికల్చర్ ను అభివృద్ది చేసి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధంగా వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలకు గవర్నమెంట్ లో వివిధ శాఖలు ఆర్థికంగా సహాయం చేపడుతున్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, చక్కెర మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు అభివృద్దిలో పాల్పంచుకుంటుంది. వాటికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుంది. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు, హస్తకళలు, కాన్సారీ వంటి సాంప్రదాయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఈ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కవర్ చేస్తుంది. వారికి అవసరమైన విధి విధానాలను, ఆర్థిక సహాయాన్ని ఈ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అందిస్తుంది. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయ యంత్రాలు, ఇన్పుట్లు మరియు వ్యవసాయ సలహా సేవలను రైతులకు సరఫరా చేస్తుంది. కొన్ని సంస్థలు వ్యవసాయ పరిశ్రమ రంగంలో కొన్ని తయారీ కార్యకలాపాలను కూడా చేపడతాయి. చిన్న పరిశ్రమల అభివృద్ది సంస్థ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డు, అన్ని వస్తువులు, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, పానీయాలు, ఆహారం మరియు పండ్ల సంరక్షణ, వ్యవసాయ పనిముట్లు వంటి చిన్న వ్యవసాయ పరిశ్రమల స్థాపనలో ఇది సహాయపడుతుంది. వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. విశ్వవిద్యాలయ చిన్న పరిశ్రమల స్థాపన తీసుకోవాల్సిన చర్యలు, సులభతరమైన రుణ సదుపాయం, తక్కువ వడ్డీకి రుణం దొరకడం వలన చిన్న పరిశ్రమల స్థాపనకు ఎక్కువ మంది ముందడుగు వేసే అవకాశం ఉంది. ఈ రుణాలు అన్ని రకాల కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లేదా నాబార్డ్ ద్వారా పొందవచ్చును. మౌలిక సదుపాయాలైన శీతల గిడ్డంగులు, గొడవలను అభివృద్ధి చేయడం వలన కోత అనంతరం నష్టాలు తగ్గించి సరైన సమయంలో అమ్మడం వలన లాభాలు పొందవచ్చును. ఇలా నిల్వ చేయడం వలన ఏడాది పొడవున ముడిసరుకును చిన్న తరహా పరిశ్రమలకు అందించవచ్చును. ఇలా అందించడం వలన రైతుల యొక్క బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దీని ద్వారా అధిక ధర డిమాండ్ చేయవచ్చును. డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ వాడకం వలన నేరుగా కొనుగోలుదారులతోనే సంప్రదింపులు జరిపి ముడిసరుకును పొందవచ్చును. మధ్యలో ఉన్న ఈ దళాల వ్యవస్థను కొంతవరకు తగ్గించవచ్చును. అధునాతకత సాంకేతికత సమకూర్చుటకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారా చిన్న తరహా పరిశ్రమను ప్రోత్సహించవచ్చును. ముఖ్యంగా గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా యంత్రాలు మరియు సాంకేతికత వాడకంపై నియంత్రణ పెంచవచ్చును. సీలింగ్ విండో వ్యవస్థ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అక్కడే అనుమతులు ఇచ్చేలా చూడవచ్చును. అనుమతుల కోసం వెచ్చించే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చును. సోలార్ శక్తి వినియోగించి యంత్రాల వాడకంపై అవగాహన కల్పించడం, తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని పాటించవచ్చును. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను అనుసంధానం చేయడం వలన ఈ తరహా పరిశ్రమలకు యువతం ఇవ్వవచ్చును. అభివృద్ధిని సాధించటకు చేపట్టిన ఏ సంస్కరణలైనా అవి చివరిగా శ్వేతస్థాయిని చేరినప్పుడే ఆశించిన ఫలితం ఆవిష్కృతం అవుతుంది. దేశ ప్రగతికి వెన్నెముకగా నిలిచే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో ప్రాథమిక హక్కుదారుడైన రైతుకి సంస్కరణ ఫలాలు అందినప్పుడే ఆయా రంగాలలో అభివృద్ధి సాధించబడుతుంది. గడిచిన 7 దశకాల కాలంలో పారిశ్రామిక సాంకేతిక రంగాలు శీఘ్రగతిన వృద్ధిని సాధిస్తున్నప్పటికీ నేటికి వ్యవసాయ రంగం పైన అధికంగా ఆధారపడుతున్నాం. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రంగంలో పరిశ్రమ స్థాపనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుష్కలమైన నీటి వనరులు, సారవంతమైన నేలలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వలన వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు ఆశించిన దానికంటే అధికంగా ఉత్పత్తి ఉత్పాదకత సాధిస్తున్నవి. ఈ మిగులు ఉత్పత్తి ఉత్పాదకతలను పారిశ్రామికీకరణకి అనుసంధానిస్తే మరింత వినియోగంలోకి తీసుకురాగలిగి మరింత మంచి ఫలితాలు రాబట్టవచ్చును. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ముందు గణనీయమైన ప్రగతిని సాధిస్తాయి.
1: వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్దికి సూచనలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్

0: విశాఖపట్నం కేంద్రం వికసిత్ భారత్ వింటారు.
1: ఆకాశవాణి స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మానవ నాగరికతకు సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమికమైనది పారిశుద్ధ్యం. పరిశుభ్రత పాటించడం అంటే భగవంతుని ఆరాధనతో సమానమని పెద్దలు చెప్తారు. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వచ్ఛత తస్య మూలకం అనే సూక్తి ప్రకారం అన్నింటికన్నా గొప్పదైన ఆరోగ్య భాగ్యానికి మూలాధారం పరిశుభ్రతే. మహాత్మాగాంధీగారు కన్న స్వచ్ఛ భారత్ కలని సాకారం చేస్తూ 2014 అక్టోబర్2 ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ అనతి కాలంలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించింది. మొదటి దశలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దిశగా నడిపిన ఈ పథకం ప్రస్తుతం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 రూపంలో 2027 వరకు విస్తరించబడింది. కేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వాలు రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనే 3R సూత్రాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు

0: అత్యాధునిక మౌలిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. పౌరులు తమ ఇళ్లలో వాడని పాత బట్టలు, పుస్తకాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి వాటిని 3R కేంద్రాల్లో అందజేస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని శుభ్రం చేసి, బాగుచేసి అవసరమున్న పేద కుటుంబాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తున్నారు. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పొడి వ్యర్థాలను కరిగించి విద్యుత్ గా మార్చడానికి గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాలలో మెగా ప్లాంట్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థానిక సంస్థలు వినూత్నమైన బార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయాలకు ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారికి బియ్యం, కందిపప్పు లేదా కూరగాయలను అందిస్తుంది. పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో పాత స్క్రాప్, ఇనుప గ్రిల్స్, ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన బెంచులు, కళాకృతుల్ని తయారు చేసేలా ఉపాధ్యాయులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల డంపింగ్ యార్డులపై భారం తగ్గడమే కాకుండా వ్యర్థాల ఆధారిత సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఇలా వినూత్న రీతిలో 3R సూత్రాన్ని పాటించడం వలన ముంబైలో జరిగిన ఐఫ్యాట్ ఇండియా 2026 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ వ్యర్థాల రీసైక్లింగ్, స్థిరమైన పారిశుద్ధ్య నమూనాలు అంతర్జాతీయ పర్యావరణ నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు తెలియజేసే వివరాలు విందాం.
1: అందరికీ నమస్కారం. మా జిల్లాలో 4 యుఎన్బిలు ఉన్నాయి. యుఎన్బి మీన్స్ అర్బన్ లోకల్ బాడీస్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, రాజా మున్సిపాలిటీ, నేంద నెల్లిమర్ల నగర పంచాయతీ. ఈ 4 యుఎన్బిల్లోనూ 7958 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 79800 మంది సభ్యులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా సమ్మాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల 3 శనివారం జరిగే సమ్మాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ ఏరియాలో వెళ్లి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలన్నది మన కమిషనర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాసాలో ప్రధాన యాక్టివిటీ అయినటువంటి టెర్రస్ గార్డెన్, ఈ టెర్రస్ గార్డెన్ లో మన విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 5,565 మంది సభ్యులు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ మొక్కలు అన్నది ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా హైబ్రిడ్ వెరైటీకి వస్తే బెండకాయలు, వంకాయలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఆర్థిక కొంతతో వెసులుబాటు కలగటం, ప్లస్ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ సమతుల్యత ఏర్పడటానికి మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా బాగా ఉపయోగం జరుగుతుంది. అందుకని ఈ టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతానికి మాకు 5,568 మంది సభ్యులు చేస్తున్నారు. మా టార్గెట్ 8,050, వచ్చే 2027 మార్చి 31 కల్లా టార్గెట్ అచీవ్మెంట్ అవటం జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యర్థాల నుంచి మనకు ఉపయోగపడే ఎరువులు తయారు చేసి ఆ ఎరువుని ఈ టెర్రస్ గార్డెన్ మొక్కలకి ఉపయోగించడం వల్ల ఈ టెర్రస్ గార్డెన్ లో పెంచే ఆకుకూరలు కానీ, పచ్చిమిర్చి కానీ, లేదా టమోటాలు కానీ, లేదా కాయగూరలకు సంబంధించి ఎరువులు కూడా మనం అంతటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిగిలిపోయిన అమ్మం కూరలు కానీ, టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీపడి కానీ, అలాగే కాయగూరలు తగిన తర్వాత వేస్ట్ అయ్యి కానీ వచ్చిన అవన్నీ కూడా ఒక కంపోస్ట్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక మంచి తొట్టి తీసుకుని అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలన్నీ వేసి ఆ పైన మళ్ళీ మట్టి కింద వేసి లైట్ గా పసుపు నీళ్ళు పుంచి చల్లుతారు. దీనివల్ల ఖచ్చితంగా మనకి 4 రోజుల తర్వాత 45 రోజుల్లో మనకి ఎరువు కింద తయారవుతుంది. ఏదైతే ఈ కుండీల్లో మొక్కలు పెంచడం చేస్తున్నారో మేము ఒక్కొక్కసారి పూల మొక్కలు కూడా పెంచుకుంటున్నారు చాలా మంది ఇంట్రెస్ట్ గా. సో వాటిలో ఎరువు కింద ఉపయోగించడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, ప్లస్ మనకి వాటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన ఎస్ఎస్జి మెంబర్స్ చాలా ఆసక్తిగా చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి వీటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి ఈ బాల్కనీ సదుపాయం లేకపోవడం, టెర్రస్ గార్డెన్ చేయకపోవడం, లేకపోతే వాళ్ళింటి పక్కన ఉన్న స్థలాల్లో కూడా ఇదే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం, ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమతుల్యం సాధించడం, అలాగే ఎండ తీవ్రతను తగ్గించడానికి ప్రతి చోట కూడా అలాగా చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా కేవలం

0: మన ఎస్ఎస్జి మెంబర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కాకుండా చాలా చోట్ల అపార్ట్మెంట్ లో చాలా మంది కూడా వాళ్ళంతటా వాళ్ళు ఓన్ గా ఎస్ఎస్జి మెంబర్స్ కాని వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వెళ్లి ఎక్కడైతే అపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగస్తులు లేకపోతే ఇంకా బాగా సంపన్నులు వాళ్ళ కుటుంబాలకు కూడా మా సభ్యులు వెళ్లి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే చాలా మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే మేము చెప్పకుండా చాలా మంది చేసుకున్నారు. మీరు చెప్పిన తర్వాత కూడా మీ మంచి కార్యక్రమం మేము కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మా మహిళలు పాల్గొనడమే కాకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రం ఉంచుకోవాలని, నీరు శుభ్రం ఉంచుకోవాలని, తాగే నీరు పరిశుభ్రం ఉండాలని, తీసుకున్న ఆహారం పరిశుభ్రం ఉండాలని చెప్పి సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మంత్లీ మీటింగ్స్ లో కూడా ఇది ఒక పారిశుద్ధ్యం శానిటేషన్ దాని మీద ఒక టాపిక్ ని పెట్టుకుని దాని గురించి సభ్యులందరూ మాట్లాడుకోవటం, ఆ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా దీన్ని ఉధృతి చేసి ఇంకా దీన్ని బాగా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
1: పసి వయసులోనే పిల్లల మనసుల్లో నాటిన మంచి అలవాట్లు, ఆదర్శాలు సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య దేశంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదొక నిరంతర విద్యా యజ్ఞంగానూ పేరుగాంచింది. ఈ యజ్ఞంలో విద్యార్థులను అగ్రగాములుగా నిలిపి వారిలో పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచడంలో పాఠశాలలు, గురువులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సంస్కృతంలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, స్వచ్ఛతా తస్య భూషణం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత లభిస్తుంది. అయితే జ్ఞానాన్ని పొందిన మనిషికి సంస్కారంతో కూడిన పరిశుభ్రత పరమభూషణంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్ని స్వచ్ఛతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతోంది. ఉపాధ్యాయుడు బడిలో వెలిగించిన స్వచ్ఛత దీపం విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి విస్తరించి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు ODF ప్లస్ సాధించడంలో ఈ బాలల సైన్యం చేసిన ప్రచారం ఎంతో దోహదపడింది. విశాఖపట్నం తోటగరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీమతి ఎం అనురాధ గారు తమ పాఠశాలలో పాటిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి తెలియజేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
2: నమస్తే అండి. మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా పిల్లల్లో వచ్చిన మార్పు. మంచి అలవాటు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు గుర్తు చేస్తూ మనమే ఆచరింప చేస్తేనే అది మనలో భాగమవుతుంది. మా స్కూల్లో సుమారు 1400 స్టూడెంట్స్ ఉన్నారు. మాకు చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈ పాఠశాల పరిశుభ్రత కోసం 8 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు సిబ్బంది శుభ్రం చేసిన వెంటనే పిల్లలు మళ్లీ కాగితాలు ఇతర వ్యర్థాలు అక్కడక్కడ వేసేవాళ్ళు. అందుకే మేము గ్రీన్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి వాటిలోనే వేస్ట్ అంతా వేయాలి అని పిల్లలకు అలవాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో చెప్పిన మళ్లీ కింద వేసేవారు, కానీ మేము వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతి ఇంటర్వెల్ లో కూడా మీ చుట్టూ ఒకసారి చూడండి, ఏదైనా ఒక కాగితం కనిపించిన డస్ట్బిన్ లో వేయండి అని గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ మార్పు రావడానికి మాకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ కి ఒక మంచి ఉదాహరణ కనిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొదట్లో మాకు పెద్ద సవాలే. తినే ఆహారం కంటే కింద పడేసే ఆహారం ఎక్కువగా ఉండేది. దాంతో మేము అక్కడ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోండి, కావాలంటే మళ్లీ తీసుకోవచ్చు అని చెప్పడం ప్రారంభించాం. దాంతో ఆహారం వృధా చాలా వరకు తగ్గింది. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం లేదా కింద పడ్డ ఆహారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజెంట్ డస్ట్బిన్స్ లోనే వేస్తున్నారు. ప్రార్థనా కార్యక్రమంలో వారానికి ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ మీద చిన్న చిన్న పాటలు, స్కిట్స్, స్లోగన్స్, కవితలు, కథల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ ఇవన్నీ నిర్వహించి వాటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో బాధ్యత భావాన్ని పెంచుతున్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదనే అలవాటు కూడా పిల్లల్లో పెంచుతున్నాం. మన పరిసరాలను మనమే కలుషితం చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న చిన్న మంచి అలవాట్లే రేపు వారి జీవితంలో భాగమవుతుంది. మన దేశం 2048 నాటికి వికసిత్ భారత్ గా ఎదగాలంటే ఈ మార్పు మన పాఠశాల నుంచి మొదలవ్వాలి. స్వచ్ఛ భారత్ మన బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన

లక్ష్యం 2047 వికసిత్ భారత్ మన స్వప్నం. ఈ స్వప్నంలో మా 1400 మంది పిల్లలు, చిన్న చిన్న అడవులు కూడా ఒక భాగమే. ధన్యవాదాలు.

0: మంది పిల్లల మరణాలు, డయేరియా వంటి అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చిన అతిపెద్ద సామాజిక ఉద్యమంగా ప్రపంచ బ్యాంక్ స్వచ్ఛభారత్ ను ప్రశంసించింది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఈ ప్రత్యక్ష ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వ్యర్థాలతో పేరుకుపోయిన కొండల్ని కరిగించి హరిత వనాలుగా మార్చడం విశేషం. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ప్రజా భాగస్వామ్యం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కాచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలను కోట్లాది మంది భారతీయులు తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు నడిపిస్తున్న తీరు అనన్య సామాన్యం. స్వచ్ఛ భారత్ విజయం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని పారిశుద్ధ్య లోపాలతో బాధపడుతున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక దిక్సూచిగా మారింది. ప్రపంచ వేదికపై స్వచ్ఛ భారత్ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక సరికొత్త చరిత్ర. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ పారిశుద్ధ్య ప్రయాణం కోట్లాదిగా మారి నేడు స్వచ్ఛ భారత విజయ కేతనాన్ని ఎగురువేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు, ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కెసి నటరాజ్ గారితో పరిచయం వింటారు.
1: అందరికీ నమస్కారం. చాలా మంది రైతు సోదరులు వ్యవసాయంలో అత్యధికంగా ఉపయోగించే ఎరువులలో యూరియా మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి పంట సీజన్లో రైతులు లక్షల టన్నుల యూరియాను ఉపయోగిస్తున్నారు. అయితే దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల నుంచి యూరియా అనేది వేపపూత పూసిన యూరియా రూపంలోనే దొరుకుతుంది. దీన్నే నీమ్ కోటెడ్ యూరియా అని కూడా అంటారు. దీన్నే వేపపూత పూసిన యూరియా అని కూడా తెలుగులో అంటారు. మరి ఈ వేపపూత పూసిన యూరియా ఎలా తయారవుతుంది?

0: కోటెడ్ యూరియా అంటే ఏమిటి, అది ఎలా తయారవుతుంది, దాని యొక్క ప్రయోజనాలు ఏమంటారు?
1: నీమ్ కోటెడ్ యూరియాను తెలుగులో వేప పూత పూసిన యూరియా అని పిలుస్తారు. అంటే సాధారణ యూరియా గుళికలకు వేప నూనె లేదా వేప గింజల పొడిని పైపూతగా పూయడం ద్వారా తయారు చేసిన యూరియాని వేప పూత పూసిన యూరియా అంటారు. నీమ్ కోటెడ్ యూరియాని ఇంగ్లీష్లో పిలుస్తారని చెప్పాను. అయితే ఇది మన భారతదేశ వ్యవసాయ రంగంలో వినియోగం అవుతున్న నత్రజని ఎరువులలో దాదాపుగా 80-90% యూరియానే వాడకంలో ఉంది. ఇతర దేశాల్లో అమ్మోనియా ద్రావకం, అమ్మోనియా సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్ మొదలైనవి వాడకం వల్ల కాస్త యూరియా వాడకం తక్కువ అని చెప్పాలి. అయితే యూరియా అనేది నత్రజని అందించే ఎరువుల్లో ప్రాథమిక నత్రజనిగా, నైట్రస్ ఆక్సైడ్గా మారి వాయు కాలుష్యానికి దారితీస్తుంది. దీనివల్ల ఎంతో విలువైన ఎరువులు వృధా కావడమే గాక భూసారం క్రమంగా తగ్గిపోయి జలం, వాయు కాలుష్యాలకు దారితీస్తుంది.
0: సార్ నటరాజ్ గారు, ఈ వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమంటారు?
1: వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గల అజాతిరక్తం పదార్థం దాదాపు 600 రకాల చీడలను నిరోధించే శక్తి కలిగి ఉంది. అలాగే పంటలకు ఏదో విధంగా ఉపయుక్తం అయిన పనులు చేసే పశు పక్షాదులు, చేపలు, తేనెటీగలు, గద్దలు వంటి వాటికి ఎలాంటి హానికారి కాదు. మానవాళికి కూడా ఇది క్షేమకరమే.
0: ఇది ఎలాంటి హాని చేయదంటారు?
1: ఖచ్చితంగా చేయదు. అది ఎప్పుడైనా మానవాళికి ఉపయోగకరమే వేప అనేది. అటువంటి ఈ అజాతిరక్తం పదార్థం నత్రజని వేగంగా నైట్రిఫికేషన్ అయ్యే చర్యను మందగించేలా చేస్తుంది. యూరియా గుళికలపై దీన్ని పూతగా చేయడం ద్వారా యూరియా తద్వారా నత్రజని వినియోగాన్ని నియంత్రించి దాన్ని ఆదా చేయవచ్చు అనే అంశంపై ప్రయోగాలకు దారితీసింది. తద్వారా ICR భారత వ్యవసాయ పరిశోధన మండలి ICRలో వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా 30-35 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిశోధనల తర్వాత వేప పూత పూసిన యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగినది.
0: చాలా ప్రయోగాలు చేసిన తర్వాతనే బయటకు వచ్చింది అంటారు?
1: అవునండి. రైతులకు ప్రతి ఒక్క టెక్నాలజీ గాని ఎరువును గాని అందించే ముందు మన పరిశోధనా స్థానాల్లో సుదీర్ఘ పరిశోధనలు చేసిన తర్వాతనే రైతులకు అందుబాటులోకి భారత ప్రభుత్వం తీసుకొస్తుంది.
0: సరే నటరాజ్ గారు, ఇప్పుడు వేప పూత పూసిన యూరియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ వేప పూత పూసిన యూరియా వాడటం వల్ల ప్రయోజనాలు ఏమంటారు?
1: ఈ వేప పూత పూసిన యూరియా వాడకం వల్ల ప్రయోజనాలు ఏంటంటే చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా యూరియాలోని నత్రజని మొక్కలకు క్రమంగా నిదానంగా అందుతుంది. అంటే పంట కీలక దశలో మొక్కకు కావలసినంత నత్రజని అందుబాటులోకి వస్తుంది.
0: సరే సార్ నటరాజ్ గారు, ఈ తెగుళ్ళు తర్వాత చాలా వస్తూ ఉంటాయి పంటలకు సంబంధించి. ఏదైతే మనం నీమ్ కోటెడ్ యూరియా అంటున్నామో, వేప పూత పూసిన యూరియా, ఇది తెగుళ్ల నివారణకు ఏ విధంగా దోహదపడుతుంది, అలాగే పర్యావరణ పరిరక్షణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
1: నీమ్ కోటెడ్ యూరియా తెగుళ్ల నివారణకు కూడా చాలా బాగా దోహదపడుతుంది. ఎలాగంటే వేపలో సహజ సిద్దమైన కీటక నివారణ గుణాలు ఉండటం వల్ల ఇది పంటకు కొంతవరకు తెగుళ్లు మరియు పురుగుల నుండి రక్షణ ఇస్తుంది. అదేవిధంగా పర్యావరణ రక్షణకు, ముఖ్యంగా యూరియా వృధా కాకుండా భూగర్భ జలాలు మరియు పర్యావరణ కలుషితం కాకుండా కాపాడుతుంది. అదేవిధంగా రైతులు దాదాపుగా యూరియాను సిఫారసు చేసిన మొత్తాదు కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణకు ఇక 45 కేజీల ఒక బస్తా యూరియా ఒక ఎకరాకి సిఫారసు ఉంటే రైతులు 1.5 బస్తా కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక బస్తా సిఫారసు ఉంటే వాళ్ళు 1.5 బస్తా వాడతారు.
0: ఎందుకంటే తొందరగా పంటలు వస్తాయి.
1: అవును, యూరియా వేసిన వెంటనే పంట పచ్చగా మారుతుంది, కళకళలాడుతుంది, బాగుంటుంది కదా అని
0: ఆ ఉద్దేశంతో
1: ఎక్కువగా వాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తంలో దేశం మొత్తంలో యూరియా 2-2.5 లక్షల మెట్రిక్ టన్ అవసరం అవుతుంది ప్రతి సంవత్సరం భారతదేశంలో వ్యవసాయానికి. అయితే ఈ ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ప్రతి సంవత్సరం 3.5 లక్షల మెట్రిక్ టన్ వరకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో యూరియా వాడకాన్ని మరింత సమర్థవంతంగా మార్చడానికి దేశవ్యాప్తంగా నీమ్ కోటెడ్ యూరియా తప్పనిసరి చేసింది. సాధారణ యూరియాతో పోలిస్తే వేప పూత పూసిన యూరియా మొక్కలకు నెమ్మదిగా సమర్థవంతంగా అందుతుంది.

0: అందువల్ల సాధారణ యూరియా కంటే 5 నుంచి 10% వరకు తక్కువగా వాడినా సరిపోతుంది.
1: అంటే సాధారణం కంటే తక్కువ వాడితే కూడా ఉపయోగపడుతుంది,
0: ఒక 5% నుంచి 10%. ఎందుకంటే అది క్రమంగా నిదానంగా నత్రజని విడుదల అవుతుంది, మొక్కకి అందుబాటులో ఉంటుంది, వేస్టేజ్ ఉండదు. అందువలన 5% 10% తక్కువ వాడినా కూడా సరిపోతుంది. అదేవిధంగా వేపపూత పూసిన యూరియాను నేల స్వభావం, వివిధ రకాల పంటలు, పంట రకాన్ని బట్టి సరైన పద్ధతిలో వాడినట్లయితే నత్రజని మొక్కకు అందడం మరింత మెరుగుపడుతుంది. ఉదాహరణకు వరిలో 1 ఎకరాకు 80 నుంచి 100 కేజీలు సిఫారసు అయితే, నీమ్ కోటెడ్ యూరియాను పంట కాలంలో దుక్కిలో లేదా నాటిన ఒక వారంలో ఒక్కసారి, పిలుకలు తొడిగే దశలో అంటే 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒక్కసారి, చిరుపొట్ట దశలో అంటే 50 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి, ఈ విధంలో 3 విడతలుగా వేసుకుంటే నత్రజని అందటం చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా మొక్కజొన్నలో అయితే 2 నుంచి 3 విడతలుగా విత్తే సమయంలో, మోకాల లోతు దశలో మరియు పూత పూసే దశకు ముందు వేసుకోవాలి. ఈ విధంగా వేప పూత పూసిన యూరియాను వాడినప్పుడు వివిధ పంటల దిగుబడిలో దాదాపు 30 నుంచి 40% వరకు దిగుబడి పెరిగినట్లు మనకు పరిశోధనలో తేలింది. ఈ విధంగా వరిలో అయితే దాదాపుగా 6% దిగుబడి పెరుగుతుంది, మొక్కజొన్నలో 7.1%, అదేవిధంగా కందిలో 16.8% దిగుబడి పెరిగింది, మరియు చెరుకులో అయితే అత్యధికంగా 17.5% దిగుబడి పెరిగినట్లు వివిధ పరిశోధనల్లో మనకు తేలింది. ఈ విధంగా వేప పూత పూసిన యూరియా వినియోగించడం ద్వారా మొత్తానికి 30 నుంచి 40% వరకు అధిక దిగుబడిని రైతులు సాధించవచ్చు. దాంతో పాటు దాదాపు 50% నత్రజని వృధాగా పోవడం తగ్గించుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ రైతులకు,
1: దిగుబడితో పాటు వృధాను కూడా తగ్గించుకోవచ్చు,
0: వృధాను 50% వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ విధానాన్ని భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి మరియు శాస్త్రీయ దృక్పథాన్ని అందించడం వల్ల నత్రజని ఎరువుల కొరతను అరికట్టడం జరిగింది. అదేవిధంగా దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చు అవుతున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా పొదుపు చేయడం జరిగింది. ఇవన్నీ నీమ్ కోటెడ్ యూరియా ద్వారా రైతులకు అందిన ప్రయోజనాలుగా గమనించవచ్చు.
1: సరే నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియా అంటే వేప పూత పూసిన యూరియాను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు?
0: ఇది ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో భారత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో తయారు చేయబడుతుంది. అది ఎలాగంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉత్తమ నాణ్యతను కలిగి ఉన్న వేపర్ నూనెలో యూరియా గుళికల మీద ఒక పొరంలా పూతను పూసి నీమ్ కోటెడ్ యూరియాను తయారు చేస్తారు. ఈ విధానంపై దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల పరిశోధనలో ICR అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి మరియు వివిధ వ్యవసాయ యూనివర్సిటీల సిఫారసు మేరకు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో తయారు చేస్తారు. దీంట్లో రైతుల పాత్ర అంతగా ఉండదు. ఒకసారి తయారైన తర్వాత వివిధ ప్రయోగశాలల్లో తరచూ పరీక్షించి నీమ్ కోటెడ్ గుళికల్లో గల నీమ్ ఆయిల్ శాతం కనీసం 350 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు, 350 ppm ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా తయారైన నీమ్ కోటెడ్ యూరియాను ప్రత్యేక ఆకారం గల HDPE పాలిథిన్ సంచుల్లో నింపి మార్కెట్లోకి తరలిస్తారు. ఈ నీమ్ కోటెడ్ యూరియా అంటే చక్కటి గోధుమ వర్ణం ఉండాలని, గాఢమైన వేప నూనె వాసన ఉండాలని అపోహలున్నాయి. యూరియా గుళికల్లో అయితే ఆయిల్ శాతం 350 ppm కనీసంగా ఉండటం అనేది ముఖ్యమని మన రైతులు గమనించాలి.
1: ఖచ్చితంగా 350 ppm ఉండాలి
0: ఉండాలి, అది ఒక నాణ్యతకు పరిమాణం.
1: సరే డాక్టర్ కేసీ నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియాతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు?
0: నేను ఇందాక చెప్పినట్టు చాలా ప్రయోజనాలు కలిగింది నీమ్ కోటెడ్ యూరియా. ఈ యూరియాలోని నత్రజని నైట్రిఫికేషన్ అనే ఒక చర్య త్వరిత చర్యను మందగించేలా చేసి నత్రజనిని సరైన మోతాదులో పంటకు తగిన సమయమంతా అందేలా చేసి మొక్కకు పోషకాలని అందిస్తుంది. ఈ విధంగా వ్యర్థాన్ని తగ్గించి పొదుపు చేయడం జరుగుతుంది. నీమ్ కోటెడ్ యూరియా సరైన పద్ధతిలో రైతులు వాడినట్లయితే వివిధ పంటల్లో దిగుబడి దాదాపుగా 30 నుంచి 40% పెంచే అవకాశం ఉంది. ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనం. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు 40 నుంచి

0: 50% యూరియా వ్యర్థాన్ని తగ్గించడం ద్వారా 2 మిలియన్ టన్నుల యూరియా వాడకాన్ని మరియు ఉత్పత్తిని భారత ప్రభుత్వం తగ్గించి తద్వారా 1000 కోట్ల పెట్టుబడిని ఆదా చేయొచ్చు. జలవనరులు, వాయు, నేల, మొత్తానికి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. యూరియా ఇతరత్ర వాడకాల్లో ముఖ్యంగా పాలు పదార్థాలు, ఇటువంటి పదార్థాల కల్తీ వంటి చెడ్డ పనులను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. దానికి తోడుగా ఎక్కువ కాలం గోదాముల్లో ఉన్న యూరియా గుళికలు గడ్డగట్టి పోకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే గోదాముల్లో ఎక్కువ స్టోరేజ్ పెట్టేస్తే యూరియా గడ్డగట్టిపోతుంది. ఇదే నీమ్ కోటెడ్ యూరియా అయితే అంతగా వేస్టేజ్ కాకుండా ఆ విధంగా కూడా కాపాడుకోవచ్చు. ఈ విధంగా యూరియా యొక్క వ్యర్థాన్ని తగ్గించి దాన్ని దుర్వినియోగాన్ని అరికట్టి మొక్కలకు ఎక్కువ రోజుల పాటు సమర్థంగా పోషకాలని అందుబాటులో ఉంచి భూగర్భ జలాలు కాలుష్యాన్ని తగ్గిస్తూ రైతుల ఆర్థిక స్తోమతకు అందే స్థాయిలో, అంటే మీరు చూడొచ్చు నీమ్ కోటెడ్ యూరియా ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు, ఎక్కువ అధిక ధరమేం లేదు, అది కూడా ఇంతకు ముందున్న యూరియా ధర రూపంలో ఉన్నాయి. దాదాపుగా 270 రూపాయలలోనే 45 కేజీల బస్స దొరుకుతుంది.
1: సాధారణ యూరియా మాదిరిగా దొరుకుతుంది,
0: అంతే కాస్ట్లోనే దొరుకుతుంది, అదే ధరల్లోనే ఉంటుంది. కాబట్టి రైతులకు ఆర్థిక స్తోమతకి అందే స్థాయిలోనే ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ ఎన్నెన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ నీమ్ కోటెడ్ యూరియా. వేప పూత పూసిన యూరియా వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ రైతుల అభివృద్ధి, ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు.
1: సరే డాక్టర్ కేసీ నటరాజ్ గారు, అంటే వేప పూత పూసిన యూరియా ఏ విధంగా తయారవుతుంది, దాని వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి, అలాగే నీమ్ కోటెడ్ యూరియా వల్ల రైతులతో పాటు పర్యావరణానికి ఏ విధంగా లాభం కలుగుతుంది, దీన్ని వాడితే పంటలు ఏ విధంగా పండించుకోవచ్చు రైతు సోదరులు అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజ్ గారితో పరిచయం విన్నారు. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం, ఇది 101.5 FM. ఇప్పుడు సూపర్ హిట్ మెలోడీస్ ఫిలిం గీతాల కార్యక్రమం మైమరచలే ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న ఈ మెలోడీ సాంగ్, సంక్రాంతి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సాధనా సర్గం పాడుతున్నారు.

సూపర్ హిట్ మెలోడీస్ కార్యక్రమం మై మరిచలే వింటున్నారు. తర్వాత ఈశ్వర్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్. ఈశ్వర్ చిత్రం కోసం రాజేష్ కృష్ణన్ ఉషా పాడుతున్న పాట గుండెలో వాలవా తొలివేలుగా.

సూపర్ హిట్ మెలోడీస్ కార్యక్రమం మైమరిచలే వింటున్నారు. తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడుతున్న పాట.

సూపర్ హిట్ మెలోడీస్ కార్యక్రమం మైమరిచలే మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం రాత్రి 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. రవాణా సాంకేతికతలు, మొబిలిటీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహం, సహకార రంగంలో భారత్ స్విట్జర్లాండ్ దేశాలు ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త పాత్రికేయుల సమాపేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత అక్టోబర్లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏ దేశాలతో భారత్ చారిత్రాత్మక వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసిందని చెప్పారు. ఐరోపా ఆర్థిక కూటమితో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదేనని ప్రధాని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి, ఉమ్మడి

0: ఐఏఎస్ కోసం ఇది ఒక ప్రతిష్టాత్మకమైన చట్టమని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 15 నెలల్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ
1: 100 బిలియన్ డాలర్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాఖ్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్ ఫార్మా టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కీ స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగీ ఆర్ సాత్ సాత్ భారత్ కే బయోటెక్ లైఫ్ సైన్సెస్ బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జేసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్ లో ఆయన ప్రసంగిస్తూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల నుండి పెన్షన్ పరిపాలన విభాగం నిరంతరం పాఠాలు నేర్చుకుని ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పెన్షన్ సంబంధిత సేవల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పెన్షన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. భారత యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించారు. వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అవలంబిస్తున్న వైఖరిని ఇది ప్రతిబింబిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మ్యూనిచ్ నాయకుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ అన్ని ఒప్పందాల్లో దీనిని అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణించారు. సుమారు 200 కోట్ల ప్రజలు, ప్రపంచ జీడీపీలో 4వ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక వ్యవస్థలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పారు. పోటీతత్వానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తూనే ఈ ఒప్పందం అనుబంధ మార్కెట్ ప్రవేశానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం కింద భారత్ తన టారిఫ్ లైన్లలో 92.5% అందుబాటులోకి తెచ్చిందని, ఇది వాణిజ్య విలువ పరంగా సుమారు 97% సమానమని నిర్మలా సీతారామన్ వివరించారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక అభివృద్ది అనేవి రెండు వేర్వేరు మార్గాలు కావని, అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని భారత ప్రపంచానికి నిరూపించిందని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ఇటీవల కాలంలో భారత్ తన విధానాలలో పర్యావరణ సమతుల్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని, నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన వివరించారు. ప్రభుత్వం కేవలం విధానాలు, పథకాలను రూపొందించడమే కాకుండా వాటిని ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా మార్చిందని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారా లేక సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశంపై ఈసీతో పాటు సీఈసీ మరో 2 ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మొదట ప్రతివాదుల నుంచి స్పందనలు కోరుతామని, ఏవైనా చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా లేదా అని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం వార్తాపత్రికల నివేదికల ఆధారంగా ఏకపక్ష ఉత్తర్వులను జారీ చేయలేమని కూడా పేర్కొంది. భారతదేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో రష్యా అనేక విధాలుగా భారత్కు అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రష్యాతో భారతదేశానికి చాలా మంచి సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. ఆ వారసత్వమే భారత రష్యా సంబంధాలను అనేక విధాలుగా తీర్చిదిద్దిందని చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధం నేడు అంతకుమించి విస్తరించాయని, వీటిలో చాలా వరకు ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య గణనీయమైన వాణిజ్యం, పెట్టుబడులతో పాటు సైనిక, అణు అంతరిక్ష అంశాలు కూడా ఉన్నాయని జయశంకర్ తెలియజేశారు.
2: India and Russia have historically very good relations. Today, the relationship has widened beyond that. Like any relationship, it is refreshed, it undergoes a change. So it is very much more today an economic relationship as well. So there is a military component, there are nuclear component, there are space issues, but there is a significant amount of trade and investment between the two countries. And of course, India's experience has been positive and consistently positive.
0: భారత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే బృహత్తరమైన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం రసాయనాలు పెట్రోకెమికల్ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో అడ్వాంటేజ్ భారత్ అభివృద్ది చెందుతున్న గ్లోబల్ కెమికల్స్ హబ్ అనే ఇతివృత్తంతో జరిగిన 14వ ఇండియా కెమెడిషన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనుప్రియ పటేల్ మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యం సరఫరా గొలుసులో అంతరాయాల నేపథ్యంలో ఈ రంగంలో స్వావలంబన ఎంతో అవసరమన్నారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుని ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామిగా ఎదగగల శక్తి భారత్కుందని చెప్పారు. రసాయన పెట్రోకెమికల్ పరిశ్రమలు నూతన ఆవిష్కరణలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, విస్తరించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచానికి ఒక రసాయన కేంద్రంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
3: दुनिया भर से और देश भर से हमारे जितने केमिकल्स और पेट्रोकेमिकल इंडस्ट्री से जुड़े हुए लोग हैं, जिसमें इनोवेटर्स, रिसर्चर्स, सभी लोग एक साथ एक मंच पर आके इस सेक्टर के भविष्य की रूपरेखा को तय करेंगे. बहुत सारे बिजनेस कोलैबोरेशंस भी बनाएंगे. आज जो जियोपॉलिटिकल सिचुएशंस हैं उनको देखते हुए हमारे लिए और भारत ने 2047 तक एक डेवलप्ड इकोनॉमी और सेल्फ रिलायंट इकोनॉमी बनाने का लक्ष्य तय किया है.
0: సంచార్ సాతి పోర్టల్ ను ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 30 కోట్ల మంది వినియోగించుకున్నారని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేసింది. 2023 మేలో మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగం అభివృద్ది చేసిన ఈ పోర్టల్ సులభమైన ఇంటర్ఫేస్తో అనుమానాస్పద కాల్స్, సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు నడుస్తున్నాయో తెలుసుకోవడానికి, తద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన హ్యాండ్సెట్ను బ్లాక్ చేయడానికి కూడా ఈ పోర్టల్ సహాయపడుతుంది. హ్యాండ్సెట్ అసలైనదా కాదా అని తెలుసుకోవడానికి కూడా ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 71,909 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 473 పాయింట్ల లాభంతో 72,382 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 22,557 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు, గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ యానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం, ఇది 101.5 ఎఫ్ఎం. చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, నీరాజనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడుతున్న పాట. సంగీతం ఓపీ నయ్యర్.

వినబోతున్న ఈ పాట పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ స్వరాలు కూర్చారు.

చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటున్నారు. చివరిగా రావోయ్ చందమామ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. వేటూరి సాహిత్యానికి మణిశర్మ స్వరాలు కూర్చారు. స్వప్నవేణు వేదు సంగీతం.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు అలనాటి మధురాలు గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు పోయింపు చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. ఫోన్ నెంబర్ మరొకసారి 0859623393. శ్రోతలు పాత సినిమా పాటలు అడగవలరు. ఆకాశవాణి మార్కాపురం సమయం రాత్రి 10 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో క్షమించాలి, ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం రాత్రి 9 గంటల కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతాయి.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ఆలనాటి మధురాలు గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0859622393. ఫోన్ నంబర్ మరొకసారి 0859622393. ఫస్ట్ కాలర్ను పలకరిద్దాం. హలో, వెల్కమ్ టు అలనాటి మధురాలండి. మురహరి గారు కాల్ చేశారు నిజామాబాద్ జిల్లా నుంచి. హలో,

నిజామాబాద్ జిల్లా నుంచి మురహరి గారు కాల్ చేశారు. వీరు కోరింది పాట ప్రతిజ్ఞాపాలన చిత్రం కోసం సుశీలా బృందం పాడిన పాట అందాల రాజు వస్తాడు. వినేద్దాం.

0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అలనాటి మధురాలు.
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్?
1: అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: మధుసూదన్ రెడ్డి గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి ఈరోజు పాట కావాలి
1: సార్? మూగ మనసులు సార్.
0: మూగ మనసులు,
1: అవును సార్.
0: అందులో ఏ పాట అండి?
1: గౌరమ్మ నీ మొగుడు ఎవరమ్మ అనే సాంగ్ ఉంటుంది సార్.
0: గౌరమ్మ,
1: అవును, గౌరమ్మ నీ మొగుడు ఎవరమ్మ.
0: టైటిల్ అదేనండి స్టార్టింగ్?
1: అవును సార్, ఫస్ట్ స్టార్టింగ్ లోనే గౌరమ్మ నీ మొగుడు ఎవరమ్మ అని వస్తుంది.
0: మూగ మనసులేనా అది?
1: అవును సార్.
0: కాక్టైల్ ఏమైందో ఇవాళ, ఎవరేమైనా మూగ మనసులు. ప్రియతమ తెలుసే, ఇది కొత్త సినిమా ఉన్నట్టుందండి. ఇది ఒక్క నిమిషం
1: పాటు సార్, పాటది.
0: ఒక్క నిమిషం అండి, చూస్తున్నాను.
1: సరే, అది లేకపోతే ఇంకోటి అడుగుతుందా సార్? ఇది
0: ఉండండి, చూస్తున్నాను. చెప్పండి, ఇంకోటి చెప్పండి. లేదంటే
1: ఆడి పంటలు.
0: పాడి పంటలు ఓల్డ్, అందులో ఏ పాట అండి?
1: మన జన్మభూమి బంగారు భూమి అనే సాంగ్ ఉంటుంది సార్.
0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు.
1: అవును సార్.
0: వచ్చేస్తుందండి, మీరు కోరిన పాట వినేసేయండి.
1: గుడ్ నైట్ సార్.
0: థ్యాంక్ యూ అండి, ఇలా కాల్ చేస్తున్నాండి.

0: వెల్కమ్ టు అల్నాటి మధురాలండి.
1: హలో, గుడ్ బై. సారీ సార్. హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్?
1: అల్లా వెంకటేశ్వర సార్, సేమ గుర్తు.
0: వెంకటేశ్వర గారు బాగున్నారండి?
1: బాగున్నాను సార్. మంచి ప్రోగ్రామ్ పెట్టారు సార్.
0: నైట్ కూడా మీకు అందుబాటులో ఉండాలని సార్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారికి. అంతా ఇన్నోవేటివ్ ఐడియా మాకు.
1: ఏంటంటే,
0: ఏం పాట కావాలి మీకు ఈరోజు?
1: మాకు మంచి రోజు కాబట్టి జరిగిన కథ చిత్రం నుంచి భలే మంచి రోజు అనే సాంగ్ వినిపించింది సార్.
0: భలే మంచి రోజు.
1: అవును సార్, అది జరిగిన కథ చిత్రం.
0: సినిమా అదేనండి?
1: సినిమా అదే సార్, జరిగిన కథ కృష్ణ గారికి.
0: భలే మంచి రోజా? జరిగిన కథలో ఉంది. ఘంటసాల గారు పాడారు.
1: ఘంటసాల గారు పాడిన పాట సార్.
0: వచ్చేస్తుందండి పాట.
1: సార్ ఒక సెకండ్ సార్.
0: చెప్పండి వెంకటేశ్వర గారు, చెప్పండి.
1: మన మన భారతదేశంలో విజయవాడ మూడో స్థానంలో ఉంది సార్. ఒకసారి డైరెక్టర్ గారు చెప్పారు 2017లో పెరంబలూరులో మీటింగ్ చెప్తే. అయితే సార్ ఇప్పుడు మన నాలుగో స్థానం ఉంటానికి చిన్న స్టేషన్ కాబట్టి కాకపోయినా నెంబర్ వన్ స్టేషన్ గా రావాలని నా కోరిక సార్.
0: అది విజయవాడ పెద్ద కేంద్రం అండి, మనం ఎఫ్ఎం మాత్రమే.
1: ఎఫ్ఎం లోనే మంచి నెంబర్ వన్ స్థానాన్ని పొందాం సార్.
0: సారు కొత్త ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారు వచ్చాక అంతా మార్చేశారు మనకి ఇక్కడ. ఒక ఈ 5-6 నెలల్లో చాలా భారీ మార్పులు వచ్చాయి, మీరు గమనించే ఉంటారు.
1: సార్ గారు కూడా యువకులు ఉత్సాహవంతులు. చూసాం, మాట్లాడాను సార్ ఆయన తోటి.
0: థ్యాంక్స్ అండి మీ అభిమానానికి వెంకటేశ్వర గారు. పాట వచ్చేస్తుంది, మరి వినేసేయండి. మిగతా శ్రోతలు లైన్ లో ఉంటారు. వచ్చేస్తుంది మీరు అడిగిన పాట.

వెల్కమ్ టు అల్నాటి మధురాలండి. హలో హలో,

0: వెల్కమ్ టు అల్నాటి మధురాలు అండి.
1: నమస్కార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాబు సార్, మార్కాపురం సార్. బాగున్నారు సార్?
0: బాబు గారు బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. సార్ మీ పేరేం సార్?
0: నా పేరు ఆకుల వెంకటేశ్వర్లు అండి. ఇది ఈ ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ అయింది నిన్నటి నుంచి, మనకు నైట్ కూడా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్.
1: అవును సార్.
0: ఓన్లీ ఓల్డ్ సాంగ్స్. ఏ పాట కావాలండి బాబు గారు ఈరోజు మీకు?
1: ఆరాధన రామారావు నా మడి నిన్ను పిలిచింది గానం అండి సార్.
0: రఫీ గారు పాడిందా?
1: రామారావు సార్ పాతది.
0: అదేలే
1: ప్రియతమ నా మడిని పిలిచింది గానమే.
0: సినిమా పాట అది ఆరాధన కదండి.
1: సినిమా వచ్చి ఆరాధన.
0: ఒక్క నిమిషం.
1: అది లేకుంటే ఇంకోటి చదువుతాం సార్.
0: చూస్తున్నా, ఉంది ఈ సినిమా ఉంది నాకు. నేను కూడా ఇంతకుముందు ప్లే చేశాను 2-3 సార్లు.
1: అవునవును సార్. సార్ మీరు ఇంతకుముందు రోజు మీరేనా ప్రోగ్రామ్ చెప్పేది? నైట్ పాట తెచ్చేది పాత పాట.
0: అవునండి అవునండి.
1: అదే అదే సార్. మనకేమో మీరు
0: అంటే మాకు ఈవినింగ్ తక్కువ అండి, లైవ్ ఫోన్ నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు సారు. మీరు అడిగిన పాట ఓ ప్రియతమ ఇది. అదేలే ఓ ప్రియతమ అని స్టార్ట్ అవుతుంది, తర్వాత పాట అట్లా వస్తుంది. మహమ్మద్ రఫీ గారు పాడారు. బాబు గారు చెప్పండి.
1: దేవరాజు గారు
0: ఓకే, మీ ఫ్రెండ్స్ అందరి కోసం.

వెల్కమ్ టు అలనాటి మధురాలండి. హలో హలో, వెల్కమ్ టు అలనాటి మధురాలండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో,

0: వెల్కమ్ టు హల్నాటి మధురాలండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ప్రకాశం జిల్లా సార్.
0: ప్రకాశం జిల్లా ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి?
1: చీమగుర్తి పక్కన పల్లెటూరు పల్లామల్లి.
0: పల్లామల్లి నుంచి?
1: అవును సార్. మా గురువు గారు చల్ల వెంకటేశ్వర గారు మాకు మంచి ఆప్తమిత్రుడు.
0: ఓకేనండి. మీ ఏ చిత్రం నుంచి పాట కావాలండి ఈరోజు?
1: మాకు మంచి ఓల్డ్ సాంగ్ నాగేశ్వరరావు గారి అయిందండి.
0: సినిమా పేరు చెప్పండి, మీ కోరిన పాట ఇస్తాం.
1: ఓకే సార్.
0: పాట పేరేం చెప్పండి కనీసం. ఏదో
1: మునీశ్వరుడు.
0: సినిమా పేరు మునీశ్వరుడు అండి?
1: అవును సార్.
0: మునీశ్వరుడు. అత్రి మునీశ్వరుడు అండి సినిమా పేరు.
1: కొదిలి మునీశ్వరుడు. కొదిలి
0: ఉందండి.

0: సినిమా
1: అవును సార్.
0: రావట్లేదు, వేరే చెప్తారా ఇంకోటి?
1: రామారావు సాంగ్ అయింది సార్, ఓల్డ్ సాంగ్ అయింది సార్ రామారావు గారి.
0: రాముడు భీముడి నుంచి ఒకటి, ఇద్దరు ఉంటారు దాంట్లో.
1: ఓకే సార్.
0: రాముడు భీముడు చిత్రం నుంచి ఏ పాట ఏమంటారు?
1: మీ ఇష్టం సార్, ఓల్డ్ సాంగ్, అతని లైఫ్ సాంగ్.
0: ఉందిలే మంచి కాలం, తెలిసిందిలే తెలిసిందిలే.
1: అవును సార్.
0: శారదా సరదా సరదా సిగరెట్టు ఓయ్ తలుక, దేశము మారింది. అదే అదే తెలిసిందిలే పాట వేస్తున్నానండి, ఇది అందరికీ తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

వెల్కమ్ టు అల్నాటి మధురాలండి. వెల్కమ్ టు అల్నాటి మధురాలండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి సార్? మార్కాపు నుంచి. ఏం పాట కావాలండి ఈరోజు?

కైలాసవాస నా పేరే సంగు వచ్చానురా, మూడు పాటలు ఉన్నాయండి. కైలాసవాస ఒకటి, నా పేరే సంగు ఒకటి, ఎల్ఆర్ఈశ్వరి పడింది. తర్వాత పి సుశీల ఎల్ఆర్ఈశ్వరి వచ్చానురా పాట, ఏదో ఒకటి చెప్పాను, టైం లేదు, లాస్ట్ కాల్ మీరే. రాజమకుటం అందులో ఏ పాట అండి? పాట ఏడు ఎనిమిది పాటలు ఉన్నాయండి మొత్తం దాంట్లో. ఒక పాట వేస్తాను, అంబా జగదాంబ ఒకటి, కాంతపై ఆశ, ఓరెడ్డి పేరెడ్డి, రారండోయ్ ఒకటి, సడి చేయకో గాలి. వచ్చేస్తుంది లాస్ట్ కాలర్ మీరే, పాట పూర్తిగా రాదు, వినేసేయండి. లీలా పాడింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

మీరింతవరకు అలనాటి మధురాలు గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్ లైవ్ ఫోనిన్ ప్రోగ్రాం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 10:10 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి శిష్లా శారద గారి గాత్ర కచేరి వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. కార్యక్రమంలో ఇప్పుడు దేవి బ్రోవ సమయమిదే, చింతామణి రాగం, ఆదితాళం, శ్యామశాస్త్రి గారి రచనా.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి శిష్లా శారద గారి గాత్ర కచేరి విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవానిగారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి.

0: Chief Justice of Delhi High Court, Justice Devendra Kumar Upadhyay, and Chief Justice of Telangana High Court, Justice Aparesh Kumar Singh, as judges of the Supreme Court. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం నిలయంలో ఇప్పుడు సమయం రాత్రి 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.